ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెడ్స్పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 31వ రోజు, క్రీస్తకం 2026 సంవత్సరం జూన్ నెల 21 తేదీ ఆదివారం. నిలయంలో సమయం 5:58 దాటి 35 సెకండ్లు అయింది. నిన్ను నువ్వే తక్కువ చేసి

సన్నతి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి అంజలి భక్తి సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 6:30 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఏకకాలంలో జరిగే సామూహిక యోగా ప్రదర్శనలో పాల్గొనే కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది మరికొద్ది క్షణాల్లో.

శ్రోతలకు మరొక మారి పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు తెలియజేస్తున్నాము.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: ఆనందమానందమాయే మదియాశల నందనమాయే.
0: శుభాకాంక్షలు శ్రోతలు, గ్రీటింగ్స్ చెప్పే కార్యక్రమం.
2: ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి అంటూ శ్రోతలందరికీ ఎంతో మంది యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
3: అనుమోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
4: ముఖాన్ మొటిమల సై బాల్, గజ్జా బొబ్బలా సై బాల్, నడుబొల తామరా సై బాల్, బురద పుల్లా సై
5: బాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
6: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిరంతరం యోగా చేయండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలందరికీ ఇంకా శ్రోతలకు యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సంక్షేమ అధికారిణి స్వర్ణ.

స్వాగత లెనీనా గారు. సింగిరేణి హై స్కూల్ కొత్తగూడెం రిటైర్డ్ హెడ్ మాస్టర్ జిఎం ప్రభాకర్ రావు గారు, ఇంకా మోనిక, హారిక, బేబీ అన్వికా గార్లు యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ప్రపంచ యోగా డేని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ కొత్తగూడెం చుంచుపల్లి యూనిట్ వారు అధ్యక్షులు అంకం పాపయ్య గారు, సెక్రటరీ ఎస్ సాయిబాబా గారు, ఫైనాన్స్ సెక్రటరీ బి వెంకటేశ్వర్లు గారు, అసోసియేషన్ మెంబర్స్ వి శేషగిరిరావు, పి సత్యానందం, ఎం పద్మజ, బిఎస్ అనిల్ కుమార్, కె కమలా కస్తూరి, సిహెచ్ నరసింహాచారి, జి శంకర్, పి సత్యనారాయణ గార్లు ప్రతిరోజు యోగా చెయ్యండి, వృద్ధాప్యాన్ని దూరంగా ఉంచండి అంటూ శ్రోతలందరికీ ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

0: अनुबोस इंस्टिट्यूट ऑफ टेक्नोलॉजी फॉर वुमेन्स एन ऑटोनॉमस कॉलेज केटीपीएस रोड पालवंचा जिल्ला लोने एकैक महिला इंजीनियरिंग कलाशाला डिप्लोमा बीटेक कोर्सुलतो पाटू हॉस्टल सौकर्यम नाण्यमैन विद्य 100% प्लेसमेंट मी अम्मायल उज्ज्वल भविष्यत्तु की सुरक्षितमैन बेस्ट चॉइस कॉल चेयंडी 9246907407
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతి నగర్ నుండి కాగితపు వెంకటేశ్వరరావు, రమాదేవి, వంశీకృష్ణ, ఇందు, దక్షశ్రీ, దృశ్యశ్రీ, కృష్ణ కౌశిక్, స్వప్న, నయాన్స్ రామ్, మారబైన శ్రీనివాస్, పద్మ, రామమూర్తి, రాణి, భానుతేజ, దివ్యభాను, కేజేఎస్ ప్రసాద్, ఉమా, అచ్యుత్, శ్రావణి, తపస్వి, రామకృష్ణ, కుమారి, ఆమని, పావని, నవత, కుమార్, చాతుర్య, బన్నీ, వీరంతా యోగా చేద్దాం, యోగాని చేయిద్దాం, అందరికీ ఆరోగ్యాన్ని పంచుదాం అంటూ శ్రోతలందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

0: Institute of Technology for Women's and Autonomous College, KTPS Road, Palvancha. Jilalone Ekaika Mahila Engineering Kalasala. Diploma, BTech course lato patu, hostel saukaryam, nanyamaina vidya, 100% placement. Mee ammayila ujjwala bhavishyattuki surakshitamaina best choice. Call cheyandi 9249907407.
1: హార్ట్ఫుల్నెస్ ఉచిత ధ్యాన యోగా శిక్షణ కేంద్రం కొత్తగూడెం.
2: హార్ట్ఫుల్నెస్ ధ్యానం అనేది హృదయంపై దృష్టి సారించి చేసే ఒక ప్రత్యేకమైన ధ్యాన పద్ధతి. ఆచరించడం ద్వారా ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెరుగుతాయి. మంచి నిద్రతో పాటు భావోద్వేగ నియంత్రణ అలవడుతుంది.
1: శ్రోతలందరికీ 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు హార్ట్ఫుల్నెస్ ఉచిత ధ్యాన యోగా శిక్షణ కేంద్రం, శ్రీ రామచంద్ర మిషన్, రైటర్ బస్తీ, కొత్తగూడెం.
3: యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి అంటూ శ్రోతలందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు కొత్తగూడెం బూడిదగడ్డ బస్తీ నుండి రాధాపాసి, బవ్వాపాసి, రోహిత్ పాసి, రోష్ని పాసి, చిన్నపాసి, ఖన్నపాసి, బాలపాసి, పార్వతీబాయి, చోటాపురన్ పాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, బబిత, కృష్ణ చరిత, మహమ్మద్ షాకీర్, బాలిశెట్టి సుందర్రాజ్, సత్యభామగారులు. శ్రోతలందరూ ప్రతిరోజు యోగా చేస్తూ ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటూ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

0: అనుమోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా చెయ్యండి, ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదించండి అంటూ ఆకాశవాణి శ్రోతలకు, శ్రేయోభిలాషులకు అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు కొత్తగూడెం వాస్తవ్యులు డాక్టర్ కె సావిత్రి గారు, జి శ్రీకర్ రెడ్డి గారు, జి భువన్ సాయి సుధాకర్ రెడ్డి గారు మరియు వెంగళరావు గారు అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.
2: ప్రజలందరూ యోగాను ప్రతినిత్యం చేస్తూ సంపూర్ణ ఆరోగ్యాన్ని సమకూర్చుకోవాలని కోరుకుంటూ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. లక్ష్మీశ్రీ సాయి మెడికల్ అండ్ జనరల్ స్టోర్, గణేష్ టెంపుల్, కొత్తగూడెం ప్రొపరైటర్ పి కృష్ణమూర్తి గారు.

0: అలాగే శ్రోతలందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తుంది ఆకాశవాణి కొత్తగూడెం.
1: మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
2: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి.
1: అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
2: 9989670706.
1: మరొక నెంబర్ 7989701158.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా తమ ప్రియమైన నాన్నగారు కొలిపాక శంకరరావు గారికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు గౌతంపూర్ నుండి కొలిపాక రమ్యశ్రీ, కొలిపాక పూజిత, కొలిపాక రాధికా గార్లు.

తనను ఎల్లవేళలా కంటికి రెప్పలా కాపాడుతున్న నాన్నగారు కట్టా రామకృష్ణ గారికి హార్దిక ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రామవరం నుండి కట్టా వర్షిణి శ్రీవాణి గారు.

మాకు అన్ని విషయాలలో సూచనలిస్తూ దిక్సూచిగా మార్గం చూపెడుతున్న మా నాన్నగారు వనమా రామకృష్ణ గారికి, మా నాన్నకి నాన్న మా తాతగారు వనమా నాగేశ్వరరావు గారికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కొత్తగూడెం విద్యానగర్ నుండి వనమా ధనేష్, వనమా వెనీష్ గార్లు.

నాకు ఒక ఫ్రెండులా అన్ని పనులలో తోడుంటున్న నా నేస్తం మా నాన్న సొంగ శ్యామ్ ప్రసాద్ గారికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు అంటూ తెలియజేస్తున్నారు సొంగ మోక్షశ్రీ.

0: అనునిత్యం ప్రేమతో లాలిస్తున్న ప్రియమైన నాన్న, మా నాన్నగారు మాలీ బాబు సింగ్ గారికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మహబూబాబాద్ నుండి మాలీ హోమిత్, మాలీ మృదుల, మాలీ పార్వతీ గార్లు.
1: హ్యాపీ ఫాదర్స్ డే డాడీ.
2: హ్యాపీ ఫాదర్స్ డే డాడీ.

నాకెంతో ఇష్టమైన మా నాన్న రంగినేని శ్రీనివాస్ గారికి, ఆయనకి ఆదర్శమైన వాళ్ళ నాన్న రంగినేని అంజయ్య గారికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు రంగినేని జస్వంత్.

చిన్నారి మా మనసులను ఎల్లవేళలా సంతోషపెడుతున్న మా మంచి నాన్న పోతరాజు ఆనందరావు గారికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు అంటూ తెలియజేస్తున్నారు కొత్తగూడెం వాస్తవ్యులు చిన్నారులు పి అర్ణికా ఆనంద్, పి అన్విక ఆనంద్, పి శృతి గార్లు.

మా నాన్న చంద్రశేఖర్ బాబు గారికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు అంటూ తెలియజేస్తున్నారు కీర్తి, అనుష. అలాగే నాకెంతో ఇష్టమైన మా నాన్న నీల్ స్టీవెన్ గారికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు అంటూ తెలియజేస్తున్నారు రియా.

ఇవి ఈరోజు శుభాకాంక్షలు. ప్రతిరోజు ఉదయం 8:35 శుభాకాంక్షల సమయం శ్రోతలు గమనించాలి. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా? మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి 9989670766. మరొక నెంబర్ 7989701158.

0: ఈనాటి రసమయీ సాహితీ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న వారు తెలంగాణ సాహితీ భద్రాచలం.
1: నవత సమత మానవత అనే ప్రగతిశీల ప్రజాస్వామ్య భావాలతో అభ్యుదయ పదంలో ముందుకు సాగుతున్న సాహిత్య సంస్థ తెలంగాణ సాహితీ భద్రాచలం
0: రచనలతో తమకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ జాతీయ రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకుంటోంది.
1: ఎంతో మంది ప్రముఖులను సన్మానిస్తూ ముందుకు సాగుతుంది తెలంగాణ సాహితీ భద్రాచలం.
2: ఈనాటి రసమయీ సాహితీ కార్యక్రమంలో

0: కోకల సాంబశివరావు గారి స్వీయ కవితలు వింటారు.
1: నా కవిత శీర్షిక మౌనపు క్షణాలు. కాలం మిగిల్చిన బాధలకి మనసు దృఢంగా మారి బంధాలు ప్రేమలు నమ్మే రోజులు కావని ఆశపడటం మానేసి కష్టాన్ని నమ్ముకునే భావాల వెనకే నడుస్తుందా? తప్పని తెలిసినా అన్నీ తెలుసు అనే మళ్ళీ మళ్ళీ ఎంచుకునే మనసు, గాయాన్ని మిగులుస్తుందని తెలిసినా అదే ప్రేమను పిలిచే మనసు, కాలం నేర్పిన పాఠాలన్నీ కన్నీళ్ళలో కలిసిపోతే నిన్నటి బాధను మర్చిపోయి నేడు నవ్వాలని కోరుకుంటుందా? జరిగిన సంఘటనలు మనిషిని హెచ్చరిస్తుంది ఆగు అని, మనసు అడుగుతుంది ఎందుకు అని. నిన్న గాయపరిచిన జ్ఞాపకాలే ఈరోజు కన్నీళ్లుగా మారుతాయని తెలిసినా అదే గతాన్ని హత్తుకొని మారుతుందేమో అనే ఆశపడుతుందా? జీవితం అనే ఆటలో ఎదురైన అనుభవాలన్నీ పుస్తకాల్లో ఉన్న ప్రశ్నల్లా, జీవితపు పరీక్ష వేళ మనసు చదవకుండా వదిలేస్తుందా? ఎన్నిసార్లు పడిపోయామో గుర్తున్నా ఎందుకు మళ్ళీ లేచామో మనసుకే తెలుసు. మనసు చూపిన మార్గమే మనిషిని మనిషిగా నిలబెడుతుంది. నా కవిత శీర్షిక విషయ సూచిక. అనంతమైన భావాల సముద్రానికి అందమైన తీరం, వేల పేజీల విజ్ఞాన సర్వస్వానికి ఒక్క మాటలో చెప్పే సారం, కథాగమనానికి కరదీపిక, కవితా హృదయానికి తొలి స్పందన, లోపల ఏముందో చెప్పే పలకరింపు, ఆసక్తిని రేకెత్తించే అందమైన అలంకారం శీర్షిక. పుస్తకమనే దేహానికి ముఖం వంటిది, జ్ఞానమనే దేహానికి వెన్నెముక వంటిది. పేరు లేని ఊరికి చిరునామా ఎలా ఉండదో, శీర్షిక లేని రచనకు అస్తిత్వం అలా దొరకదు. కొన్ని శీర్షికలు మౌనంగా ఉండి కథను దాస్తాయి, మరికొన్ని గర్జిస్తూ సత్యాన్ని చాటుతాయి, కొన్ని ప్రశ్నల్లా వెంటాడుతాయి, మరికొన్ని సమాధానాలై శాంతినిస్తాయి. శీర్షిక అంటే కేవలం అక్షరాల మార్పు కాదు, అది ఒక సృష్టికర్త ఆలోచనకు నిలువుటద్దం. నా కవిత శీర్షిక జీవన గమనం. జీవితం ఒక వింత మాయలోకం, ఈ క్షణం అందంగా ఉందనుకునే లోపే మరుక్షణం బాధలతో గడపాల్సి వస్తుంది. మనసు దాచిన భారమైన బాధలకు నువ్వు తీసుకున్న నిర్ణయాలే కారణం. నిశ్శబ్దంలో దాగిన నిజాలు కొంచెం కఠినంగా ఉన్నా మనసు మోయక తప్పదు. పేదవాడి ఆకలి కేక, అమ్మకంట తడి వెనుక ఉన్న ప్రేమ, పొలంలో రైతు చిందించే చెమటలో ఉన్న కథ, మనసు చెప్పే మాటలు, మార్గం చూపే నీతులు, తప్పు చేసినప్పుడు గుండె తడపడే మౌనపు స్వరం, ఈ లోకం తీస్తున్న పరుగులో మనిషి తనను తాను మర్చిపోయాడు, పైసల కోసం పరిగెడుతూ బంధాలకు దూరం అవుతున్నాడు. ఒక్కసారి ఆలోచిస్తే పక్కవారి బాధలు, ప్రకృతి పలుకులు, అంతరాత్మ పిలుపులు, లెక్కపెట్టే కాసుల కన్నా వెలకట్టలేని విలువలు బంధాలు మిన్న. నా కవిత శీర్షిక జీవితం ఒక విచిత్రం. కడుపు నిండిన వాడికి ఎగటో మెతుకు, కడుపు కాలేవాడికి ఆ మెతుకే పరమాన్న మౌనం. లోకం తీరు మారిందేమో కానీ ఆకలితో అలమటించే పేద బతుకులు మాత్రం మారలేదు. ఒకవైపు ఆకాశాన్ని తాకే అంతస్తుల మేడలు, మరోవైపు కూరుకుపోతున్న మురికివాడలు. ఒకరికి విలాసవంతమైన జీవితం, మరొకరికి పోరాడాల్సిన నిత్య జీవనం. కాసులు చూసి కలుపుకుపోయే మనుషులు, అవసరాల ఆటలో అడుగడుగున మోసమే. సంబంధ బాంధవ్యాలు బరువుగా మారిన క్షణాలు, విందంటే వందల మంది నీతోనే ఉంటారు, కష్టం వస్తే వెనక వెనకే వెళ్తారు, వంచనల మాటల అలంకరణ అంగులతో లేని ప్రేమలు నిమురుకొని తిరుగుతారు. జ్ఞానం ఎంత ఉన్నా పేదరికం సంఖ్యలు వేస్తుంటే అర్హత లేనివాడు అధికారం చెలాయిస్తున్నాడు. శ్రమదోపిడీ నీడలో చెమట చుక్కల విలువలను కాలరాస్తున్నారు. ఒకటి సంపద కొండలా పెరుగుతుంటే లేనివాడి జీవితం స్వేదంతో తడిసిపోతుంది. తోటి లోకం చిన్నచూపు చూస్తుంటే స్త్రీశక్తిని వంటింటికే పరిమితం చేస్తుంది. నా కవిత శీర్షిక అంతర్మదనం. మనసుకు తగిలిన గాయాలను నవ్వుతూ భరిస్తూ, జ్ఞాపకాలను మోసుకు వెళ్తూ, ఆశల వలయంలో చిక్కుకొని మనస్సును గాయపరిచిన సంఘటనలు, అవమానించిన మాటలు, మోసం చేసిన మనుషులు, నమ్మకాన్ని విరిచిన బంధాలు, ఇవి కేవలం గతం కాదు, తన లోపల మిగిలిపోయిన చెరగని గుర్తులు. కొన్ని గాయాలు శరీరంపై కాదు, మనసులోనే గూడు కట్టుకొని అనుక్షణం బాధిస్తున్నాయి. గాయాన్ని నేను జ్ఞాపకంగా మోస్తున్నానా లేక నా అస్తిత్వంగా మార్చుకున్నానా? మనిషి బాధపడటానికి కారణం గతం ఒక్కటే కాదు, మనసు పదే పదే గుర్తు చేయడమే అసలు బాధ. మనసు ఒక పోపుల డబ్బా, అందమైన అనుభవాల కన్నా మనల్ని గాయపరిచిన క్షణాలనే ఎక్కువగా నిలువ ఉంచుకుంటుంది. గతాన్ని గుర్తుంచుకోవచ్చు, కానీ దానికి బానిసగా ఎందుకు అవ్వాలి? మానసిక బాధను మోస్తూ జీవించడం ఎందుకు? జ్ఞాపకాలు మొదట బాధను గుర్తు చేస్తాయి, తర్వాత అలవాటు పడతాయి, చివరకు మనలో ఒక భాగమైపోతాయి. అప్పుడు ప్రతి వ్యక్తిని పాత గాయాలతో చూడడం ప్రారంభిస్తాడు. నా కవిత శీర్షిక నేలతల్లి సాక్షిగా. సూర్యుని ప్రతాపంతో నేలమ్మ దిగాలుగా కూర్చుంది. ఉక్కపోతతో ఊపిరి సలపని నా పల్లె ఒక్కసారిగా ఆకాశమంచులో నీలిరంగు మేల్

ముసుకు వేసుకుంది. ఎండల వేడికి పగిలిన భూమి పెదవులపై తొలిచినుకు అమృతంలా వాలింది. సూర్యుని తాపానికి దివి నుంచి బూకి దిగి వచ్చిన వానదేవత ఇంటి కప్పులపై జారుతుండగా వాగులు వంకలు దాటుతూ పరవళ్ళు తొక్కింది. పైరు గొంతులో పచ్చదనం నిండింది. నాగలి పట్టిన చేతికి సత్తువ వచ్చింది. ఆకు పచ్చని రంగు మెత్తగా వెలిగింది. మా ఊరి చెరువు అలుగుపారుతుంటే నా పల్లె పడుచు నవ్వులతో సందడి చేసింది. మబ్బుల చాటును దాగిన చినుకమ్మ తుల్లుతూ మా ఊరి మట్టి మనుషుల మనసును తడిపింది. మట్టి వాసనలు పరి

0: చూస్తుంటే నా పల్లె పడుచు నవ్వులతో సందడి చేసింది. మబ్బుల చాటును దాగిన చినుకమ్మ తుల్లుతూ మా ఊరి మట్టి మనుషుల మనసును తడిపింది. మట్టి వాసనల పరిమళం వీధి వీధిన పరుచుకుంటే ప్రకృతి చేసిన ఈ మాయాజాలానికి ఊరంతా మెనుగురు పురుగులా మెరిసిపోతుంది. ఆకాశాన ఇంద్రధనస్సు ఆప్యాయంగా పలకరించింది. లేగదూడ గెంతుతూ ఉరక వేసింది. నా కవిత శీర్షిక మనసు ముసుగు తొలగాలి. మనసు ముసుగు తొలిగితే మార్గమంతా వెలిగే అవుతుంది. భావాలకు పవిత్రత చేకూరుతుంది. బతుకంతా పరిమళం వెదజల్లుతుంది. అసూయల అంధకారం వీడితే ఆత్మలో సూర్యుడు ఉదయిస్తాడు. ద్వేషాల ధూళి దూరమైతే ప్రేమ పుష్పం వికసిస్తుంది. సంకుచిత ఆలోచనలు సంఖ్యలను విశాల దృక్పథం వికసిస్తుంది. మనసు స్వచ్ఛమైతే సమాజం సంపూర్ణమవుతుంది. ఆలోచన మంచిదైతే భవిష్యత్తు వెలుగుతుంది. ప్రతి హృదయంలో శాంతి విత్తనం మొలిస్తే ప్రపంచమంతా ఆనందమయమవుతుంది. నా కవిత శీర్షిక అద్భుత ప్రపంచం. అరచేతిలో ఒదిగిన అద్భుత ప్రపంచం, అదే నేటి సామాజిక మాధ్యమాల సామ్రాజ్యం. క్షణాల్లో వార్తలను చేరవేసే వేగం, జ్ఞానానికి తెరిచిన నవయుగ ద్వారం, దూరాలను దగ్గర చేసిన వారధి ఇది. ప్రతిభకు ప్రపంచ వేదిక అయిన సాధనం ఇది. మన స్వరాలకు మాటలు నేర్పి కళలకు కొత్త రెక్కలు తొడిగింది. దివిలోని దాగి ఉంది మరో ముఖం, ఆలోచింపచేసే ఒక గాఢ సత్యం. అసత్య వార్తలకు అలలా ఎగసిపడి సమాజంలో కల్లోలాలు సృష్టిస్తున్నాయి. లైకుల కోసం పరుగులు తీస్తూ మనుషులు తమ విలువలను మారుస్తున్నారు. సమయం అనే సంపద కరిగిపోతూ సంబంధాల సౌందర్యం చేరిపోతుంది. పక్కన ఉన్నవారిని దూరం చేసి దూరం ఉన్నవారిని చేరువ చేస్తుంది. సామాజిక మాధ్యమాల జాగ్రత్త పడాలి. విజ్ఞానానికి వాటిని వేదికగా మార్చాలి. సాంకేతికతకు సంస్కారాన్ని జోడించి మానవత్వానికి కొత్త వెలుగు నింపాలి. సద్వినియోగిస్తే ఇది వరప్రసాదం, దుర్వినియోగం చేస్తే సమాజానికి ఇది శాపం. నా కవిత శీర్షిక జీవనాధారం నీరు. ప్రకృతి ప్రసాదించిన అమూల్య నిధి, ప్రతి జీవికి అది జీవన విధి. చినుకు చినుకుగా కురిసే వర్షమే పచ్చని భూమికి ప్రాణాధారమే. నదుల రూపంలో నడిచే నీరు పొలాల పంటలకు బంగారు తీరు. దాహం తీర్చే దివ్య ఔషధం, ప్రతి ప్రాణికి అది అమృతం. నీరు లేక చెట్టు నిలవదు, నీరు లేక జీవం కొనసాగదు. వృధాగా చేసే ప్రతి నీటి బొట్టు భవిష్యత్తుకు తెచ్చే కరువు ముప్పు. నేడు ఆదా చేసిన నీటి చుక్క రేపటి తరాలకు జీవన దీపం. భూగర్భంలో దాగిన జలాన్ని బాధ్యతగా కాపాడటం మన ధర్మం. నీరున్న చోటే జీవం, నీరు లేని చోటే శూన్యం. నా కవిత శీర్షిక సంకల్పమే సాధనం. గెలుపు తలుపు తట్టేదాకా వదలకు నీ లక్ష్యాన్ని, కోల్పోకు నీ ఓర్పుని. గెలుపు కోసం సాగిన ప్రతి అడుగు జీవితానికో కొత్త మార్పు. వెళ్లేదారి ముళ్లతో నిండిన మనసులోని లక్ష్యాలు పూలబాట వేయను. ఓటమి ఎదురైనా వెనకడుగు వేయక ధైర్యంగా నిలిచేవాడే యోధుడు. ప్రతి చెమట బొట్టు విజయానికి విత్తనం, ప్రతి ప్రయత్నం భవిష్యత్తుకు పునాది. నమ్మకమనే ఆయుధం నీ చేతిలో ఉంటే అసాధ్యమనే మాట కనుమరుగవుతుంది. పడిపోవడం తప్పు కాదు, పడినా లేవకుండా ఉండడమే నిజమైన ఓటమి. అడుగడుగునా ఎదురయ్యే సవాళ్లను దాటి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. కష్టపడి విజయం సాధించిన వారికే చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతారు.
1: మీరింతవరకు ఈనాటి రసమయీ సాహితీ కార్యక్రమంలో తోకల సాంబశివరావు గారి స్వీయ కవితలు విన్నారు.
2: ఈనాటి రసమయీ సాహితీ కార్యక్రమాన్ని మీకందించిన వారు తెలంగాణ సాహితీ భద్రాచలం.
3: కొన్ని సంవత్సరాలుగా ఎంతో మంది సాహితీ కళాకారులను ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతుంది తెలంగాణ సాహితీ భద్రాచలం.
2: రచనలతో తమకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ జాతీయ రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకుంటోంది.
3: ఎంతో మంది ప్రముఖులను సన్మానిస్తూ ముందుకు సాగుతుంది తెలంగాణ సాహితీ భద్రాచలం.
1: ఆకాశవాణి ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా. యోగా గురువు డాక్టర్ మంత్రిప్రగడ శ్యాంప్రసాద్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు.
4: ఆకాశవాణి శ్రోతలకి నమస్కారం. 2014 నుంచి ప్రతి ఏటా జూన్ 21 ప్రపంచ యోగా డేగా జరుపుకుంటున్నారు. దీనికి మూలం భారతదేశం. మరి ప్రపంచంలో 175 దేశాలు దీన్ని ఫాలో అవుతున్నాయి. మరి భారతదేశం సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఈ యోగా డేని ప్రపంచానికి తెలియచేసింది. దాన్ని ఐక్యరాజ్య సమితి 2014 నుంచి దీన్ని ఫాలో అవుతుంది. అది మన భారతదేశానికి చాలా గర్వకారణం. మరి ప్రతి ఏటా ఒక ప్రత్యేకమైన థీమ్తో యోగా అనేది ప్రజల్లోకి వెళ్తుంది.

0: ఈ సంవత్సరం యోగా ఫర్ హెల్త్ ఏజింగ్, అంటే ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా. భవిష్యత్తులో రాబోయే వృద్ధాప్యం కోసం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆ సమయంలో ఇప్పటి నుంచి మనం యోగాలో ఎలాంటి మెలకువలు పాటించాలి, మన శారీరక మానసిక స్థితిని ఏ విధంగా మనం పరిపూర్ణం చేసుకోవాలి, ప్రతినిత్యం సాధన ఏ విధంగా ఉండాలి, ఇత్యాది విషయాలు మనతో కూలంకషంగా వివరించేందుకు మన యోగా గురువు డాక్టర్ ఎం శ్యాంప్రసాద్ గారు మన స్టూడియోస్కి విచ్చేశారు. నమస్కారం అండి శ్యాంప్రసాద్ గారు.
1: నమస్కారం అండి.
0: ముఖ్యంగా ఈ యోగా డే సందర్భంగా గురువర్యులకి ప్రణామాలు. మా ఆకాశవాణి శ్రోతలందరి తరఫున, మా తరఫున కూడాను ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే నినాదంతో ఈ సంవత్సరం ఈ థీమ్తో ఈ రోజును జరుపుకుంటున్నాం. ప్రత్యేకంగా అన్ని వయస్కుల వారికి శారీరక మానసిక ఆరోగ్యం పెంపొందించడంలో యోగా పాత్ర మరి ముఖ్యంగా ఉంది అనేసి అంటున్నారు. ఇది ఎలా సాధ్యమవుతుంది?
1: యోగా అనేది మన పూర్వీకుల నుంచి, అంటే సుమారు మనకి 5000 సంవత్సరాల క్రితం నుంచి భారతదేశంలో పాటిస్తున్నారండి. ఇది పతంజలి మహర్షి దగ్గర నుంచి మన, అంటే ఎన్నో వేల మంది గురువులు దీన్ని మనకి ముందుకు తీసుకొచ్చి మన భారతదేశానికి అందించారు. మన దేశం యొక్క ఈ గొప్పదనాన్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తించడం మన భారతీయులుగా ప్రతి ఒక్కరూ మనం అందరం గర్వించాల్సిన విషయం. తద్వారా మనం అందరం కూడా ఈ యోగాని ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఒక్కరూ దీన్ని అనుభవం చెందటం ద్వారా, అంటే వాళ్ళు దీన్ని పాటించి దీన్ని సాధన చేయటం ద్వారా మనం దేశానికి ప్రపంచానికి కొత్త సందేశాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా గుర్తించడం అనేది మన యొక్క అదృష్టం. దాన్ని మనం ప్రతి ఒక్కళ్ళు సాధన చేయటం ద్వారా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఈ సంవత్సరం థీమ్ తీసుకుంటే ముఖ్యంగా ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం, అంటే మీరు రెండు విషయాలు ఉంటాయండి మనిషికి, ఒక ఎక్సర్సైజ్ డైలీ, అంటే ఒక యోగా చేసేవాళ్ళు చేయని వాళ్ళు తీసుకుంటే, ఈ రెండింటి డిఫరెన్స్తో మనం ఏదైనా చిన్నప్పుడు ఒక ఎగ్జాంపుల్తో చెప్పేవాళ్ళు, లేకపోతే రెండింటికి ఉపయోగాలు లేకపోతే లాభాలు నష్టాలు చెప్పండి అనేవాళ్ళు.
0: అవును,
1: ఆ విధంగా రెండింటిని మనం డివైడ్ చేస్తే డైరెక్ట్గా మనకి ఇప్పుడున్న యుగంలో, అరే ఇప్పుడు ఇప్పుడున్న నడిచే కాలంలో ప్రపంచ శాంతికి అయితేనేమి, ప్రతి ఒక్కరి యొక్క మానసిక శారీరక ఆరోగ్యం, నేను ఫస్ట్ మానసికంగా ఎందుకు చెప్తున్నానంటే మానసికంగా సైకోసోమాటిక్ డిజార్డర్స్ ఇప్పుడు వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో బయటపడుతున్నాయి. వీటన్నిటికీ కూడా మూలాల నుంచి మనం వైద్యం అందించాల్సిన అవసరం ఉంది. ఆ మూలాలు ఎక్కడ ఉన్నాయి అంటే మన యోగాలో మూలాలని అందించడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్కరికి అందజేయటమే ఇప్పుడు మీరు మేము ఎంచుకున్న చిన్న మా యొక్క లక్ష్యానికి, జీవిత లక్ష్యానికి ఇది ఒక అర్థం చేకూర్చింది అని నేను భావిస్తాను. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరితో పార్టిసిపేషన్తోనే సాధ్యమవుతుంది. ముఖ్యంగా ఈ ఆకాశవాణి తీసుకుంటే మీరు ప్రతి ఒక్కరికి ఈ యోగాను అందించడంలో మీ పాత్ర చాలా ఉందండి. ప్రతి సంవత్సరం కూడా మీరు ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు ఆరోగ్యం గురించి, యోగా గురించి చేయటం జరుగుతుంది. ఇలాంటివి ఎన్నో జరిగి తద్వారా ప్రతి ఒక్కరికి తెలియాలి అనేది, దాన్ని పాటించడం ద్వారా దాన్ని నిజమైన బెనిఫిట్ పొందగలిగి భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ వన్గా ఉండాలి, యోగాలోనే కాదు ప్రతి విషయంలో కావాలనేది ఈ యోగా యొక్క లక్ష్యం.
0: ముఖ్యంగా చూస్తే డాక్టర్ గారు, ఇప్పుడు మానసిక పరిపక్వత అనేది యోగా వల్లే సాధ్యం అవుతుంది అంటున్నారు, ఇది ఏ విధంగా అంటారు?
1: ఇప్పుడు మీకు పవర్ ఆఫ్ పాజ్ అనేది ఒకటి ఉంటుందండి. ఇప్పుడు ఎప్పుడు మన బ్రెయిన్ అనేది మీరు సైంటిఫిక్గా తీసుకున్న ఒక ఆల్ఫా స్టేట్ అనేది ఉంటుంది, దాన్ని చెప్పాలి అంటే మోస్ట్ రిలాక్స్డ్ స్టేట్. ఒక మనిషి ఎప్పుడు వారి యొక్క 100% నైపుణ్యత ప్రదర్శించగలుగుతాడు, ఆ మనిషి సంపూర్ణమైన ప్రశాంత స్థితిలో ఉన్నప్పుడు, తను శాంతంగా ఉన్నప్పుడు తన మానసిక శక్తులన్నీ బయటికి తీసుకురాగలుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసి ఆర్కిమిడీస్, ఆయన బాత్ టబ్లో ఉండి యురేకా అని తన ఒక ఇన్వెన్షన్ అనేది తలతన్యత గురించి కనుక్కోవటం జరిగింది. సేమ్ ఐజాక్ న్యూటన్ గారు కూడా రిలాక్స్ స్టేట్లో యాపిల్ చెట్టు కింద కూర్చొని యాపిల్ పట్టం చూసినప్పుడు తను
0: గ్రావిటీని
1: కనుక్కోవటం జరిగింది. అంటే మనలో ఉన్న అత్యున్నతమైన నైపుణ్యం, స్కిల్స్ కానీ, ఇన్నోవేషన్ క్యాపబిలిటీస్ అన్నీ కూడా మనం మోస్ట్ రిలాక్స్ స్టేట్లో ఉన్నప్పుడు జరుగుతాయి. మీరు ఒక విషయం గురించి కోపంగానో బాధలోనో ఉన్నారనుకోండి, మీరు మీ 100% మీ ఎఫిషియన్సీని మీరు పెట్టగలుగుతారా, మీరు ఫోకస్ చేయగలుగుతారా? ఖచ్చితంగా ఏ మనిషి కూడా ఫోకస్ చేయలేరు. మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు మనలో ఉన్న ఎనర్జీస్ అన్నీ కూడా మనం ఫోకస్ చేయగలుగుతాం. ఆ ఫోకస్ చేసినప్పుడు మనం అనుకున్నది మనం సాధించగలుగుతాం. మనకి స్వామి వివేకానంద చెప్తారు, ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ అని చెప్తారు, నీలోనే సర్వ శక్తులు ఉన్నాయని. అంటే మనలో ఉన్న ఆ అపార శక్తులు అనేవి ఏ విధంగా బయటికి రావాలి అంటే ఆ అపార శక్తులు

0: మనము ఫోకస్ చేసే స్థితిలో ఉన్నప్పుడు, మనం హైలీ రిలాక్స్ స్టేట్లో ఉన్నప్పుడు మాత్రమే మనం బయటికి తీసుకురాగలుగుతాం. మనం అంటే ఏ విధంగా అయినా మానసికంగా మనిషి స్టేబుల్గా లేడు, లేకపోతే కొంచెం కష్టము బాధ లేకపోతే ఏదైనా కోపంలో ఉన్నప్పుడు మన శక్తులు మనకు తెలియకుండానే నిర్వీర్యం అయిపోతుంది.
1: మన పూర్వకాలంలో వాళ్ళంతా కూడాను మానసికంగా అలజడిగా ఉన్నప్పుడు, లేకపోతే ఇంట్లో ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళు ఒంటరిగా కూర్చోవడానికి అలవాటు పడేవారు, లేదంటే ఏదైనా చెట్టు కింద కూర్చొని ప్రకృతిని ఆస్వాదించడం చేసేవారు. ఇది కూడా ఒక రకంగా యోగ ధ్యానమే అనుకుంటాం కదా.
0: దాన్ని వారు అనుభూతి చెందే ప్రయత్నం చేశారు, అంటే వారికి వారు ఏకాంతాన్ని ఒకటి ఏర్పరచుకున్నారు. ఏకాంతాన్ని కూడా ఆ భగవద్ ధ్యానంలో వాళ్ళు అంటే ధ్యాన స్థితిలో ఉండేటందుకు ప్రయత్నించారని నేను అనుకుంటాను. తద్వారా వాళ్ళు రూట్స్ లోకి వెళ్ళి దాని యొక్క అసలు ఎందుకు ఆ కోపమో బాధో దాన్ని కరెక్ట్ గా వాళ్ళు ఎనాలిసిస్ చేసి, మీరు ఏదన్నా చూస్తే యోగాలో చెప్పేది ఏంటంటే మనని ఎవరు బాధ పెట్టలేరండి. అంటే మనలో ఏ బాధ వచ్చినా, అంటే మన అనుమతి లేకుండా మన ఎవరు బాధపట్టలేరండి, అంటే మనలో ఉన్న ప్రతి బాధకి కారణం మనమే అని చెప్తుంది. అంటే స్వామి వివేకానంద గురు చెప్తారు, టేక్ ఆల్ రెస్పాన్సిబిలిటీ ఆన్ యువర్ షోల్డర్స్ అని. దెన్ దెర్ ఇస్ ఎ గ్రేట్ థింగ్, నో బడీ టు బ్లేమ్. అంటే మనం ఎవరిని బ్లేమ్ చేయం, మనలో ఉన్న బాధకి కష్టానికి కారణం మనమే అనేది మన యోగా ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. అది అంతరంగంలో ధ్యానం చేయటం ద్వారా మాత్రమే మనం రియలైజ్ అవ్వగలుగుతాం. మన లైఫ్లో మనకున్న కష్టం మొత్తం వేరే వాళ్ళ వల్ల జరుగుతుంది, అంటే వేరే వాళ్ళ మీద మనం నెట్టి వేయటం ద్వారా, అంటే మన సమస్యని వేరే వాళ్ళ వల్ల జరుగుతుంది అనుకోవటం వల్లనే మనకున్న సమస్యలన్నీ వస్తాయి. ఆ సమస్య నా వల్లనే, నేనే దాన్ని ఎదుర్కోవాలి, దానికి నేను కెప్టెన్ అవ్వాలి, దాన్ని చూడాలి అనుకున్నప్పుడు ఏ సమస్య మనని బాధ పెట్టలేదు.
1: ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మానసికంగా మనం ఎదుగుదల కావాలి, మన మనస్సు పైన మనం ఒక పట్టు సాధించాలి అన్నప్పుడు ఈ యోగా లాంటి ఆసనాలు మనకి చాలా ఉపయోగకరంగా ఉంటాయి అన్నారు. మరి శారీరకంగా కూడా మనం ఒక పట్టు సాధించాలంటే కూడా యోగా చేస్తున్నాం కదా ఈ రోజుల్లో, మరి శారీరకంగా కూడా మనం లబ్ధి పొందాలి, దాని నుంచి ప్రతిఫలం తీసుకోవాలంటే కూడా యోగా మనకు ఉపయోగపడుతుందా?
0: డెఫినెట్గా అండి. శరీరం కలు ధర్మ సాధనం అని చెప్పడం జరిగిందండి. అంటే ఈ శరీరం మనకి, మన మనస్సు మీద మనం ఫోకస్ చేయాలంటే మనం ఆరోగ్యంగా ఉండాలి, మనం ఆనందంగా ఉండాలి. మన శరీరం మనకి సహకరిస్తేనే మనం కూర్చోగలుగుతాం, మనం ఏ పని అయినా మనం చేయగలుగుతాం. ఈ శరీరం కోసమే మనం కొన్ని యోగాసనాలు కూడా ప్రిస్క్రైబ్ చేయటం జరిగింది. అందుకోసమే పతంజలి గారు, గ్రేట్ సేజ్ ఆయన, ఒక 5000 ఇయర్స్ బ్యాకే మనకి 8 అష్టాంగ యోగాల్ని ఇవ్వటం జరిగిందండి. అందులో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ ఈ 4 బహిరంగ యోగం అంటారండి. అంతరంగ యోగ, ప్రాణాయామ, తర్వాత ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులు ఈ 4 అంతరంగ యోగ. ఈ 8 అంగాలుగా మొత్తం ఉన్న యోగాన్ని మొత్తం క్రోడీకరించి సింప్లిఫై చేసి అందరికీ అందజేయటానికి ప్రయత్నం చేశారండి. ఇప్పుడు మనం చూసే బహిరంగ యోగ ఏదైతే ఉందో, యమ నియమాల విషయాలకు వస్తే ఇవి మన నడవడికి ఎలా ఉండాలి, సత్యం మాత్రమే మాట్లాడాలి, అహింస, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, హర్ట్ చేయకూడదు అనేది, సంతోషంగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి అంటే శుభ్రంగా ఉండాలి, ఇవన్నీ కూడా మనకి యమ నియమంలో చెప్పడం జరుగుతుంది. ఆసన ప్రాణాయామాల్లో మన శరీరం మీద మనకు ఏ విధంగా పట్టు రావాలి అనేది ఆసనంలో చెప్పడం జరుగుతుంది. ప్రాణాయామం మన బ్రీత్ కంట్రోల్ అండి. మనం సుమారు శరీరంలో 72,000 నాడులు ఉంటాయి. ఈ నాడుల మధ్య అనుసంధానం, మంచి ఆక్సిజన్ మనం బ్రెయిన్కి అందటం, ఇవన్నీ కూడా ప్రాణాయామంతో సాధ్యమవుతాయండి. మనం ఎక్కువ యాక్టివ్గా ఉండగలుగుతాం, శరీరంతో పాటు మన యొక్క అంతరంగం కూడా ఆక్సిజన్ ఇచ్చి ప్రతి నాడులు కూడా యాక్టివేట్ చేయటం జరుగుతుంది. తద్వారా మనం ప్రత్యాహారం అంటే మనం ఇప్పుడు ఏదైతే ఒక రూమ్లో సెపరేట్గా ఉన్నామో, అంటే మనం వేరే వాటికి బయటి విషయాల్ని మనని డిస్టర్బ్ చేయకుండా ఒక సెపరేట్ ప్లేస్లో కూర్చొని, ధారణ, ధ్యాన. ధారణ అంటే ఒకటే అంశం మీద మన మనస్సుని ఫోకస్ చేయటం, లగ్నం చేయటం ధారణ. ధ్యానం అనేది మనం చేసే పద్ధతి. అండ్ సమాధి ఫైనల్గా అది మనం పొందే స్థితి, దాన్నే మనం ఇందాక చెప్పుకున్నాం. సైంటిఫిక్గా చెప్పాలంటే ఒక ఆల్ఫా స్టేట్ అని, తెలుగులో కొంతమంది తుర్యాతీత స్థితి అని, ఇది ఎక్కువ యోగులు వాళ్ళు అనుభవించే స్థితి అని చెప్తారు. ఆ స్థితిలో మనిషి అంతరంగం, బాహ్యం మొత్తం ఏకమై శరీరం, మనసు అండ్ ఆత్మ 3 కలిసి ఉండే స్థితి. ఆ స్థితిలో మనకి యోగా కర్మస్థు కౌశలం అని కూడా చెప్పడం జరుగుతుంది. ఆ స్థితిలో మనిషి ఫుల్ స్కిల్డ్గా తయారవుతారు, అంటే మనం ఏ పని చేసినా అది 100% సక్సెస్ అయ్యే స్థితిలో ఉంటుంది. ఆ స్థితిలో అంటే మనం ఏది ఫోకస్ చేసినా, మీరు 1 గంటలో చేయాల్సిన పని 10-15 నిమిషాల్లో చేసేయగలుగుతాడు ఆ స్థితిలో ఉండగలిగితే. అంటే మనం ఏది డిస్టర్బ్ చేయదు, మనం ఫుల్గా ఫోకస్గా ఉంటాం, 100% ఫోకస్గా ఉంటాం. అట్ ద సేమ్ టైం

0: ఎఫర్ట్లెస్ ఫోకస్, అదే ధ్యానం యొక్క గొప్పతనం. ఎటువంటి ఎఫర్ట్ పెట్టకుండా మనం ఫోకస్ చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఫోకస్ చేయాలంటే బాగా ఎఫర్ట్ పెట్టి కాన్సన్ట్రేషన్ పెట్టి అట్లా ఎక్కువ చేయాల్సి వస్తుంది వేరే సాధన చేయని వాళ్ళు. సాధన చేస్తే ఫోకస్ వితౌట్ ఎనీ ఎఫర్ట్, ఎఫర్ట్ లేకుండా మనం తక్కువ టైంలో ఎక్కువ బెనిఫిట్ పొందడానికి ఇది అత్యంత సులభమైన రాజమార్గం.
1: ముఖ్యంగా చూస్తే మనస్సు, శరీరం, ఆత్మ, ఇంతకుముందు మీరు అన్నారు, ఈ మూడింటిని ఒకే థాట్ ప్యాక్ తీసుకురావడం. మనస్సు ఆలోచించినట్టుగా శరీరం సహకరించదు, మనస్సు శరీరం చేసినట్టుగా ఆత్మ ఒప్పుకోదు. మరి ఈ మూడింటిని ఒకే థాట్ ప్యాక్ తీసుకురావడానికి ఈ యోగా అనేది ఉపయోగపడుతుంది అంటారా?
0: డెఫినెట్గా అండి. యోగాని స్వామి వివేకానంద మరొక విషయంగా చెప్పడం జరిగింది. ఈ సాధనలన్నీ కూడా ప్రత్యక్ష అనుభవం ద్వారానే, అంటే మనకి మనం చేయటం ద్వారా మాత్రమే వీటిని తెలుసుకోగలం. పుస్తకాల్లో చదవటమో లేకపోతే వేరే వాళ్ళ దగ్గర చూసి మనం ప్రత్యక్షంగా లేకుండా వీటిని తెలుసుకోవటం సాధ్యం కాదని చెప్పడం జరిగింది. అందుకోసమే ఈ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరిని ఈ యోగా వైపు ఆసక్తి పెంచుకోవాలని, ఇది ఆచరించి వారి దాని యొక్క బెనిఫిట్ అందరు కూడా 100% పొందాలని మరొకసారి ఈ వేదిక సందర్భంగా తెలియజేయటం అవుతుంది, అందరికి విజ్ఞప్తి చేయటం కూడా జరుగుతుందండి.
1: డాక్టర్ గారు, ముఖ్యంగా ఈ సంవత్సరం మనకి థీమ్ ఏంటంటే ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా. మరి వృద్ధాప్యం అనేది మనకి ఎప్పుడో కొంత ఏజ్ అయిపోయిన తర్వాత కానీ మనకి సంక్రమించదు, ఇప్పటి నుంచే సాధన చేస్తే ఇంకొంతకాలం పొడిగించే అవకాశం అనేది కలుగుతుందంటారా?
0: డెఫినెట్గా అండి. ఇప్పుడు ఎవరైనా మనందరికీ, అంటే ఒక ఉద్యోగం చేసినా, ఒక ఆస్తి, ఏది ఫిజికల్ లైఫ్లో మనం చూసినా, వయసులో ఉన్నప్పుడే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోమంటారు. కాబట్టి మన దగ్గర ఏది కూడబెట్టినా వయసులో ఉన్నప్పుడు మనం చేసింది మనకు వృద్ధాప్యంలో మనకు ఆసరా దొరుకుతుంది. అది ఆ విధంగానే మనం ఆరోగ్యంగా ఉండే అలవాట్లు, ఆరోగ్యకరమైన జీవన శైలి మనం యోగాతో సాధ్యమవుతుంది. అది డెఫినెట్గా అది కంటిన్యూ అవుతుందండి, ఎక్కువ కాలం మనకి హెల్ప్ అవుతుంది. లాస్ట్ ఒక ఈవెంట్ ఉంది వీడియోలో, ఎక్సర్సైజ్ ఆర్ యోగా చేయని వాళ్ళు, చేసేవాళ్ళు లాస్ట్ 10 ఇయర్స్ ఏ విధంగా గడుస్తుంది అనేది ఆ వీడియోలో చక్కగా చూపించడం జరుగుతుంది. అంటే వాళ్ళు ఎక్కువ కాలం మంచానికే పరిమితం అవటము, లేదా కొంచెం అంటే వేరే రకంగా అల్జీమర్స్ రావటం కానీ, ఇవన్నిటివి నేను అనేది అందరికీ వస్తాయని కాదు, కానీ ఎక్కువ శాతం మనం స్టాటిస్టిక్స్ కనుక తీసుకుంటే 100కి అనారోగ్యంగా ఉండేవాళ్ళు, వృద్ధాప్యంలో ఎక్కువ ఆరోగ్య సమస్యలతో బాధపడేవాళ్ళు, యోగా చేయని వాళ్ళు 180 మంది ఉంటే యోగా చేసేవాళ్ళు 110 మంది కూడా ఉండరు. అది దాని యొక్క సారాంశం. అంటే తద్వారా మనం డైరెక్ట్గా తెలుసుకునేది ఏంటంటే, ఒక యాక్టివ్గా ఉండటం అనేది, యోగా ఆర్ జీవన శైలిని, మన హ్యాబిట్స్ని మొత్తం మార్చేసి, మన జీవన శైలిని మార్చి మనకి ఖచ్చితంగా మనకి యద్భావం తద్భవతి అని, మనం ఏ విధంగా చేస్తే రిజల్ట్ ఆ విధంగా వస్తుంది. కాబట్టి మనం చేసే ఈ లైఫ్ స్టైల్ ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరు, పర్టికులర్గా యూత్ కండి, యువత ఇప్పటి నుంచి వాళ్ళు ఆదర్శంగా వాళ్ళు యోగా చేస్తూ వాళ్ళ జీవన శైలిని క్రమబద్ధీకరించుకోవటం ద్వారా వాళ్ళ ఫైనల్ ఎండ్లో, వృద్ధాప్యంలో వాళ్ళు ఎక్కువగా దాని యొక్క ఫలాలు పొందుతారు. డెఫినెట్గా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఇంకొక 4కి ఆదర్శంగా వారి లైఫ్ కూడా వృద్ధాప్యం అంటే అనుభవాలతో కూడిన సారం అండి, అది అందరికీ తెలియజేయటం సాధ్యమవుతుంది.
1: నిబద్ధతతో ప్రణాళికాబద్ధంగా యోగా సాధన చేస్తే భవిష్యత్తులో మీరన్నట్టుగా మరి వృద్ధాప్యంలో కూడా చాలా ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నాం. ముఖ్యంగా ఈ న్యూరోపతిని మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో, యోగాకి దాన్ని కూడా అనుసంధానం చేస్తూ ఉన్నారు. అలాంటి సమస్యలు కూడా చాలా రెక్టిఫై అయిన సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది ఈ రోజుల్లో?
0: ఏదైతే యోగాలో చెప్పబడిన కొన్ని మనకి రిలాక్సేషన్ టెక్నిక్స్ అండ్ ధ్యానంతో పాటు కొన్ని ముద్రలు కూడా నేర్పించడం జరుగుతుందండి. ఆ ముద్రల ద్వారా మనం, అంటే బ్రెయిన్కి మనం యాక్టివేట్ చేయటం, ఈ ముద్రలు అనేవి ఒక స్విచ్చెస్ లాంటివి, అవి మన బ్రెయిన్లో ఉన్న నిద్రాణమైన సెల్స్ని మేల్కొల్పడానికి, మనం యాక్టివేట్ చేయటానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ధ్యాన ముద్ర అంటారు, దీంతో చదువు నిద్ర కూడా మంచిగా పడతాయి అంటారు. నెక్స్ట్ ఇది ఆకాశ ముద్ర, దీంతో మనకి జ్వరం కానీ ఆర్ వేరే ఏదన్నా డిటాక్స్ చేసి మనకి చేసే ముద్ర. ఇది మనం ఉంగరపు వేలుతో బొటన వేలుని తాకితే ఇది పృథ్వీ ముద్ర అంటారు. అంటే మన ఎర్త్ ఏదైతే మనం ఉందో అదొక మ్యాగ్నెట్, అది మనని బ్యాలెన్స్ చేసినట్టు చేస్తుంది. తద్వారా నెక్స్ట్ ఇది వరుణ ముద్ర అంటారు, మన యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉంటే బొటన వేలు మరియు చిటికెన వేలు రెండు కలిపి ఒక 10-15 నిమిషాలు ఉంచితే అవి రిలాక్స్ చేస్తుంది, అంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ని క్లీన్ చేస్తుందని కొన్ని ముద్రల్లో చెప్పబడినాయి. అంటే ఈ మీరు ఏదైతే న్యూరోపతి సమస్యలతో బాధపడేవారు ఉన్నారో వారు వారు అందించిన డాక్టర్ ప్రిస్క్రిప్షన్ని ఫాలో అవుతూ ఈ కొన్ని యోగాసనాలు, ముద్రలు, ప్రాణాయామం ద్వారా

0: వారు ఎక్కువ బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుందండి, ఎక్కువ ఉపశమనం పొందే అవకాశం ఉంటుందండి. ఖచ్చితంగా వారు డాక్టర్ అడ్వైజ్ పాటిస్తూ ఈ యోగాని కూడా ఎంచుకుంటే వారికి డెఫినెట్గా మంచి జరుగుతుంది, మేలు జరుగుతుందని భావించడం జరుగుతుంది.
1: అవేర్నెస్ లేకపోవడం మూలంగానో లేకపోతే సమయభావం వలనో కాలానంతా గడిపేస్తూ ఉన్నాం. ఒకనొక స్టేజ్కి వచ్చాక, వృద్ధాప్యం వచ్చినాక ఆరోగ్య సమస్యలు కావచ్చు, కుటుంబంలో ఉన్నటువంటి స్ట్రెస్ కావచ్చు, మానసిక ఆందోళన అనేది ఉంటుంది. అప్పుడు కానీ వాళ్ళకి యోగాకి వెళ్తే, మీరు ఒక రికగ్నైజ్డ్ సెంటర్కి వెళ్తే మీరు చక్కగా అక్కడ మీరు స్వాంతన పొందవచ్చు అనే కాన్సెప్ట్ అనేది ఇప్పుడు మనం చాలా మందిలో చూస్తూ ఉన్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే, వీళ్ళు మొదటి నుంచి ప్రాక్టీస్ చేయకుండా వయసు మీద పడ్డాక యోగా సెంటర్కి వెళ్తే అక్కడ వీళ్ళు మీరు అన్నట్టుగా ఫలితాలు తీసుకునే అవకాశం అనేది అతి తక్కువ సమయంలో ఉంటుందంటారా?
0: డెఫినెట్ గా ఉంటుందండి. ఒక మంచి పనికి ఏ రోజు మంచిది, ఎప్పుడు మంచిది అంటే ఇప్పుడే అని చెప్పడం జరుగుతుంది. నవ్ ఆర్ నెవర్ అనే కాన్సెప్ట్ ఉంది, అంటే డూ ఇట్ నవ్ అనే కాన్సెప్ట్ కూడా ఉంది. ఏంటంటే అండి, మనం లేట్ అయింది ఓకే, ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచే మన విధిని మనం నిర్మించుకునే ఏకైక సమయం వర్తమానమే, అంటే ఈ క్షణమే. ఈ క్షణంలో మనం ఒక నిర్ణయం తీసుకొని, నేను ఒక హెల్దీ లైఫ్ స్టైల్కి రావాలి, నేను ఆనందంగా ఉండాలి, నేను నలుగురికి ఆనందం అందజేయాలి, నేను వాల్యూ ఎడిషన్ చేయాలి నా చుట్టుపక్కల వాళ్ళందరికీ అని మనం సంకల్పించిన మరుక్షణమే యోగా అందరికీ అందుబాటులో ఉంటుందండి. దీనికి వయసుతో కానీ జెండర్తో కానీ ఎటువంటి సంబంధం లేదు. ప్రతి ఒక్కరు కూడా దీనిలో పార్టిసిపేట్ చేయటమే ఇంపార్టెంట్ అండి. మనం పూర్వీకులు మన కోసం ఇచ్చారు ఎంతో ఒక గొప్ప వనరు, దీన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
1: సామూహిక యోగా అనేది మనం అప్పుడప్పుడు నిర్వహిస్తూ ఉంటారు. మీ గురువులు అందరు కూడా వారి ఆధ్వర్యంలో సామూహిక యోగా కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. ప్రత్యేకించి ఇట్లాంటి యోగా దినోత్సవాలు లేకపోతే స్పెషల్ అకేషన్స్లో యోగా కార్యక్రమాలు చేస్తుంటారు. చేసి వదిలేయడం కాకుండా దాన్ని ప్రొలాంగ్ చేస్తూ కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నప్పుడు ప్రతి పౌరుడు కూడా యోగా నేర్చుకునే అవకాశం ఉంటుంది కదా. మరి మీ తరపు నుంచి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రొలాంగ్ చేస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు?
0: మేము వాలంటరీగా హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అనే సంస్థలో ఉన్నామండి. దీని సందర్భంగా సుమారు వాలంటీర్స్ ప్రతి కాలేజెస్ ఈ హార్ట్ఫుల్నెస్ ధ్యానం మరియు యోగా కేంద్రం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ప్రతి కాలేజీ, ప్రతి ఇన్స్టిట్యూట్, ప్రతి విలేజ్, ప్రతి ఆఫీసు ఎక్కడ వీలైతే అక్కడ వాళ్ళకి మినిమం మేము యోగా కార్యక్రమాలు ధ్యానోత్సవం అనే పేరుతో ఒక 3 రోజుల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందండి. వారి సమయాన్ని తీసుకొని వారికి ఏ టైంలో వీలవుతా ఈ కార్యక్రమంలో 3 రోజులు సుమారు 45 నుంచి 1 అవర్ వరకు వారికి 3 రోజులు ధ్యానం గురించి, యోగా గురించి చెప్పడం జరుగుతుందండి. ఆ కార్యక్రమంలో భాగంగా ధ్యానము, యోగాసనాలు, ప్రాణాయామం, ముద్రలు, రిలాక్సేషన్ టెక్నిక్స్ అండ్ చివరిగా మెడిటేషన్తో ఆ ప్రోగ్రామ్ ఎండ్ అవుతుంది. ఈ విధంగా 3 రోజులు ధ్యానోత్సవాలు చేయటం జరుగుతుంది. ఇది ప్రతి గ్రామం గ్రామానికి కూడా వెళ్ళటం జరుగుతుంది. 15 సంవత్సరాలు నిండిన స్కూల్ విద్యార్థులందరికీ కూడా ఇది అందించడం జరుగుతుందండి. దీనికోసం చాలా వేలల్లో వాలంటీర్స్ అన్ని సుమారు 160 దేశాల్లో ఉన్న శ్రీ రామచంద్ర మిషనరీ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సంస్థ ద్వారా పనిచేయటం జరుగుతుందండి. ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎటువంటి ఖర్చు లేకుండా, ఎటువంటి ఫీజు లేకుండా చేయటం జరుగుతుందండి. దీని ద్వారా ప్రతి ఇంటికి, ప్రతి గ్రామానికి యోగా అందాలనేది దీని యొక్క ఉద్దేశం అండి.
1: ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక టెక్నాలజీని, అంటే యోగా ప్రతి సెంటర్కి వెళ్ళి పౌరులు నేర్చుకోవాలంటే దూర ప్రాంతాల్లో ఉండవచ్చు, మారుమూల గ్రామాల్లో ఉండవచ్చు, అలా కాకుండా ఆధునిక టెక్నాలజీ ప్రకారం సోషల్ మీడియా చాలా విస్తరించి ఉంది. మరి హార్ట్ఫుల్ ఇల్నెస్ నుంచి మరి ఇట్లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసి ఆన్లైన్ క్లాసెస్ వాళ్ళకి అందిస్తున్నారా?
0: ఆన్లైన్లో 3 డేస్ మాస్టర్ క్లాసెస్ అన్ని కూడా ఫ్రీగా ఏర్పాటు చేయడం జరిగిందండి. హార్ట్స్ యాప్ అని ఒకటి ఉందండి, హార్ట్ఫుల్నెస్ యాప్ అది. దాని ద్వారా ఫ్రీగా ధ్యానము, యోగా అందులో నేర్పించడం జరుగుతుంది. వారి సమయాన్ని అందులో రిజిస్టర్ చేసుకుంటే వారందరికీ, ఇంకా హార్ట్ఫుల్నెస్ ట్రైనర్స్ మేమందరం, మేము కూడా ఇందులో వాలంటరీ వర్క్ చేసే ట్రైనర్స్ మాత్రమే మేము. పెద్ద మీరు చెప్పారు గురువులు అంత పెద్దవాళ్ళం కాదు, మా అంత మాకు తోచినంత కొంత వాలంటీర్ వర్క్ చేసి కొంత సాటిస్ఫాక్షన్, అంటే లైఫ్లో కొంత వాల్యూ ఎడిషన్ చేసామన్న ఫీలింగ్ కోసం, దానికోసం మాకు తెలిసిన విద్య నలుగురికి అందాలనే చిన్న ప్రయత్నం ఇది. తద్వారా మేము ఫోన్లో కూడా వీళ్ళకి, అంటే మా డ్యూటీ టైంలు కాకుండా ఆఫ్టర్ డ్యూటీ అవర్స్లో కొంత సర్వీస్కి టైం కేటాయించి హాలిడేస్ అప్పుడు సండేస్ చేసి వీళ్ళకి హెల్ప్ చేయటం జరుగుతుందండి. రిమోట్ సిట్టింగ్స్ అంటారు, దూరంగా ఉన్న వాళ్ళకి కూడా, అండ్ కొంతమంది ఏజ్గా ఉండి వాళ్ళు రాలేకపోతారు, వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి కొంత ధ్యానం నేర్పించడం, యోగా నేర్పించడం జరుగుతుందండి.
1: గత పుష్కర కాలంగా, అంటే 2014లో ఐక్యరాజ్య సమితి యోగాని గుర్తించి ప్రపంచవ్యాప్తంగా దీన్ని మరి అందుబాటులోకి తీసుకువచ్చింది. పుష్కర కాలంగా మనం ఈ ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం. మరి అప్పటికీ ఇప్పటికీ యోగా పట్ల

0: పిల్లల అవగాహన అనేది ఏ విధంగా మీరు గమనించారు మార్పు అనేది?
1: ఇప్పుడు మీరు పిల్లల్లో కూడా యోగా మీద ఆసక్తి చూడటం గమనించింది. ప్రతి స్కూల్లో మీరు అబ్జర్వ్ చేస్తే యోగా టీచర్స్ని తీసుకోవడం జరుగుతుంది. యోగా యొక్క ప్రాముఖ్యత గత 12 సంవత్సరాల్లో యొక్క మన భారతదేశం అది గొప్పతనం, ప్రతి భారతీయుడు గర్వించదగ్గ సమయం. ఇప్పుడు ఇంటర్నేషనల్ యోగా డేని 175 దేశాల్లో జరుపుకోవటం అనేది నిజంగా మన అందరం గర్వించాల్సిన విషయం. చాలా అవేర్నెస్ పెరిగింది. అవేర్నెస్ ప్రిసీడ్స్ చేంజ్ అంటారు. అంటే చేంజ్ అనేది ప్రతి ఒక్కళ్ళలో మనం యోగా చేయాలి, మనం ఇటువైపు రావాలి అనేది ప్రబలంగా పెరిగిందండి. ప్రతి గ్రామానికి తెలిసింది, ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి స్కూలు, కాలేజీ, ముఖ్యంగా ఆకాశవాణి ద్వారా కూడా బహుళార్థ ప్రయోజనాలు జరుగుతున్నాయి. ఈ మెసేజ్ ద్వారా ఎంతోమంది మారుమూల గ్రామాలు, మీరు అన్నట్టు యాక్సెస్ లేని రోడ్డు, రవాణా సౌకర్యం లేని వాళ్ళకు కూడా దీని యొక్క ప్రాముఖ్యత తెలిసిందండి. తద్వారా వాళ్ళు కూడా దీన్ని ఇంపార్టెన్స్ ఎక్కడికి వెళ్ళినా ప్రతి మారుమూల గ్రామంలో కూడా చాలా వెల్కమ్ చేస్తున్నారు. వాళ్ళందరం కూడా మాకు ఇంటర్నేషనల్ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ కేంద్రం ఉంది కన్హా శాంతివనం అని, అక్కడ నుంచి విలేజ్, ప్రతి విలేజ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, అట్లా ప్రతి రాష్ట్రం యొక్క రిమోట్ విలేజెస్కి వెళ్ళటం జరిగింది. అక్కడ కూడా చాలా వెల్కమింగ్ చేసి 3 డేస్ ఈ ధ్యానోత్సవాలకి చాలా హెల్ప్ చేసి చాలా అవేర్నెస్ పెరిగింది. యోగా అనగానే ఇదివరకు కంటే ఇప్పుడు చాలా అవేర్నెస్ పెరిగిందండి. ఇది ఇంకా ముందుకెళ్ళాలి, ప్రతి ఒక్కళ్ళకి అందాలి, ప్రతి ఒక్కళ్ళు దీనివైపు ఆకర్షితులు అవ్వాలని ఈ సందర్భంగా మరొకసారి అందరికీ విన్నవించుకుంటున్నాను.
0: బాగుందండి. ముఖ్యంగా ఈ ప్రపంచ యోగా డే సందర్భంగా ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే కాన్సెప్ట్తో ఈ సంవత్సరం మనందరం కలిసి ఒక కంకణం కట్టుకుందాం. మరి వృద్ధాప్యాన్ని మనం జయించాలి, వృద్ధాప్యాన్ని అంత తొందరగా మనం తీసుకోకూడదు, మన యొక్క జీవన శైలిని మనం మార్చుకోవాలంటే యోగా తప్పకుండా ఉపయోగపడుతుందనే విషయాలని మా యొక్క ఆకాశవాణి శ్రోతలకి చాలా చక్కగా వివరించారు. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నమస్కారం అండి.
1: నమస్కారం.
2: మీరింతవరకు ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా యోగా గురువు డాక్టర్ మంత్రిప్రగడ శ్యాంప్రసాద్ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ కొలిపాక శంకరరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.

0: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచా జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో
2: అనేక ప్రాంతాల్లో ఈవేళ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈరోజు భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో జరుపుకుంటున్నారు. ఆరోగ్యకరమైన, చురుకైన, గౌరవప్రదమైన వృద్ధాప్యం కోసం యోగాను జీవితకాల సాధనగా అలవర్చుకోవడంలోని ప్రాముఖ్యతను ఈ ఇతివృత్తం తెలియజేస్తుంది. కోల్కతాలోని రెడ్ రోడ్ నుండి దేశవ్యాప్తంగా జరుగుతున్న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వహించారు. అక్కడ జరిగిన ఉదయపు యోగా సాధనలో వేలాది మంది ప్రజలు ఆయనతో కలిసి పాల్గొన్నారు. ఈ చారిత్రాత్మక వేదిక వద్ద జరిగిన కామన్ యోగా ప్రోటోకాల్ సెషన్లో పాల్గొన్న నరేంద్ర

0: వేలాది మందితో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ జూన్ 21 భూమిపై కొన్ని ప్రాంతాల్లో అత్యంత సుదీర్ఘమైన పగలు సమయం గల రోజని, యోగా వల్ల అది ఇప్పుడు అతిపెద్ద సామాజిక వేడుక గల రోజుగా మారిందని అన్నారు. యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని, ఇది ఏ వయస్సు వారికైనా పరిమితం కాదని, మానవ స్ఫూర్తి అభివ్యక్తి అని మోదీ అన్నారు.
1: భారత్ మే హిమాలయ సే లేకర్ హింద్ మహాసాగర్ తక్, పూర్వోత్తర్ ఔర్ పూరబ్ మే బంగాల్ సే లేకర్ పశ్చిమ్ మే సౌరాష్ట్ర తక్ పూరా దేశ్ యోగ్ కీ ఊర్జా సే చైతన్య సే భరా హువా నజర్ ఆ రహా, పూరా విశ్వ ఏక్ దూసరే సే జుడా హువా నజర్ ఆ రహా హై, ఔర్ యహీ తో యోగ్ కీ తాకత్ హై, యోగ్ సబ్కో జోడ్తా హై. మే ఇస్ అవసర్ పర్ పూరే విశ్వ కో సంపూర్ణ మానవ సముదాయ అంతర్రాష్ట్రీయ యోగ్ దివస్ కి బహుత్ బహుత్ శుభకామనాయ దేతా.
0: యోగా మనల్ని సమతూకంతో కూడిన పద్ధతిలో జీవించడానికి, మానసిక ఆరోగ్యం ద్వారా శారీరక దృఢత్వాన్ని పొందే మార్గాన్ని కనుగొనడానికి సహాయపడుతుందని ఆయన అన్నారు. 20 ఏళ్ల వయసులో ఉన్నదానికంటే 40 ఏళ్ల వయసులో మరింత ఫ్లెక్సిబుల్ గా ఉండాలని, 30 ఏళ్ల వయసులో ఉన్నదానికంటే 50 ఏళ్ల వయసులో మరింత శక్తి కలిగి ఉండడమే మన లక్ష్యం కావాలని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. యోగాను మన జీవితాల్లో ఒక భాగం చేసుకోవాలని, కేవలం నిర్దిష్ట సందర్భాలకే పరిమితం చేయకూడదని కూడా ఆయన అన్నారు.
1: యోగ్ హమే జీవన్ కో బ్యాలెన్స్ వే మే జీనే కి కలా సిఖాతా హై, యోగ్ హమే డూ యోర్ డోంట్ సిఖాతా హై, ఔర్ జబ్ హమ్ హమారే శరీర్ కో సహీ ఢంగ్ సే చలానా సీఖ్ లేతే హై తో స్వాస్థ్య హమారా స్వభావ బన్ జాతా హై. సాథియో, యోగ్ కేవల్ హమారే శారీరిక్ స్వాస్థ్య పర్ హీ ఫోకస్ నహీ కర్తా, యోగ్ మానసిక స్వాస్థ్య సే శారీరిక్ స్వాస్థ్య కా మార్గ్ దిఖాతా హై.
0: ప్రభుత్వం 100 రోజుల ఆన్లైన్ యోగా క్లాసుల ద్వారా ఈ ఏడాది ప్రచారం చేసిన యోగా 365 అనే నాదం బాగా ప్రాచుర్యం పొందిందని మోదీ చెప్పారు. 2015లో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రారంభమైనప్పటి నుంచి ప్రధానమంత్రి న్యూఢిల్లీ, చండీగఢ్, లక్నో, మైసూర్, న్యూయార్క్, శ్రీనగర్, విశాఖపట్నంతో సహా వివిధ ప్రాంతాల నుంచి యోగా దినోత్సవానికి నాయకత్వం వహించారు. పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, సీనియర్ అధికారులు కూడా యోగా దినోత్సవంలో పాల్గొంటున్నారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సహకారంతో భారత్ సంపన్న సాంస్కృతిక వారసత్వాన్ని, దాని శాశ్వత యోగా సంప్రదాయాలతో ముడిపెడుతూ 100 ప్రతిష్టాత్మకమైన పర్యాటక ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. న్యూఢిల్లీలోని ఎర్రకోట, హరిద్వార్, కోణార్క్, హంపి, మహాబలిపురం, ముంబై, నలంద, అహ్మదాబాద్, సారనాథ్, హైదరాబాద్, సిల్చేర్తో సహా 12 ప్రముఖ ప్రాంతాల్లో ప్రధాన వేడుకలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం వేడుకల్లో అపూర్వమైన ప్రజా భాగస్వామ్యానికి నిదర్శనంగా యోగా సంగమం పోర్టల్లో 6 లక్షలకు పైగా సంస్థలు నమోదు చేసుకున్నాయని ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అంతర్జాతీయంగా ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ సమన్వయంతో విదేశాల్లో 210కి పైగా భారత రాయబార కార్యాలయాలు, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2500 ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీలో జరుగుతున్న యోగా సెషన్లలో పలువురు కేంద్ర మంత్రులు, సంస్థలు, ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు శాంతిపదిలో జరిగిన యోగా వేడుకలకు హాజరయ్యారు. యోగా అనేది ఏ ఒక్క దేశానికో పరిమితం కాకుండా మానవాళి శ్రేయస్సు కోసం ప్రపంచమంతా ఆచరించే పద్దతిగా మారాలని ఆయన చెప్పారు. న్యూఢిల్లీలో నెహ్రూ పార్క్ లో జరిగిన యోగా సెషన్లో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పాల్గొన్నారు. భారతదేశంలో నార్వే రాయబారి మే ఎల్లిన్స్ జెనర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో యోగా దినోత్సవంలో పాల్గొనగా ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ కూడా క్రీడల మంత్రితో కలిసి యోగా సెషన్లో పాల్గొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. యోగా దినోత్సవానికి ఒక రోజు ముందుగానే నిన్న పలు పాశ్చాత్య దేశాల్లో యోగా ప్రేమికులు పెద్ద సంఖ్యలో యోగాసనాలను అభ్యసించారు. కెనడాలోని టొరంటోలో జరిగిన భారీ కార్యక్రమంలో వేలాది మంది పాల్గొనగా, బ్రెజిల్లో, డెన్మార్క్ లో, సౌదీ అరేబియాలో, వాషింగ్టన్ డీసీలో కూడా యోగా దినోత్సవ వేడుకలు జరిగినట్లు వార్తలందాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ ఈరోజు జరుగుతుంది. భారత్లో 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో 22,79,000 మందికి పైగా అభ్యర్థుల కోసం ఈ పునః

0: పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష ఇంగ్లీష్, 12 భారతీయ భాషల్లో జరుగుతోంది. పరీక్షకు ముందస్తుగా జామర్లు, సీసీటీవీలు, ఫ్రిస్కింగ్ సిబ్బంది, బయోమెట్రిక్స్ వంటి అన్ని వ్యవస్థలను సరిచూసుకోవడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నిన్న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించింది. పరీక్షను నిష్పక్షపాతమైన, సజావైన, పారదర్శకమైన రీతిలో నిర్వహించేందుకు తాము సిద్దంగా ఉన్నామని ఎన్టీఏ తెలియజేసింది. అబ్జర్వర్లు, కోఆర్డినేటర్లు, పోలీస్ బలగాలు, అడ్మినిస్ట్రేటర్లతో సహా 2.5 లక్షల మందికి పైగా సిబ్బందిని పరీక్ష నిర్వహణ కోసం రంగంలోకి దించారు. తప్పుడు ప్రచారాలను అరికట్టడానికి, అవకతవకలు నిరోధించడానికి ఎన్టీఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను కూడా చురుగ్గా పర్యవేక్షిస్తోంది. నీట్ పరీక్ష ఈ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు జరుగుతుంది. బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం రేపటి నుంచి 2 రోజుల పాటు మన దేశంలో జరుగుతుంది. మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. సమావేశంలో భాగంగా బ్రిక్స్ సభ్య దేశాల జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంపై చర్చలు జరిపి పరస్పరం అభిప్రాయాలు పంచుకోనున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవ్ బలీరాం హెడ్గేవర్ వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ హెడ్గేవర్ను ఒక సోషల్ మీడియా పోస్టులో స్మరించుకుంటూ ఆయన ఆర్ఎస్ఎస్ స్థాపించారని, ప్రజల్లో దేశమే ప్రథమం అనే భావనను, సాంస్కృతిక జాతీయవాదాన్ని విస్తరింపజేశారని కొనియాడారు. డాక్టర్ హెడ్గేవర్ సురక్షితమైన, సుసంపన్నమైన, అగ్రగామి దేశాన్ని ఊహించారని, అంటరానితనం లేని, ఆత్మవిశ్వాసం, స్వదేశీ ఆదర్శాలతో కూడిన ఒక వ్యవస్థీకృత సమాజాన్ని నిర్మించడానికి ఆయన కృషి చేశారని పేర్కొన్నారు. ఈరోజు దేశంలో అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ జారీ చేసింది. గురువారం వరకు అస్సాం, మేఘాలయలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. బీహార్, ఒడిషా, కర్ణాటక తీర ప్రాంతం, తమిళనాడు, పుదుచ్చేరి, రాయలసీమ, కరైకల్, కేరళ, మాహే ప్రాంతాల్లో కూడా ఎల్లుండి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దంగుల్లాలో ఈవేళ జరగనున్న త్రైపాక్షిక క్రికెట్ సిరీస్ ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంక ఏ జట్టుతో ఇండియా ఏ జట్టు తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. గత మ్యాచ్ లో ఎదురైన చేదు పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో ఉన్న ఇండియా ఏ జట్టు ఈ ఫైనల్లో శ్రీలంక ఏపై పైచేయి సాధించాలని చూస్తోంది. విశేషాలు మరొకసారి. ఈరోజు దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు. యోగా శారీరక వ్యాయామం మాత్రమే కాదని, మానవ స్ఫూర్తికి వ్యక్తీకరణ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం రేపటి నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో జరుగుతుంది. నీట్ యూజీ పునః పరీక్ష ఈరోజు దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య మధ్యాహ్నం జరుగుతుంది. దేశంలో అనేక ప్రాంతాల్లో ఈ రోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ జి మహేష్.
0: ఆసిఫాబాద్ జిల్లాలోని కొమరం భీం పుట్టిన గడ్డ రౌటసంఖ్యపల్లిని గత నెలలో రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ సందర్శించారు. ఈ సందర్భంగా గవర్నర్తో పాటు కేంద్ర మాజీ మంత్రి గ్రామాల్లో నివసించే ఆదివాసీ కుటుంబాలకు అండగా ఉంటామంటూ హామీనిచ్చారు. గవర్నర్ చేతుల మీదుగా 22 కుటుంబాలకు సోలార్ ప్యానెల్స్ అందజేశారు. గవర్నర్ మాట్లాడుతూ ఆదివాసీల సంస్కృతికి తాను ముగ్ధుణ్ణయ్యానని చెప్పారు. ఇప్పటికే గ్రామం కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన ఆకాంక్షిత ఆదివాసీ గ్రామాల్లో ఉందని, గ్రామం అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదలకు అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల మొదటి దశ గృహ ప్రవేశాల కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసిఫాబాద్ జిల్లాలోని కెరమెరి మండలం కొఠారి కొలంగూడలో చేపట్టారు. గ్రామంలో ఒకేసారి 28 ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమాన్ని చేపట్టడంతో పాటు 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల పైలోన్ ఆవిష్కరించి అక్కడే గ్రామస్తులతో సమావేశమై గిరిజనులకు భరోసా కల్పించారు. సమస్యలు అడిగి తెలుసుకుని సంబంధిత శాఖ అధికారులకు సమస్యల పరిష్కారం కోసం ఆదేశాలు జారీ చేశారు. అలాగే కాగజ్ నగర్ క్రాస్ రోడ్స్ వద్ద బహిరంగ సభలో పాల్గొని 112 కోట్ల రూపాయల విలువైన వివిధ రకాల పనులకు శంకుస్థాపన చేశారు. ఆసిఫాబాద్ జిల్లాలో రైతులు ఖరీఫ్ పంటకు సంబంధించిన పనులను ప్రారంభించి పత్తి విత్తనాలు

0: కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో నకిలీ పత్తి విత్తనాల పట్ల వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తం కావడంతో పాటు పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నారు. పోలీసులు వ్యవసాయ శాఖ అధికారులు కలిసి కొన్ని ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి నకిలీ విత్తనాలపై దాడులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని మారుమూల సరిహద్దు మండలాలైన సిర్పూర్యూతో పాటు బెజ్జూరు, కౌటాల, చింతల, మానపల్లి మండలాల్లో నకిలీ విత్తనాలను పట్టుకున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న వేళ జిల్లాలో పోడు రగడ కొనసాగుతోంది. పట్టాలు లేకుండా అటవీ భూములను సాగు చేసుకుంటున్న ప్రజల నుంచి అటవీ అధికారులు ఆ భూములు తిరిగి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాలోని చింతల మాలపల్లి మండలం కర్జల్లి రేంజ్ పరిధిలో ఆదివాసీల భూములు అధికారులు తీసుకుంటున్నారన్న ఫిర్యాదుతో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల రాష్ట కమిషన్ సభ్యులు జిల్లా శంకర్, ప్రవీణ్ నిలక్కలు అక్కడ పర్యటించారు. ఈ సందర్బంగా గ్రామస్తులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో యాసంగిలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు మూసివేస్తున్నట్లు అధికారులు చెప్పారు. జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్ వివరాలు వెల్లడిస్తూ జిల్లా వ్యాప్తంగా వరిధాన్యం సేకరణ కోసం వివిధ ఏజెన్సీల ద్వారా మొత్తం 40 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా ఇప్పటి వరకు మొత్తం 3034 మంది రైతుల నుంచి 14962 మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని సేకరించామన్నారు. మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనల ప్రకారం క్వింటల్ కు గ్రేడియర్ రకానికి 2389 రూపాయలు, సాధారణ రకానికి 2369 రూపాయల చొప్పున రైతులకు చెల్లించారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న వేళ ఆసిఫాబాద్ జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ, విద్యాశాఖల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ అధికారి రమాదేవి మాట్లాడుతూ జిల్లాలో గిరిజన పాఠశాలల్లో చదివే విద్యార్థులను పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆదివాసీ ప్రాంతాల్లో బడి బయట పిల్లలు లేకుండా బడిబాట కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఉపాధ్యాయుల కేటాయింపులు కూడా వెనుకబడిన ఆదివాసీ ప్రాంతాలకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు. రాష్ట ప్రభుత్వం మండల మహిళా సమాఖ్యలకు బస్సుల కేటాయింపులో భాగంగా జిల్లాలో 15 మండల మహిళా సమాఖ్యలకు అద్దె బస్సులు కొనుగోలు చేసినట్లు జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ అధికారి దత్తారావు చెప్పారు. వీటిలో లింగాపూర్, వాంఖేడి, జైనూర్, సిర్పూర్ టీ మండల సమాఖ్యలకు కేటాయించిన బస్సులు ఇంకా రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఉన్నాయి. ఆసిఫాబాద్, హుజూరాబాద్, మెట్పల్లి, సిరిసిల్ల, కరీంనగర్, భూపాల్పల్లి, సిద్దిపేట డిపోలకు ఒక్కొక్కటి బస్సు కేటాయించగా గోదావరి ఖన డిపోకు 4 బస్సులు కేటాయించినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ నూతన విద్యా విధానానికి అనుగుణంగా రాష్ట ప్రభుత్వం పూర్వ ప్రాథమిక పాఠశాల ఏర్పాటుకు గత సంవత్సరం నిర్ణయం తీసుకోగా ప్రస్తుత సంవత్సరం జిల్లాలో మొత్తం 77 పాఠశాలలు పూర్వ ప్రాథమిక విద్యను ప్రారంభిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి సచ్చిదానందచారి తెలియజేశారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఈ నెల 25వ తేదీ నుంచి చేపట్టే ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ చెప్పారు. దీనికోసం ఈ నెల 15వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఎన్యూమరేటర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. 25 నుంచి ప్రారంభించే ఓటర్ సవరణ కార్యక్రమానికి రాజకీయ నాయకులు కూడా పూర్తిగా సహకరించాలని కలెక్టర్ కోరారు. సిర్పూర్ నియోజకవర్గంలో 320, ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 358 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, వీటి హేతుబద్ధీకరణ ప్రక్రియ కూడా పకడ్బందీలాగా చేసేలాగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆసిఫాబాద్ జిల్లాలో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన వివిధ అభివృద్ది పనులను వివరించడంతో పాటు జిల్లా అభివృద్ది కోసం గత 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న అభివృద్ది కార్యక్రమాలను ఆయన తెలియజేశారు.
1: కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సమగ్ర నివేదిక అందించారు శ్రీ జి మహేష్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఫాదర్స్ డే సందర్భంగా నాన్న ఓ నాన్న ప్రత్యేక కార్యక్రమం నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.
1: కథ చెబుతానే కథ చెబుతానే.
2: ఏం కథ నాన్న?
1: రాజా రాణి కథ చెబుతానే. కాకే నక్క కథ చెబుతానే.
2: రాజు కదా కాకి కదా.
3: ఒక తండ్రి ఆయన సంతానం దేశాధినేతలుగా కొనసాగిన సందర్భాలు అరుదు. స్వాతంత్ర్య భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తన కూతురు ఇందిరను తనంతటి నేతగా తీర్చిదిద్దారు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిన స్వాతంత్ర్య పోరాటం

లో నెహ్రూ కీలక పాత్ర పోషించారు. బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ను జైల్లో పెట్టినప్పుడు ఆయన జైలు నుంచి తన కూతురికి స్ఫూర్తివంతమైన ఉత్తరాలు

ఆధ్యాత్మిక సాంప్రదాయంలో భాగమైనటువంటి యోగాన్ని క్రోడీకరించిన ఆద్యుడు పతంజలి. క్రీస్తుపూర్వం 100వ శకం నుంచి 500వ శకం మధ్యకాలంలో యోగ గురించిన ప్రస్తావనలు కనిపిస్తాయి. పతంజలి యోగా సూత్రాలుగా దీన్ని క్రోడీకరించారు. యోగమనగా ఇంద్రియాలను వశపరచుకుని చిత్తాన్ని భగవంతుని యందు లగ్నం చేయుటగా చెప్పవచ్చు. మానవుని జీవన విధానంలో మానసిక శక్తులన్నింటినీ ఏకం చేసి భగవన్నామ స్మరణతో ఏకాగ్రతను సాధిస్తూ జీవనంలో ఉన్న అవరోధాలను భంగం చేసుకుంటూ పరమాత్మతత్వానికి మార్గంగా చూపేదే యోగంగా చెబుతారు. ఆసనాలలో ముఖ్యంగా సూర్య నమస్కారానికి అరుదైన ఘనత దక్కుతుంది. ఇవి చాలా సులభమైన యోగాసనాలని, శ్వాసకు సంబంధించిన ఎన్నో మెలకువలను నేర్పిస్తుందని, ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తూ మనసుకు స్వాంతన చేకూరుస్తుందని గుర్తించడం జరిగింది. 12 భంగిమలతో కూడిన సూర్య నమస్కారాలలో ఒక క్లిష్టమైన ప్రాణాయామం, ధ్యానం సమ్మిళితమై ఉంటాయి. పతంజలి మహర్షి యోగా సూత్రాలను 4 అధ్యాయాలుగా సంకలనం చేశారు. అవి సమాధిపద, సాధనపద, విభూతిపద, కైవల్యపద అనేవి 4 అధ్యాయాలు. ఇవి మానసిక శుద్ధికి కావలసినటువంటి యోగాలు. శారీర దారుఢ్యానికి, ఆరోగ్య సంరక్షణకు, రోగ నిరోధకానికి సహాయపడే శారీరక ఆసనాలను అష్టాంగ యోగం అని

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఫాదర్స్ డే సందర్భంగా నాన్న ఓ నాన్న ప్రత్యేక కార్యక్రమం నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.
1: కథ చెబుతానే కథ చెబుతానే.
2: ఏం కథ నాన్న?
1: రాజా రాణి కథ చెబుతానే. కాకే నక్క కథ చెబుతానే.
2: రాజు కథ కాకి కథ.
3: ఒక తండ్రి ఆయన సంతానం దేశాధినేతలుగా కొనసాగిన సందర్భాలు అరుదు. స్వాతంత్ర్య భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తన కూతురు ఇందిరను తనంతటి నేతగా తీర్చిదిద్దారు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిన స్వాతంత్ర్య పోరాటంలో నెహ్రూ కీలక పాత్ర పోషించారు. బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ను జైల్లో పెట్టినప్పుడు ఆయన జైలు నుంచి తన కూతురికి స్ఫూర్తివంతమైన ఉత్తరాలు రాసేవారు. తన తండ్రి తనకు రాసిన ఉత్తరాలు తనను ప్రపంచాన్ని అర్థం చేసుకునేందుకు, మనుషులపై ఆపేక్షను, ప్రకృతిపై ప్రేమను పెంచుకునేందుకు దోహదపడు.

ఏర్పడ్డాయని ఇందిరాగాంధీ ఒక సందర్భంలో చెప్పారు. బ్రిటిష్ పాలన నుంచి మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి నాయకత్వ బాధ్యతలు స్వీకరించిన నెహ్రూ 1964 మే 27 కన్నుమూసే వరకు ప్రధానిగా కొనసాగారు. స్వాతంత్ర్య భారతదేశాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఆయన అహరం పాటుపడ్డారు. దేశ వ్యవసాయ పారిశ్రామిక రంగాలకు ఊతమిచ్చే అనేక నిర్ణయాలు తీసుకున్నారు. తండ్రిచాటు బిడ్డగా రాజకీయాల్లోకి ప్రవేశించిన ఇందిరా తోటి కాంగ్రెస్ నాయకుడైన ఫిరోజ్ గాంధీని ప్రేమించి పెళ్లాడారు. తండ్రి ప్రధాని పదవిలో ఉండగానే 1959 కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు. నెహ్రూ మరణానంతరం లాల్ బహదూర్ శాస్త్రి ప్రధాని పదవి చేపట్టగా ఆయన మంత్రివర్గంలో ఇందిరాగాంధీ తొలిసారిగా మంత్రి పదవి చేపట్టారు. లాల్ బహదూర్ శాస్త్రి ఆకస్మిక మరణానంతరం ప్రధాని పదవి చేపట్టిన ఇందిరాగాంధీ 1975 ఎమర్జెన్సీని అమలులోకి తెచ్చి ఆ తర్వాత 1977 వచ్చిన ఎన్నికల్లో జనతాపార్టీ చేతిలో ఓటమి చవిచూశారు. జనతాపార్టీ పూర్తికాలం అధికారంలో కొనసాగలేక కుప్పకూలిపోవడంతో 1980 జరిగిన ఎన్నికల్లో ఇందిరాగాంధీ తిరిగి అధికారంలోకి వచ్చారు. బ్యాంకుల జాతీయీకరణ వంటి సాహసోపేతమైన చర్యలతో ఇందిరాగాంధీ దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసి తండ్రికి తగ్గ కూతురిగా పేరు పొందారు.

ఆధునిక భారతీయ కవులలో హరివంశరాయ్ బచ్చన్ సుప్రసిద్ధుడు. హిందీ కవిత్వంలోని నైనీ కవిత ఉద్యమ సారథుల్లో ఆయన ఒకరు. ఆయన 135 రూపాయలతో రాసిన మధుశాల కావ్యం ఆధునిక హిందీ కవిత్వానికి తలమానికగా నిలిచే కావ్యాలలో ఒకటి. హిందీ సాహిత్య రంగంలో చేసిన కృషికి గుర్తింపుగా హరివంశరాయ్ బచ్చన్ పద్మభూషణ్ పొందారు. హరివంశరాయ్ బచ్చన్ భార్య తేజీ బచ్చన్ కూడా కవయిత్రి. తల్లిదండ్రుల రంగంలో కాకుండా భిన్నమైన రంగాన్ని ఎంచుకున్నప్పటికీ అమితాబ్ బచ్చన్పై తండ్రి ప్రభావం చాలానే ఉంది. సినీ రంగంలోకి అడుగుపెట్టిన అమితాబ్ బచ్చన్ తొలినాళ్లలో నానా ఇక్కట్లు తిరస్కారాలు ఎదుర్కొన్నారు. సూపర్ స్టార్గా ఎదిగి బాలీవుడ్ను శాసించే స్థాయికి చేరుకున్నారు. కష్టాలు పడుతున్న కాలంలో అమితాబ్ ఒకనాడు పట్టరాని ఉక్రోషంతో తండ్రి గదిలోకి వెళ్లి, "నాన్న, నన్నెందుకు కన్నావు?" అని ప్రశ్నించాడు. అప్పుడు ఏదో రాసుకుంటూ ఉన్న హరివంశరాయ్ బచ్చన్ కొడుకు అడిగిన ప్రశ్నకు వెంటనే బదులివ్వలేదు. సాలోచనగా అతన్ని ఓసారి తేరిపారి చూశారు.

ఇద్దరు ఏమీ మాట్లాడుకోలేదు. కాసేపటికి బచ్చన్ ఆ గది నుంచి వెళ్లిపోయాడు. మరునాటి ఉదయమే హరివంశరాయ్ తన కొడుకును నిద్రలేపి చేతిలో ఒక కాగితం ఉంచారు. అందులో ఒక కవిత ఉంది. నా కొడుకు నన్నడిగాడు నన్నెందుకు కన్నావని. బదులు చెప్పడానికి నా వద్ద సమాధానమేదీ లేదు. నన్ను కన్నడానికి ముందు నా తండ్రి నన్నడగలేదు. నా తండ్రిని ఈ లోకంలోకి తెచ్చేటప్పుడు నా తాత కూడా అతన్ని అడగలేదు. నువ్వెందుకు కొత్త ప్రారంభానికి, కొత్త ఆలోచనకు నాంది పలకరాదు? నీ పిల్లలను కనే ముందు నువ్వాళ్ళనడుగు. అమితాబ్ ఆలోచనలో మార్పు తెచ్చిన కవిత ఇది. ఒక సందర్భంలో ఈ కవితను ప్రస్తావించాడాయన. తనను ప్రభావితం చేసిన తన తండ్రి గురించి అమితాబ్ సందర్భం వచ్చినప్పుడల్లా గుర్తు చేసుకుంటూనే ఉంటారు.

రిలయన్స్ ను మేటి సంస్థగా నిలపడం తాతగారి కోరిక. దాన్ని నెరవేర్చేందుకు నాన్న పడ్డ కష్టాన్ని చూస్తూ పెరిగాను. చిన్నతనంలో నన్ను చాలా గారాబం చేసినా అడిగినంత పాకెట్ మనీ మాత్రం ఇచ్చేవారు కాదు. ఏం కావాలో అది మాత్రమే కొనిచ్చేవారు. రేపటి పనిని కూడా ఇవాళే చేయాలనే ధోరణి ఆయనది. సమయాన్ని డబ్బుని అస్సలు వృధా చేయరు. విలాసవంతంగా గడపడం నాన్నకి నచ్చదు. అందుకే స్టాన్ఫోర్డ్లో చదివేటప్పుడు పాకెట్ మనీ కోసం పిల్లలకు ట్యూషన్లు చెప్పి సంపాదించుకునేదాన్ని. అంతే తప్ప ఇంటి నుంచి పంపమని అడిగేదాన్ని కాదు. చదువైపోయి ఇండియాకి తిరిగొచ్చాక అన్నయ్య తమ్ముడితో సమానంగా నేను వ్యాపార బాధ్యతలు తీసుకోవాలని నాన్న కోరుకున్నారు. సంస్థలో కొంతకాలం నేను సాధారణ ఉద్యోగినిగా పనిచేసినప్పుడు కింది స్థాయి సిబ్బందితో నాన్న మర్యాదగా వ్యవహరించిన తీరు నాకెంతో నచ్చేది. పని ప్రదేశంలో అలాంటి వాతావరణం ఉత్పాదకతను పెంచుతుందని అర్థం చేసుకున్నా. ఆఫీసులో నాన్న దగ్గర కూతురిలా కాకుండా సబార్డినేట్గా ఉంటూ ప్రతీదీ ఆయనకు చెప్పే చేస్తూ ఉంటా అన్నారు ఈషా అంబానీ.

చదువంటే నాన్నకు చాలా ఇష్టం. నీకు నేను ఆస్తులు ఇవ్వలేకపోవచ్చు, కాని ఎంతవరకు కావాలంటే అంతదాకా చదివిస్తా. నీకు తెలివితేటలుంటే రాణిస్తావు, కాదు అంటే మా నాన్న నాకిచ్చిన 10 ఎకరాలు నీకిస్తా, దుక్కిదున్నుకొని వ్యవసాయం చేసుకో అన్నారు. అందుకే అంతదాకా రానేయకుండా బాగానే చదివేవాణ్ణి. క్రమశిక్షణ, ప్రతిరోజు గంటన్నర పేపర్ చదవడం వంటివి నేర్పించారు. లక్ష్యం విషయానికొస్తే నాన్న నన్ను కలెక్టర్గా చూడాలనుకున్నారు. సివిల్స్కి ప్రిపేర్ అవ్వడం కోసం ఢిల్లీ జేఎన్టీయూకి కూడా పంపారు. అక్కడ వెంట్ పాలిటిక్స్ డిసైడ్స్ యువర్ ఫ్యూచర్, యూ డిసైడ్ వాట్ యువర్ ఫ్యూచర్ పాలిటిక్స్ షుడ్ బీ అన్న కొటేషన్ నన్ను బాగా ఆకర్షించడంతో రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నా. ఆ తరువాత ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లి అక్కడే కొంతకాలం ఉద్యోగం చేశా. 2006 ఉప ఎన్నికల సమయంలో ఉద్యోగం మానేసి రాజకీయాల్లోకి వచ్చా. నువ్వు పార్టీ కోసం పనిచేస్తానంటే నేను ప్రోత్సహించను, అలాగని వద్దని చెప్పను, అందరితో పాటే నువ్వు కూడా అన్నారు. దాంతో కార్యకర్తలానే పార్టీలో నా జీవితం మొదలుపెట్టా. నేను చేసే పనులు, తీసుకునే నిర్ణయాలు ఆయన పేరును చెడగొట్టకుండా చూసుకుంటున్నా. అలానే సభల్లో మాట్లాడుతుంటే కేటీఆర్కు వాక్చాతుల్యం ఎక్కువని చాలామంది అంటుంటారు. చిన్నప్పటినుంచి నాన్నలా పుస్తకాలు చదవడం, ఆయన మాటలు వింటూ పెరగడం వల్లే నాకు ఆ వాగ్దాటి కొంత అబ్బింది అనిపిస్తుంది అన్నారు కేటీఆర్.

లక్ష్యంగా ఎంతో కష్టపడేవారు. దురదృష్టవశాత్తు ఆత్మాహుతి దాడిలో ఆయన దూరమయ్యారు. నాన్న చితిమంటలానే నా గుండె కూడా ఆ క్షణంలో ఎంతో రగిలిపోయింది. చాలా కాలం పాటు అందరి మీద కోపంగా ఉండేవాడిని, కానీ నాన్న నేర్పిన క్షమాగుణం వల్లే నన్ను నేను శాంతపరుచుకోవడంతో పాటు ఆయనను చంపిన వారికి క్షమాభిక్ష పెట్టగలిగా. ఇప్పటికీ ఎన్ని సవాళ్లు ఎదురైనా నాన్న లక్ష్యం కోసమే పోరాటం చేస్తున్నా అన్నారు రాహుల్ గాంధీ.

నాన్న రాజీవ్ గాంధీతో గడిపింది చాలా తక్కువ కాలమే, కానీ నేర్చుకుంది మాత్రం ఎంతో ఉంది. నాకు క్షమాగుణాన్ని, సానుభూతిని అలవర్చింది నాన్న. నాన్నకి భయం అనేది తెలియదు. ఆయన్ని చంపేస్తామని బెదిరింపులు వచ్చినా జంకేవారు కాదు. నా చావు నాకు తెలుసు. మీతో ఎక్కువ రోజులు ఉండనని చెబుతూనే మమ్మల్ని మానసికంగా సిద్ధం చేసిన ధీశాలి నాన్న. నానమ్మ మరణానంతరం పైలట్ వృత్తిని పక్కన పెట్టేసి తనకు ఏమాత్రం ఆసక్తి, అవగాహన లేని రాజకీయాల్లోకి వచ్చారు నాన్న. ప్రతిదీ నేర్చుకుని దేశాన్ని సమర్థవంతంగా పాలించారు. తనకంటే వయసులో పెద్దవారైనా నాయకుల్ని, అధికారుల్ని ఎంతో గౌరవించేవారు. మెరుగైన పాలన

నా జీవితంలో గురువు అంటే నాన్నగారే అని చెప్పుకొచ్చారు రామ్ చరణ్ తేజ్. ఇంటికి పెద్దలు వచ్చినప్పుడు వాళ్ల కాళ్ళకి నమస్కరించే సంస్కారం కూడా ఆయనే నేర్పించారు. అలానే ఆయన నాయనమ్మను ఎంత ప్రేమగా చూసుకుంటారు, అంతకంటే ఎక్కువగా గౌరవిస్తారు. నన్ను అలానే ఉండమని చెబుతూ ఉంటారు. ఒకసారి అమ్మతో ఏదో వాదిస్తుంటే నాన్నగారికి కోపం వచ్చి వీపు మీద గట్టిగా ఒకటేశారు. నేనే కాదు, ఎవరైనా సరే తల్లితో అగౌరవంగా ప్రవర్తిస్తే ఆయనకు నచ్చదు. అలానే మా చిన్నతనంలో ఆయన అందుకున్న అవార్డులను ఇంటికి తీసుకొచ్చేవారు కాదు, వాటన్నింటినీ ఇంటి కింద ఓ గదిలో పెట్టి వచ్చేవారు. ఒక ఫేమస్ ఆర్టిస్ట్ పెయింటింగ్ వేసినా అది కూడా మా వరకు రాలేదు. ఆయన వృత్తి ప్రభావం ఇంట్లో వాళ్ల మీద పడకూడదన్నది మా నాన్నగారి అభిప్రాయం. నటుల మధ్య పోటీ ఆరోగ్యకరంగా ఉండాలి, కాని హాని చేసే స్థాయిలో ఉండకూడదని చెబుతూ ఉంటారు. అందుకే మా నాన్నగారు అందరి సినిమాలు చూస్తూ ఉంటారు. సినిమా నచ్చితే అందులో నటీనటులు చిన్నవాళ్లా పెద్దవాళ్లా అని చూడకుండా వాళ్లని ఇంటికి పిలిచి మరీ అభినందిస్తూ ఉంటారు. అలానే ఫిట్నెస్ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే అస్సలు ఊరుకోరు. ఆరోగ్య విషయంలో ఆయనే నాకు స్ఫూర్తి అని చెప్పుకొచ్చారు రామ్ చరణ్ తేజ్.

నా చిన్నతనంలో నాన్నగారు ఇంట్లో ఉన్న కాసేపు రాజకీయాల గురించే మాట్లాడేవారు అన్నారు నారా లోకేష్. ఆ ప్రభావంతోనే నేను రాజకీయాల్లోకి వచ్చా. ఒక్కగానొక్క కొడుకును కాబట్టి గారాభంగా పెంచారని చాలామంది అనుకుంటారు. నాన్నగారు చాలా స్ట్రిక్ట్. లోపల ప్రేమ ఉన్నా దాన్ని పైకి కనబడనియ్యరు. చేసే పనిలో స్వేచ్ఛనిస్తారు. తప్పు జరుగుతుందని తెలిసినా అడ్డు చెప్పరు. దాని ఫలితం వచ్చాక చూసావా అలా చేస్తే ఏమవుతుందోనని ప్రాక్టికల్గా చూపిస్తుంటారు. అలాగే ఓటమికి కుంగిపోకుండా పడిన చోటే నిలబడి చూపించాలన్నది ఆయన నుంచే నేర్చుకున్నా. పార్టీలో ప్రతి కార్యకర్తని కలుపుకుంటూ వెళ్తారు. వర్తమాన వ్యవహారాలపై మంచి పట్టున్న నాన్నగారు ఎన్నో విషయాలు చెబుతారు. ఆయన దగ్గర పనిచేస్తున్నప్పుడు దొరికే సంతృప్తి వెలకట్టలేనిది. ఆహారం ఆరోగ్యం విషయంలో నాన్న ఇంత కఠినంగా ఎవరు ఉండరేమో అనిపిస్తుంది. అలాగే చేతికి వాచి పెట్టుకోరు. ధర తక్కువ షూసునే ధరిస్తారు. ఎప్పుడూ ఒకేలాంటి డ్రెస్సింగ్ స్టైల్. నేను ఆయనలా ఉండటానికి ప్రయత్నిస్తున్నా. మహిళల్ని నాన్న గౌరవంగా చూసే తీరు నచ్చుతుంది. అమ్మ మాటకి ఎంతో విలువిస్తారు. బ్రాహ్మణిని కూతుర్లా చూసుకుంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే నాన్న గురించి ఒక పుస్తకమే రాయొచ్చు.

నేను క్రికెటర్ని అవుతానని నమ్మిన నాన్న ప్రేమ్నాథ్ కోహ్లీ నన్ను చిన్నతనంలోనే కోచ్ దగ్గర చేర్పించారు. 2006లో నేను ఢిల్లీ జట్టుకి కెప్టెన్ అయ్యాక నాన్నకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఆయనకి ఏదీ మధ్యలో వదిలిపెట్టడం, సమస్య వస్తే బాధపడడం ఇష్టం ఉండదు. అందుకే నేను హాస్పిటల్లో నాన్నతో ఉండకుండా ఆటలోనే మునిగిపోయా. ఒకరోజు రాత్రి 2 గంటలకు నాన్న నిద్రలోనే శాశ్వతంగా కన్నుమూశారు. ఆ రోజు ఎంత ఏడ్చానో, నా ప్రాణమే పోయినట్టనిపించింది. క్రికెట్ ఆడాలనిపించలేదు, కాని అలా చేయడం నాన్నకి నచ్చదని నాకు నేను సర్ది చెప్పుకుని మ్యాచ్ ఆడి మైదానం నుంచి నేరుగా శ్మశానానికి వెళ్లి అంత్యక్రియల్లో పాల్గొన్నా. చిన్నతనంలో నాన్న ఇలా అనేవారు, నిన్ను నువ్వు నమ్ముకో, కాని నీకోసం ఎవరో వచ్చి ఏదో చేస్తారని దేనికోసం ఎదురుచూడకు అని చెప్పేవారు. ఆ మాటల్ని ఇప్పటికీ నేను తూచా తప్పకుండా పాటిస్తున్నా. నేను ఎత్తు తక్కువని చిన్నతనంలో చాలామంది ఏడ్పించేవారు. అప్పుడు నేను చాలా ఆత్మన్యూన్యతకులోనే ఏడ్చేవాడిని. నువ్వు గెలిచి నిలబడితే అందరికీ నీ విజయమే కనిపిస్తుంది, నీ లోపమే చిన్నబోతుందని ధైర్యం చెప్పేవారు. ఆ ధైర్యమే ఇప్పుడు నన్ను నడిపిస్తుంది అని అంటున్నారు విరాట్ కోహ్లీ.

0: మీరింతవరకు ఫాదర్స్ డే సందర్భంగా నాన్న ఓ నాన్న ప్రత్యేక కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.
1: హార్ట్ఫుల్నెస్ ఉచిత ధ్యాన యోగా శిక్షణ కేంద్రం కొత్తగూడెం.
2: హార్ట్ఫుల్నెస్ ధ్యానం అనేది హృదయంపై దృష్టి సారించి చేసే ఒక ప్రత్యేకమైన ధ్యాన పద్ధతి. ఆచరించడం ద్వారా ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెరుగుతాయి. మంచి నిద్రతో పాటు భావోద్వేగ నియంత్రణ అలవడుతుంది.
1: శ్రోతలందరికీ 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు హార్ట్ఫుల్నెస్ ఉచిత ధ్యాన యోగా శిక్షణ కేంద్రం శ్రీ రామచంద్ర మిషన్ రైటర్ బస్తీ కొత్తగూడెం.
3: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచ జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

నిలయంలో సమయం 11 గంటలు దాటి 5 సెకండ్లు. 100.1 MHz పై ఇప్పుడు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా సంపూర్ణ ఆరోగ్యానికి యోగా ప్రత్యేక కార్యక్రమం వింటారు.

ఆధ్యాత్మిక సాంప్రదాయంలో భాగమైనటువంటి యోగాన్ని క్రోడీకరించిన ఆద్యుడు పతంజలి. క్రీస్తుపూర్వం 100వ శకం నుంచి 500వ శకం మధ్యకాలంలో యోగ గురించిన ప్రస్తావనలు కనిపిస్తాయి. పతంజలి యోగా సూత్రాలుగా దీన్ని క్రోడీకరించారు. యోగమనగా ఇంద్రియాలను వశపరుచుకుని చిత్తాన్ని భగవంతుని యందు లగ్నం చేయుటగా చెప్పవచ్చు. మానవుని జీవన విధానంలో మానసిక శక్తులన్నింటినీ ఏకం చేసి భగవన్నామ స్మరణతో ఏకాగ్రతను సాధిస్తూ జీవనంలో ఉన్న అవరోధాలను భంగం చేసుకుంటూ పరమాత్మతత్వానికి మార్గంగా చూపేదే యోగంగా చెబుతారు. ఆసనాలలో ముఖ్యంగా సూర్య నమస్కారానికి అరుదైన ఘనత దక్కుతుంది. ఇవి చాలా సులభమైన యోగాసనాలని, శ్వాసకు సంబంధించిన ఎన్నో మెలకువలను నేర్పిస్తుందని, ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తూ మనసుకు స్వాంతన చేకూరుస్తుందని గుర్తించడం జరిగింది. 12 భంగి

శ్రమలతో కూడిన సూర్య నమస్కారాలలో ఒక క్లిష్టమైన ప్రాణాయామం, ధ్యానం సమ్మిళితమై ఉంటాయి. పతంజలి మహర్షి యోగా సూత్రాలను 4 అధ్యాయాలుగా సంకలనం చేశారు. అవి సమాధిపద, సాధనపద, విభూతిపద, కైవల్యపద అనేవి 4 అధ్యాయాలు. ఇవి మానసిక శుద్ధికి కావలసినటువంటి యోగాలు. శారీర దారుఢ్యానికి, ఆరోగ్య సంరక్షణకు, రోగ నిరోధకానికి సహాయపడే శారీరక ఆసనాలను అష్టాంగ యోగం

0: యోగా ఒక భారతదేశానికే పరిమితం కాదని, ఈ భూమి మీద ప్రతి మనిషికి యోగాసనాలు అవసరమని విడమర్చి వివరించగా, ప్రతి ఏడాది కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి వేదికగా సమాజానికి పిలుపునిచ్చారు. 193 సభ్యదేశాలకు గాను 177 సభ్యదేశాలు అంతర్జాతీయంగా యోగా దినోత్సవాన్ని జరుపుకోవడానికి 177 దేశాలు ఏకగ్రీవంగా ఓటేశాయి. అప్పటి నుండి మనం జూన్ 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము.
1: మానవ జీవన శైలికి యోగా సాధన ఎంతో ఉపయోగపడుతుందంటున్నారు యోగా గురువు మార్తాండం నరసింహం గారు.
2: భారతావనిలో పతంజలి మహర్షి 5000 సంవత్సరాలకు పూర్వమే యోగాని మానవులకు అందించడం జరిగింది. ఇది అతి పురాతనమైనటువంటి ప్రక్రియ. ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు 11 డిసెంబర్ 2014 ప్రపంచ దేశాలన్నింటినీ ఒప్పించి ఈ జూన్ 21 అంతర్జాతీయ యోగా డేగా ప్రకటన చేయించడం జరిగింది. ఇది నిజంగా మన భారతానికి ఒక గొప్ప అదృష్టం, గుర్తింపు. జూన్ 21 అనేది

0: ఇది ఉత్తరాయణ పుణ్యకాలంలో పగటి సమయం చాలా ఎక్కువగా ఉండేటువంటి రోజు. అందుకే దీన్ని ప్రారంభంగా తీసుకోవడం జరిగింది. యోగా అందరికీ దైనందిన జీవితంలో ఉపయోగకరంగా ఉండేదే. ఇది ఒక పవిత్రమైన ఆరోగ్యకరమైనటువంటి జీవన విధానం అంటే బాగుంటుందేమో. ఇది మనలోకి మనం అంటే ఆత్మ సాక్షాత్కారానికి ఉపయోగపడేటువంటి ఒక ప్రక్రియ మాత్రమే. మనసును శరీరాన్ని కలిపి ఒకే పని మీద కేంద్రీకరించడం అని తెలుస్తుంది. ఇక ఆధ్యాత్మిక పరిభాషలో చెప్పాలంటే ఆత్మను పరమాత్మతో సంయోగం చేయడం యోగం అనేది అష్టాంగాలతో కూడి ఉంటుంది. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి, విస్తృతులు, ఈ 8 అంగాలు కలిగిందే అష్టాంగ యోగ. చాలా మంది భావనలో భౌతికంగా ఆచరించేటువంటి ఈ ప్రాణాయామం గాని ఆసనాలు గాని మాత్రమే యోగాని అనుకోవటం జరుగుతుంటుంది. నిజానికి అవి మనం ఎలా జీవించాలి అనే దాన్ని నిర్ధారణ చేస్తూ ఉంటాయి. వాటిలో ఒకటి సత్యము, అహింస, అస్తేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యం. అంటే సాధ్యమైనంత వరకు సత్యవంతంగా ఉండాలి. నియమాలకు వచ్చినట్టయితే తపస్సు, ఏదైనా ఒక పనిని ఒక తపస్సులాగా ఆచరించాలని, ఎప్పుడు సంతోషంగా ఉండాలని, ఎప్పుడు శుభ్రంగా ఉండాలని, దీనిలో స్వాధ్యాయము మనకి మనమే తెలుసుకోవాలని. ఎవరైనా సరే భగవంతుడు ఈ ప్రకృతిని తీసుకోవచ్చు, విశ్వాన్ని తీసుకోవచ్చు, ఏదైనా దానిలో మనమందరం కూడా భాగాలే కాబట్టి దాన్ని మనం ఆచరించడము, అనుసరించడము, పూజించడం. ఈ నియమాల తర్వాత ఆసనాలు ఉంటాయి. ఒక్కొక్క భంగిమకి ఒక్కొక్క ఫలితం ఉంటూ ఉంటుంది. భంగిమలో కొంతసేపు గనక శరీరాన్ని నిలబెడితే దాని ఫలితాలు మన శరీరం మీద పనిచేస్తూ ఉంటాయి. ప్రాణశక్తిని పర్యవేక్షణ లేదా పరిశీలన అంటారు. దీంట్లో వివిధ శ్వాస ప్రక్రియలు ఉంటాయి. కపాలభాతి, భస్త్రిక, అనులోమ విలోమ, భ్రామరి, ఉజ్జాయి, నాడీ శోధన, అట్లా రకరకాలైనటువంటి ప్రాణాయామాలు ఉంటాయి.
1: జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినంగా భారత ప్రధాని మోడీ గారు ప్రతిపాదించగా 177 ఐక్యరాజ్య సమితి సభ్యదేశాలు ఆమోదించాయి. జూన్ 21, 2015వ తేదీన ఢిల్లీ రాజ్పథ్లో 35,985 మందితో మోడీ గారు మొదటిసారిగా యోగా దినం జరిపారు. ఇండియా గేట్ వద్ద ఆసనాలు వేశారు. 84 దేశాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఇవి రెండు గిన్నిస్ రికార్డులు. క్షేమం కోసం యోగా అనే నినాదాన్ని ప్రకటించారు. అనాదిగా భారతదేశంలో దేవతలను ఆరాధిస్తాము, నమ్ముతాము. శివుడు, రాముడు, కృష్ణుడు ఈ భూమిపై పుట్టారు, తిరిగారు. అంతిమ సంక్షేమానికి శరీరాన్ని ఉపయోగిస్తే అది కర్మయోగం, మనస్సును వాడితే జ్ఞానయోగం, భావాలను వినియోగిస్తే భక్తి యోగం, శక్తిని ఉపయోగిస్తే క్రియాయోగం. ఇదే ఆధ్యాత్మిక పద్ధతి. యోగాతో ఆరోగ్యం బాగుపడుతుందని యోగుల వాదన. ఇది కండరాల నియంత్రణతో, శారీరక వశీకరణతో మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. అంతర్జాతీయ యోగా దినమైన జూన్ 21 ఒక పురాణ గాథకు సంబంధించిందే అంటారు. జూన్ 21తో వేసవి ముగిసి దక్షిణాయపు పుణ్యకాలం మొదలవుతుంది. యోగిక పరివర్తన ప్రకారం ఈరోజు తర్వాత సూర్యుడు తన ప్రయాణ దిశను ఉత్తరం నుండి దక్షిణానికి మార్చుకుంటాడు. ఈ పుణ్యదినాన శివుడు ఆదియోగిగా అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి. శివుని ఈ పరివర్తన తన్మయత్వ మానసిక స్థితితో ఆవేశపూరిత నాట్యంగా మారిందని పండిత ప్రవచనం చెబుతుంది. వీక్షకులకు శివతాండవం అర్థం కాలేదు. శివుడు చాలా కాలం నాట్యం చేశాడు. 7 తప్ప అంతకాలం ఆగలేని ప్రేక్షకులు క్రమంగా వెళ్లిపోయారు. శివుడు స్పృహలోకి రాగానే ఆ 7 తమకు జ్ఞానాన్ని బోధించమని శివుణ్ణి ప్రార్థించారట. అప్పుడు శివుడు, ఇది వినోదం కాదు, మీరున్న స్థితిలో మీకు ఇది అర్థం కాదు, ప్రగాఢ సంసిద్ధతను సంతరించుకోవాలి, అందుకు సంసిద్ధులై రండి అని శివుడు వారిని పంపించారు. శివుని రహస్య జ్ఞానాన్ని గ్రహించడానికి ఆ 7 తపస్సు చేశారు. 84 తపోసాధన తర్వాత సూర్యుడు దక్షిణాయం ప్రారంభించిన శుభ సమయాన పౌర్ణమి రోజైన జూన్ 21 నాడు శివుడు ఆ 7 సంసిద్ధత పూర్తయిందని గ్రహించాడు. మరో 28 దినాలు వారిని గమనించి తదుపరి పౌర్ణమి రోజున ఆ ఏడుగురికి గురువుగా వ్యవహరించడానికి సమ్మతి తెలిపారు.

0: వాడు. ఆ పుణ్యదినమే సంఘీయ గురు పూర్ణిమగా వెలిసిందని పురాణాలు చెబుతున్నాయి.
1: అందరికీ నమస్కారం. నా పేరు కమలారాణి కొచ్చెర్ల, యోగా ట్రైనర్. యోగా అంటే యూజ్ అనే సంస్కృత పదం నుండి వచ్చింది. యోగా, యోగా అంటే కలయిక, కూడిక, కలుపుట, మనసుని శరీరాన్ని కలిపేదే యోగా. ఏ మనిషి అయితే మనసు శరీరం ఒక దగ్గర ఉంచి ఒక పని చేస్తాడో అతను 100% ఆ పని సక్సెస్ సాధించగలడు. అదే మనసు ఒక దగ్గర, శరీరం ఒక దగ్గర ఉంటే మనకి పరధ్యానం అంటారు. ఆ పరధ్యానంతోనే ఎన్నో రోగాలు రావడానికి అవకాశం ఉంటుంది. మనం తీసుకున్న ఆహారం 24 గంటల్లో చెత్తగా బయటకు వస్తుంది, తీసుకున్న నీరు యూరిన్ లోపంలో బయటకు వస్తుంది, తీసుకున్న గాలి 1 నిమిషంలో బయటకు వస్తుంది. కానీ తీసుకున్న ఆలోచనలు మాత్రం అన్ని విషయాలు మన బుర్రలో వేస్తూనే ఉంటాం. తీసే ప్రాసెస్ ఏమైనా ఉందా అంటే అదే మెడిటేషన్. బుద్ధ భగవానుడు, తథాగత బుద్ధుడు చెప్పిన మెడిటేషనే అది, శ్వాస మీద ధ్యాస. అలాగే ఇంకా మనకి యోగా చేయడం వల్ల ఏంటి అనంటే మంచి ఫ్లెక్సిబిలిటీ రావడానికి అవకాశం ఉంటుంది, స్ట్రెస్ లెవెల్స్ తగ్గడానికి, యాంగ్జైటీ తగ్గడానికి అవకాశం ఉంటుంది, మన బాడీ స్ట్రెంగ్త్ అవడానికి ఉపయోగపడుతుంది, తర్వాత మనలో ఇమ్యూనిటీ సిస్టమ్ మెరుగుపరచడానికి, వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి అవకాశం ఉంటుంది, మన బోన్స్ కూడా చాలా హెల్దీగా తయారవుతాయి, మంచి నిద్ర పట్టడానికి అవకాశం ఉంటుంది, లంగ్ కెపాసిటీ పెరగడానికి, బీపీ, షుగరు ఇలాంటివన్నీ తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది, శరీరాన్ని అవలీలగా ప్రతి ఒక్క జబ్బుని మనం తగ్గించుకునే అవకాశం ఉంది. మెయిన్ నేను చెప్పే విషయం ఏంటి అంటే యోగా ట్రైనర్ గా మన స్పైనల్ కార్డ్ ఎటంటే అటు వంగే స్థితి ఉంటుంది. కాబట్టి మనం ఏంటి అంటే ఒకే యాంగిల్లో ఉండి ఒక పని చేయడం వలన నడుము నొప్పులు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. అదే యోగాలో అయితేనేమో మనము ముందుకి వెనక్కి వంగే అవకాశాలు ఉంటాయి, కాబట్టి నడుము నొప్పులు అలాంటి ఎలాంటి నొప్పులైనా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా యోగాలో ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారంటే కొన్ని ఆసనాలు వేసేస్తే, శీర్షాసనం ఇవి వేసేస్తే సరిపోద్ది అనుకుంటారు. కొంతమంది ప్రాణాయామాలు మాత్రమే చేస్తే సరిపోద్ది అనుకుంటారు. కొంతమంది ఇవి ఏమీ అవసరం లేదు, మెడిటేషన్ చేస్తే సరిపోద్ది, శ్వాస మీద ధ్యాస అంటారు. కానీ యోగా అంటే 3 రకాలు కలిసి ఉండాలి, ఆసనాలు, ప్రాణాయామాలు, మెడిటేషన్. ఆసనం అంటే స్థిరంగా సుఖంగా ఒక భంగిమలో కూర్చోవడాన్ని ఆసనం అంటారు. అదే ప్రాణాయామ అంటే ప్రాణ అంటే ప్రాణశక్తి, ఆయామం అంటే విస్తరణ, ప్రాణశక్తి విస్తరించడం, ఆయుష్యను పెంచడం, లంగ్ కెపాసిటీని పెంచేదే ప్రాణాయామ. మెడిటేషన్ అంటే మనలోకి మనం చేసే ప్రయాణమే మెడిటేషన్. అలాగే యోగా అందరూ చేయాలి, చేస్తే అందరూ ఆరోగ్యంగా ఉంటారు.
0: యోగా గురువు గుమలాపురం సత్యనారాయణ గారు ఈ యోగా సాధన గురించి ఏమంటున్నారో వినండి.
2: ఈ రోజుల్లో ఇప్పుడు ఎక్కువగా ఈ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద బ్రీతింగ్ వాళ్ళకి సక్రమంగా అందని కారణం చేత అనేక మంది మరణిస్తున్నారు. అనేక మంది లక్షలు పోయినా ప్రాణాలు పోతూనే ఉన్నాయి, కానీ లక్షలు పోయినా కూడా ప్రాణాలు మిగలకుండా అవుతున్నాయి. మనకి 5-6 వేల సంవత్సరాల నుంచి యోగ సాధకులు, మునీశ్వరులు మన భారతీయ సంస్కృతికి ఉపయోగపడేటట్టుగా ఈ యొక్క యోగాని ఆ యొక్క మహనీయులు అందజేసినారు. ప్రత్యక్ష సాక్షి ఎక్కడికి వెళ్ళనక్కర్లే, కరోనా బాధితునిగా ఉంటిని అయినప్పటికీ కూడా నేను ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా యోగ సాధనతోటి ప్రభుత్వం ఇచ్చినటువంటి మందులు, అంటే యోగ ద్వారా 50% మేలు చేస్తుంది, 50% మందులు, మెడిసిన్ మేలు చేస్తుంది. కాబట్టి మొత్తం యోగ మీదనే కాకుండా మందుల ద్వారా కూడా మనకి కొంత ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి యోగా 50-60% వరకు మన ఆరోగ్యానికి చాలా మేలుగా ఉంటుంది. ఈ కరోనా రోజుల్లో తప్పనిసరిగా యోగా, శారీరకంగా ప్రాణాయామం, యోగలోని భాగాలైనటువంటిది ప్రాణాయామం ప్రాణశక్తిని పెంచుతుంది. అవి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకునేందుకు ప్రాణాయామం ద్వారా ఎంతో మేలు చేయబడతాయి. ప్రాణాయామము చాలా సులభం అండి. మనం రోజు నిత్యము ప్రాణాయామము 15 నిమిషాలు ప్రాణాయామం చేసినట్లయితే మనకి ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో తేడా రాకుండా, ముక్కు రంధ్రాలు బూర్చుకపోకుండా, ఆ తర్వాత లంగ్స్ కి ఊపిరితిత్తులు ఇవన్నీ మంచిగా సక్రమంగా నిర్వహించబడేటట్లుగా మనకి 100% ఆక్సిజన్ గాలి చేరుతుంది. ప్రాణాయామంలో మరి సరళ ప్రాణాయామము, సామాన్య ప్రాణాయామం, భస్త్రికా ప్రాణాయామము, తర్వాత అనులోమ విలోమ ప్రాణాయామం, ఇలా ఈ అనులోమ విలోమ ప్రాణాయామం ద్వారా మరి ఇతర జబ్బులు కూడా పోతాయి. ముక్కు దిబ్బడ గాని, జలుబు గాని, కఫం ఉంటే మొత్తం బయటికి, ఆస్తమా ఉండలకి కఫం మొత్తం బయటకు వచ్చేస్తుంది. కాబట్టి అలా ఎంతో మేలు చేసేటువంటిది ఈ ప్రాణాయామంలో.
0: ఇప్పుడు కొంతమంది యోగా సాధకుల అభిప్రాయాలు విందాము.

0: నా పేరు పాస్కన్ రమేష్ అండి. నేను ఒక స్ఫూర్తిదాయకం యోగా నేర్చుకునే వాళ్ళకి ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు యోగా చేయాలని గట్టి పట్టుదలతో ప్రధానమంత్రి మోడీ గారు ప్రయత్నం చేసిన దగ్గర నుంచి దీనికి గుర్తింపు చాలా వచ్చింది. కొత్తగూడెంలో చాలా సెంటర్లు ఉన్నాయి, అందరూ తప్పకుండా రావాలి. రానివారు ఇంటి దగ్గర చేయండి. యోగా చేయటం వల్ల చాలా యాక్టివ్గా ఉంటాం. దయచేసి అందరూ చేయాలని కోరుకుంటున్నాను.
1: కిషన్ రావు అండి. అంతకుముందుకు నేను వాకింగ్ పోయేవాడిని. జనరల్గా వాకింగ్ పోయినప్పుడు ఫిజికల్ ఫిట్నెస్ ఉండేది, కానీ మెంటల్గా ఉండకపోయేవాడిని. ఇది ఫిజికల్ ఫిట్నెస్తో పాటు మానసికంగా కూడా చాలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. నాకున్న ఒత్తిడికి దీనివల్ల చాలా ఉపయోగంగా అనిపించింది కాబట్టి ఇదే నేను ఇన్ని సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తున్నా. చాలా ఆరోగ్యంగా ఉండగలుగుతున్నానండి. ప్రతి వాళ్ళు కూడా దీన్ని జీవన భాగంలో రోజు ఒక గంట కేటాయించి అందరూ ఎవరి ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకోవాలని నేను మనవి చేస్తున్నానండి.
2: నా పేరు రుతిక్ కుమార్. యోగాకి రాకముందు యోగా అంటే ఏముందిలే, ఆసనాలు వేయడమే కదా అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత కాన్సన్ట్రేషన్తో చేస్తే అంత మంచి ఆరోగ్యానికి అంత మంచిదని అర్థమైంది. నేను మానేయకుండా ప్రతిరోజు రావడానికి ట్రై చేస్తాను.
3: నా పేరు తిరుపాల్ అండి. యోగా చేయటం వలన చాలా ఆరోగ్యంగా ఉంటుందని అందరు చెప్పారు. సరే, అది కూడా తెలిసిపోతుంది. అయితే ఒకటి, ఈ వాతావరణము తర్వాత ప్రశాంతమైన గాలితో వారానికి చేసే ఐటమ్స్ అన్నీ చెప్తుంటే గురువు గారు, ఇంట్లో చేస్తే కూడా ఇన్ని చేయలేము మనం. అందుకని తప్పకుండా నాకు ఎంత యాక్టివ్నెస్ అంటే ప్రతిరోజు ఎంత పని చేసినా సరే అలసట అనేది లేకుండా ఉంది. కాబట్టి యోగా అందరూ నేర్చుకోవాలని చెప్పి, యోగా వల్ల వచ్చిన తర్వాత చేస్తే కానీ తెలుస్తుందని. ఒకరోజు మానేస్తేనే ఎలాగో ఉంటుంది మైండ్ సెట్. ముందు నాకు చాలా కోపంగా ఉండేది, అలాంటిది ఈ వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా, ఎందుకు పోనీయండి ఈ లెక్క నాకు ప్రశాంతంగా ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వచ్చి చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్తూ ధన్యవాదాలు తెలుపుకున్నాను.
4: ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడిని మనందరము సాకారం చేయాల్సిందిగా కోరుచున్నాను. ప్రతిరోజు అందరూ రోజులో ఒక గంట యోగా చేయటం వల్ల ఆరోగ్యంతో పాటు మానసిక ఆనందం, శారీరక ఆనందం కలుగుతుంది. అలా ఉండటం వల్ల మనము, మన కుటుంబము, సమాజం అంతా చక్కగా ఉంటుంది. వేదాలకు పుట్టినిల్లైనా, యోగాకు పుట్టినిల్లైనా మన భారతదేశంలోని ప్రతి ఒక్కరూ యోగా చేయటం జీవన శైలిగా మార్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి అందరూ యోగా చేయటం ఈరోజు నుంచి ప్రారంభించి కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. దీర్ఘకాలిక వ్యాధులకు మందుల కంటే యోగా సరైన మార్గం అని నేను భావిస్తున్నాను.
5: యోగా డే సందర్భంగా ప్రజలందరికీ యోగా డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, యోగా అన్నది జనాలకి తీసుకెళ్లాలంటే ఈ వయసులో మేము ఏం చేస్తాంలే అన్న అభిప్రాయం చాలా మందిలో ఉందండి. అయితే యోగాకి వయసుతో సంబంధం లేదండి. మన రోజు సాధన చేస్తూ ఉంటే సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడం కోసం నిత్యం యోగా అనేది సాధన చేయాలి. సర్వ రోగ నివారణిగా యోగా చెప్పవచ్చు అండి. చెప్పడమే కాదండి, ఆ అనుభవాన్ని మేము చూసాము. ఎందుకంటే నడవలే స్థితిలో ఉన్న వాళ్ళని కూడా మా గురువుగారి ఆధ్వర్యంలో చాలా మందిని పేషెంట్లని చేత్తో పట్టుకొని తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఈరోజు గురువుగారి సాధన కరాటే చేస్తున్నారండి. ఒకరు చెప్తే కాదండి, మేము ప్రాక్టికల్గా చూసాము. చూసింది జనాలలోకి వెళ్ళాలి అన్న తాపత్రయంతో మా గురువుగారు నాలాంటి వాళ్ళని చాలా మందిని యోగా టీచర్లుగా దిద్దారు. దయచేసి అందరూ యోగా సాధన చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అలాగే పెద్దలు అంటారండి, ఇల్లాలు ఇంటికి దీపమని. కరెక్ట్ అండి. అది ఒక ఇల్లాలు గనక తన ఆరోగ్యాన్ని తీర్చిదిద్దుకుంటూ వాళ్ళ పిల్లల్ని ఆరోగ్యం చూసుకుంటే ఆ కుటుంబం ఆర్థికంగా ఎదుగుతుంది. ఆర్థికంగా ఆరోగ్యం ఎక్కడ ఉంటుందో ఆ కుటుంబం బాగుంటుంది. తనను చూసి 10 మంది ఇన్స్పైర్ అవుతారు, అలాగా అందరూ బాగుపడతారు. అయితే ఒకటండి, యోగా సాధన ముఖ్యము అన్నది ఒకటే కాదండి. యోగా సాధన ఎంత ముఖ్యమో దాంతోపాటు మనం తినే ఆహార పదార్థాలు కూడా అంత ముఖ్యమండి. మన ఆహార జీవన విధానాన్ని మార్చుకోవాలి. అది మార్చుకున్నప్పుడు యోగా సాధ్యమవుతుంది, ఆహార విధానం వల్ల ఆరోగ్యం సాధ్యమవుతుంది, ఆర్థికంగా మనిషి ఎదగగలుగుతాడు. స్వచ్ఛ భారత్తో పాటు స్వస్థ భారత్ని కూడా స్థాపించాలన్నది నాశయమండి. ధన్యవాదాలు.
6: యోగా సాధనలోని కొన్ని ఆసనాలు ఉచ్ఛ్వాస నిశ్వాసాలపై ప్రభావం చూపి వివిధ ఆరోగ్య సమస్యలను కూడా దరిచేరనీయకుండా చేస్తుంది ఈ యోగా సాధన అంటున్నారు. అందరూ యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యవంతులై ఆరోగ్య భారతాన్ని సృష్టించాలని ఆశిద్దాం.

మీరింతవరకు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా సంపూర్ణ ఆరోగ్యానికి యోగా ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 MHz నిలయంలో సమయం 12 గంటలకు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 12:05కు ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

100.3 మెగాహెర్ట్స్పై చిత్రగీతలు వింటారు. వినబోయే పాట డ్రైవర్ రాముడు, చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12:30 నిమిషాలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కోల్కతాలో దేశీయంగా నిర్మించిన 3 భారతీయ నౌకాదళ ప్లాట్ఫామ్లను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు. యోగా శారీరక వ్యాయామం మాత్రమే కాదని మానవ స్ఫూర్తికి వ్యక్తీకరణ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నీట్ యూజీ పునఃపరీక్ష ఈరోజు దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య జరుగుతుంది. త్రికోణపు ఏ క్రికెట్ సిరీస్ ఫైనల్లో భారత శ్రీలంక జట్లు ఈరోజు శ్రీలంకలోని డంబులలో తలపడుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన 3 భారతీయ నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఐఎన్ఎస్ దునగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రేలను ఈరోజు నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. నౌకా నిర్మాణ రంగంలో భారత్ ఒక కొత్త దార్శనికతో ముందుకు సాగడం ప్రారంభించిందని అన్నారు. నావికా దళానికి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో రూపొందించిన గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ నిర్మించిన ఈ నౌకలు పోరాట కార్యకలాపాలు, హైడ్రోగ్రాఫిక్ సర్వే, జలాంతర్గామి నిరోధక యుద్ధ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి ఉద్దేశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇటీవలి సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం అనేక విధానపరమైన సంస్కరణలు చేపట్టిందన్నారు. దేశీయ నిర్మాణ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ప్రధానమంత్రి గుర్తు చేశారు. నౌకల నిర్మాణం, నౌకల మరమ్మత్తు, మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఆపరేషన్స్లను ఒక ప్రధాన జాతీయ మిషన్లో భాగంగా పరిగణిస్తున్నట్లు ఆయన తెలియజేశారు.
1: भारत आज अपने पूरे मैरिटाइम इकोसिस्टम को सशक्त बना रहा है. इसलिए आज भारत अपने बंदरगाहों का आधुनिकीकरण कर रहा है, नई क्षमता तैयार कर रहा है, नई कनेक्टिविटी बना रहा है, नदी जलमार्गों का विस्तार कर रहा है, मल्टी मॉडल लॉजिस्टिक नेटवर्क विकसित कर रहा है. सागरमाला जैसे अभियान इसी व्यापक सोच का हिस्सा है.

0: ఈ యుద్ధ నౌకలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టడం భారత భవిష్యత్తుకు సంకేతమన్నారు. రాబోయే సంవత్సరాల్లో భారత్ సముద్ర రంగంలో లక్షలాది కొత్త ఉద్యోగాలను సృష్టించే సామర్థ్యాన్ని కలిగి ఉందని, ప్రభుత్వం అభివృద్ధి చెందిన భారత్కు దీన్ని చోదక శక్తిగా భావిస్తోందని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. దేశంలో రక్షణ రంగం ఉత్పత్తి వేగంగా వృద్ధి చెందడమే కాకుండా రక్షణ ఎగుమతులు కూడా మునుపెన్నడు లేని వేగంతో పెరిగాయని ప్రధానమంత్రి చెప్పారు. 2014 వరకు భారతదేశం దాదాపు 700 కోట్ల రూపాయల విలువైన రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేయగా, ఈరోజు ఆ సంఖ్య దాదాపు 40,000 కోట్ల రూపాయలకు పెరిగిందని ఆయన గుర్తు చేశారు.
1: 2014 देश का कुल डिफेंस प्रोडक्शन 40,000 करोड़ रुपए के आसपास था. आज यह बढ़कर लगभग 1,80,000 करोड़ रुपए तक पहुंच गया है. और साथियों, एक तरफ देश में रक्षा उत्पादन तेजी से बढ़ा है, दूसरी तरफ हमारा डिफेंस एक्सपोर्ट अभूतपूर्व गति से बढ़ रहा है.
0: ప్రాజెక్ట్ 17A కింద నిర్మించిన ఐఎన్ఎస్ దూనగిరి స్టెల్త్ ఫ్రిగేట్ నౌక బ్రహ్మోస్ క్షిపణులు మధ్యశ్రేణి వైమానిక రక్షణ వ్యవస్థలతో సన్నద్ధమైంది. ఐఎన్ఎస్ సంశోధక్ తీర ప్రాంతంలో లోతైన నీటి హైడ్రోగ్రాఫిక్ కార్యకలాపాల కోసం రూపొందించిన ఒక సర్వే నౌక కాగా, ఐఎన్ఎస్ అగ్రయ్ అనేది తీర ప్రాంత రక్షణ కోసం టార్పెడోలు, రాకెట్ లాంచర్లు, సోనార్ వ్యవస్థలతో కూడిన జలాంతర్గామి నిరోధక యుద్ధ నౌక. ఈ నౌకల్లో 75% పైగా స్వదేశీ పరికరాలను ఉపయోగించారని, దీని నిర్మాణంలో 200 పైగా సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు భాగస్వాములయ్యాయని, ఇది భారత దేశీయ నౌక నిర్మాణ పరిశ్రమ వృద్ధిని తెలియజేస్తుందని భారత నౌకాదళం పేర్కొంది. ఈరోజు భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో జరుపుకుంటున్నారు. ఆరోగ్యకరమైన, చురుకైన, గౌరవప్రదమైన వృద్ధాప్యం కోసం యోగాను జీవితకాల సాధనగా అలవర్చుకోవడంలోని ప్రాముఖ్యతను ఈ ఇతివృత్తం తెలియజేస్తుంది. కోల్కతాలోని రెడ్ రోడ్ నుండి దేశవ్యాప్తంగా జరుగుతున్న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వహించారు. అక్కడ ఈ ఉదయం యోగా సాధనలో వేలాది మంది ప్రజలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జూన్ 21 భూమిపై కొన్ని ప్రాంతాల్లో అత్యంత సుదీర్ఘమైన పగటి సమయం గల రోజని, యోగా వల్ల అది ఇప్పుడు అతిపెద్ద సామాజిక పండుగ దినంగా మారిందని ఆయన అన్నారు. యోగాను నిర్దిష్ట సందర్భాలకే పరిమితం చేయకూడదని, దాన్ని మన జీవితాల్లో ఒక భాగం చేసుకోవాలని కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా కోరారు. భారత నాగరికత ప్రారంభంతోనే మొదలైందని విశ్వసించే యోగా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సంక్షేమానికి సంబంధించిన ఒక శాశ్వతమైన సాధన అని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణ అన్నారు. యోగా గురించి ఒక వ్యాసంలో తన ఆలోచనలు పంచుకుంటూ, యోగా భారత్ ఆధ్యాత్మిక వివేకంలో పాతుకుపోయి శరీరాన్ని, మనస్సును, ఆత్మను ఏకం చేసే ఒక పురాతనమైన క్రమశిక్షణ అని ఉపరాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేషనల్ ఎలిజిబిలిటీ కమెంట్రన్స్ టెస్ట్ నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ ఈవేళ జరుగుతుంది. దేశంలో 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో 272,000 మందికి పైగా అభ్యర్థుల కోసం ఈ పునః పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షను ఇంగ్లీష్, 12 భారతీయ భాషల్లో నిర్వహిస్తారు. పరీక్షకు ముందస్తుగా జామర్లు, సీసీటీవీలు, ఫ్రిస్కింగ్ సిబ్బంది, బయోమెట్రిక్స్ వంటి అన్ని వ్యవస్థలను సరిచూసుకోవడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిన్న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించింది. పరీక్షను సజావుగా, నిష్పక్షపాతంగా, పారదర్శకమైన రీతిలో నిర్వహించేందుకు తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని ఎన్టీఏ తెలియజేసింది. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు జరుగుతుంది. జాతీయ భద్రతా సలహాదారుల బ్రిక్స్ సమావేశం రేపటి నుంచి 2 రోజుల పాటు మన దేశంలో జరుగుతుంది. ఈ సమావేశానికి మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అధ్యక్షత వహిస్తారు. సమావేశంలో భాగంగా బ్రిక్స్ సభ్య దేశాల జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు ప్రపంచం నేడు ఎదుర్కొంటున్న సంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంపై తమ అభిప్రాయాలను పంచుకుంటారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గే వారి వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ హెడ్గే వారిని ఒక సోషల్ మీడియా పోస్టులో స్మరించుకుంటూ ఆయన ఆర్ఎస్ఎస్ను స్థాపించారని, ప్రజల్లో దేశమే ప్రథమ అనే భావనను, సాంస్కృతిక జాతీయవాదాన్ని విస్తరింపచేశారని కొనియాడారు. డాక్టర్ హెడ్గేవార్ సురక్షితమైన, సుసంపన్నమైన, అగ్రగామి దేశాన్ని ఊహించారని, అంటరానితనం లేని, ఆత్మ

విశ్వాసము, స్వదేశీ ఆదర్శాలతో కూడిన ఒక వ్యవస్థీకృత సమాజాన్ని నిర్మించడానికి హెడ్గే వారు కృషి చేశారని అమిత్ షా పేర్కొన్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ స్విట్జర్లాండ్ చేరుకున్నారు. స్విట్జర్లాండ్లో పర్యటన కోసం బయలుదేరే ముందు ఇరాన్తో చర్చలు జరిగే పద్ధతిని అమెరికా ఏర్పాటు చేస్తుందని, పరమాణు అంశాలపై పురోగతి సాధించే అవకాశం ఉందని చెప్పారు. కాగా ఇరాన్ నుంచి ఒక ప్రతినిధి బృందం కూడా స్విట్జర్లాండ్కి చేరుకుంది. అయితే లెబనాన్కు సంబంధించిన అంశాన్ని మొదట పరిష్కరించకుండా చర్చలు ముందుకు సాగవని ఇరాన్ ప్రతినిధి బృందం హెచ్చరించింది. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడుల కారణంగా తాము హోర్ముజ్ జలసంధిని మూసివేసినట్లు ఇరాన్ ప్రకటించిన కొన్ని గంటల తర్వాత పోరాటం ఆగకపోతే సాధించేది చాలా తక్కువని ఇరాన్ హెచ్చరించింది. దీనికి ప్రతిస్పందనగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 60 రోజుల్లోగా ఇరాన్తో తుది ఒప్పందం కుదరకపోతే కీలకమైన ఆ జలమార్గంలో అమెరికన్ టోల్ విధిస్తామని కొత్త ముప్పును తెరపైకి తీసుకొచ్చారు. ఈరోజు పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే గురువారం వరకు అస్సాం, మేఘాలయాన్ని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. మంగళవారం వరకు బీహార్, ఒడిశా, కర్ణాటక తీర ప్రాంతం, తమిళనాడు, పుదుచ్చేరి, రాయలసీమ, కరైకల్, కేరళ, మాహే ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. 3 దేశాల ఏ జట్టు క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు భారత్, శ్రీలంక జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. రంగిరి డంబులా అంతర్జాతీయ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. శ్రీలంక ఏ జట్టు టాస్ గెలిచి ముందు బౌలింగ్ చేయాలని నిర్ణయించింది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కోల్కతాలో దేశీయంగా నిర్మించిన 3 భారతీయ నౌకాదళ ప్లాట్ఫామ్లను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు. యోగా శారీరక వ్యాయామం మాత్రమే కాదని, మానవ స్ఫూర్తికి వ్యక్తీకరణ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నీట్ యూజీ పునఃపరీక్ష ఈరోజు దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య జరుగుతుంది. త్రికోణపియ క్రికెట్ సిరీస్ ఫైనల్లో భారత, శ్రీలంక జట్లు ఈరోజు శ్రీలంకలోని డంబులాలో తలపడుతున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బల
2: సై బాల్,
1: నడుగుల తామరా
2: సై బాల్,
1: బురద పుల్ల
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయ అభిలాషి సై బాల్.
4: ఈ కథ ఒక గృహిణి ఇంకా తన మనసులోని మాటది.
5: కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీస్ అన్ని అయిపోయాయి.
6: బడ్జెట్ రెడీ అయిందా?
5: 5,000 మిగిలాయి.
6: కొత్త చీర తీసుకుంటావా?
5: వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను. ఇంకోటి వద్దు. ముందుగా బడ్జెట్ వేసుకోండి.
6: చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి.
5: చెప్పవులే, ఇక వెళ్ళమ్మా.
7: ఆర్బీఐ అంటుంది,
8: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
9: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్స్ అండ్ ఆటోనమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ. జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
10: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
11: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
12: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ. జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

సెయింట్ మేరీస్ బాలికల పాఠశాల కొత్తగూడెం విద్యార్థినులు సమర్పించే కదంబ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. జ్ఞానమనే కాటుకపుల్లతో కళ్ళు తెరిపించే మహాత్ముడు గురువు అంటూ గురుస్థుతిని వినిపించుటకు 7వ తరగతి నుండి శర్వాణి సిద్ధంగా ఉంది. విందామా?

0: నమః. గురువు విద్యను బోధించే దేవుడు. అజ్ఞానం అనే చీకటి వల్ల కళ్ళు కనిపించని వారికి జ్ఞానమనే కాటుకపుల్లతో కళ్ళు తెరిపించే మహాత్ముడు గురువు. అలాంటి గురుదేవునికి నమస్కారం. గు అంటే చీకటి, రు అనగా కాంతి. చీకటిని కాంతి తొలగించినట్లే మనలోని అజ్ఞానాన్ని గురువు జ్ఞానంతో తొలగిస్తాడు. మనిషిని మనీషిగా మారుస్తాడు గురువు. మనిషి అంటే జ్ఞాని అని అర్థం.
1: శర్వాణి గురుస్థితిని చక్కగా వినిపించింది కదా. ఇప్పుడు గురువర్యులారా ప్రణామములు అంటూ గురుభక్తిని చాటే గేయాన్ని ఆలపించుటకు 8వ తరగతి నుండి ప్రతిష్ట, జసిక, నిఖిలశ్రీ, మౌనిశ్రీ మన ముందున్నారు. ఈ గేయ రచన స్వరకల్పన సింగి శ్రీవరాజ్ గారు, సెయింట్ మేరీస్ పాఠశాల.

0: జగతిలో గురువులే పూజనీయుడు అని చాలా బాగా పాడారు కదా. మరి ఇప్పుడు 9వ తరగతి నుండి సీమ జమీల పర్యావరణ కాలుష్యం గురించి జాతీయ భాషలో సంభాషిస్తారట, విందామా మరి.
1: హాయ్ జమీల, ఆజ్ క్యో తుమ్ ఉదాస్ దిఖ్ రహీ హో?
2: హాయ్ సీమా, మేరీ తబియత్ ఆజ్ ఖరాబ్ హై, కల్ రాత్ సే ముజే ఖాన్సీ ఆ రహీ హై.
1: తుమ్ బహుత్ మీఠా భీ నహీ ఖాతీ హో, ఫిర్ క్యో తుమ్హే ఖాన్సీ ఆ రహీ హై? క్యా తుమ్హే డాక్టర్ కే పాస్ గయీ హో?
2: హా, మై డాక్టర్ కే పాస్ గయీ థీ. డాక్టర్ నే బతాయా కి తుజే ప్రదూషణ కారణ్ ఖాన్సీ ఆ రహీ హై. సీమా, ప్రదూషణ కా మత్లబ్ క్యా హై?
1: హా జమీలా, మే తుమ్హే బతాతీ హూ. పర్యావరణ కో ప్రత్యక్ష అథవా పరోక్ష రూప్ సే ప్రదూషిత్ కర్నే వాలా ప్రక్రమ్, జిస్కే ద్వారా పర్యావరణ కా కయీ భాగ్ ఇత్నా అధిక్ ప్రభావిత్ హోతా హై కి వహ ఉస్మే రహనే వాలే జీవోం కే లియే అసురక్షిత్ అశుద్ధ తదా సంకట్ పూర్ణ హో జాతా హై.
2: ఠీక్ హై సీమా, క్యా తుమ్ ముజే బతా సక్తీ హో కి ప్రదూషణ కితనే ప్రకార్ కే హోతే హై?
1: హా జమీలా, ఆధునిక యుగ్ మే ముఖ్య రూప్ సే చార్ ప్రకార్ కే ప్రదూషణ ఫైల్ రహే హై. వే హై జల్ ప్రదూషణ, వాయు ప్రదూషణ, ధ్వని ప్రదూషణ ఔర్ భూమి ప్రదూషణ.
2: ఓ, తో హమారే ఆస్పాస్ ఇత్నే తరహ కే ప్రదూషణ ఫైల్ రహే హై. సీమా, యే ప్రదూషణ కైసా పైదా హోతా హై?
1: హా, జబ్ హమ్ ప్లాస్టిక్ జైసే చీజోం కో ఫేంక్ దేతే హై తో వహ ప్రాకృతిక్ విధి సే నిర్మీకరణ నహీ హోతే హై, తబ్ భూమి ప్రదూషిత్ హోతీ హై.
2: అచ్చా, తో వాయు ఔర్ జల్ ప్రదూషణ క్యా హోతా హై?
1: హా, మోటార్ సైకిల్, ఔద్యోగిక ప్రక్రియ, కచరే జలానా ఆది కే ద్వారా నికల్నే వాలా ధుయా ఔర్ ప్రదూషిత్ గ్యాసోన్ సే వాయు ప్రదూషిత్ హోతా హై, ఇసే వాయు ప్రదూషణ కహతే హై. కచరే కో సీధే నదియో ఔర్ తలాబో మే ఛోడ్ దియా జాతా హై, యహ కచరా పానీ కో జర్హీలా కర్తా హై, ఇసే జల్ ప్రదూషణ కహతే హై.
2: అచ్చా, తో ధ్వని ప్రదూషణ క్యా హోతా హై?
1: హా, జబ్ రేల్ గాడియా, బస్, జల్యాన్, విమాన్ లగాదార్ షోర్ మచాతే హై, ఇసే ధ్వని ప్రదూషణ కహతే హై.
2: తో సీమా, ముజే పతా చలా కి ప్రదూషణ హమారే లియే కితనా హానికారక్ హై. ప్రదూషిత్ వాయు మే సాన్స్ లేనే సే శ్వాస సంబంధీ అనేక రోగ్ ఉత్పన్న హోతే హై. ప్రదూషిత్ జల్ పీనే కే పేట్ సంబంధీ రోగ్ ఫైల్తే హై. ధ్వని ప్రదూషణ సే మానసిక్ థకావట్ ఉత్పన్న హోతా హై, ఇస్సే బహరాపన్, చింతా, అశాంతి జైసీ సమస్యాఓం సే గుజర్నా పడతా హై. సీమా, క్యా మైనే ఠీక్ కహా?
1: హా జమీలా, తుమ్ బిల్కుల్ సహీ బాత్ కీ, ఇస్లియే హమే ఇస్ హానికారక్ ప్రదూషణ కో రోక్నా చాహియే.
2: హమ్ ఇస్ ప్రదూషణ కో కైసే రోక్ సక్తే హై?
1: హమ్ ఇస్ వినాశకార్ ప్రదూషణ కో కయీ తరహ సే రోక్ సక్తే హై. గందగీ కో నా ఫైలానా ఔర్ ఫైలీ హుయీ గందగీ కో సాఫ్ కర్నా, నదీ నాలే సాఫ్ రఖనా, ఖులే మే మల్మూత్ర విసర్జన్ నా కర్నా, అధిక్ సే అధిక్ వృక్ష లగానా. హమారా ప్రయాస్ యహ హోనా చాహియే కీ ప్రకృతి కా భండార్ సదా భరా రహే.
2: ఠీక్ హై, తో పర్యావరణ కే రక్షా కర్నా హమ్ సబ్కా ప్రథమ కర్తవ్య హోనా చాహియే.
1: హా జమీలా,
2: ఇస్ విషయ కే బారే మే మహాత్మా గాంధీ నే కహా కీ ధర్తీ కే పాస్ సభీ కో ఆవశ్యకతాఓం కీ పూర్తి కర్నే కీ క్షమతా హై, కిసీ కీ లాలచ్ కీ నహీ.
1: హా జమీలా, గాంధీజీ నే ఠీక్ బాత్.
2: సీమా, ముజే పర్యావరణ ప్రదూషణ కే బారే మే జానకారీ కే లియే ధన్యవాద్.
1: ఠీక్ హై.
0: జమీలా ఔర్ సీమా నే పర్యావరణ ప్రదూషణ కే బారే మే అచ్చా సంభాషణ కియా తా నా. ఇప్పుడు 7వ తరగతి నుండి ప్రణిత, రత్నప్రియ సంఖ్యా పదావళి గురించి ముచ్చటిస్తారట, విందామా మరి.
3: హాయ్ ప్రణీత.
4: హాయ్ రత్నప్రియ, నీకు సంఖ్యా పదావళి గురించి తెలుసా?
3: సంఖ్య అంటే 1, 2, 3 అంకెలే కదా. పద అంటే పదాలు, ఆవళి అంటే వరుస అని తెలుసు నాకు.
4: అయిన ద్వయం అంటే తెలుసా?
3: అయన అంటే తెలియదు కాని ద్వయము అంటే తెలుసు, రెండు అని అర్థం.
4: ద్వయము అంటే రెండు, కరెక్టే. అయనా అంటే ఉత్తరాయణం, దక్షిణాయణం అని అర్థం. రెండింటినీ కలిపి అయనద్వయం అంటారు. రత్నప్రియ, నీకు అక్షత్రయము తెలుసా?
3: ఆ తెలుసు, త్రయము అంటే మూడు, అక్షిత్రయము అంటే తెలియదు.
4: చిన్న క్లూ ఇస్తా, చెప్తావా? మధుర మధుర గల మీనాక్షి.
3: ఆ గుర్తొచ్చింది ప్రణీత, కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షియే కదా.
4: ఆ ఈ ముగ్గురిని కలిపి అక్షిత్రయము అంటాము.
3: నువ్వు అడిగే ప్రశ్నను ఊహించి చెప్తాను. నువ్వు ప్రశ్నలు పంచభూతాలు లేదా పంచప్రాణులు అడుగుతావు కదా.
4: పప్పులో కాలేశావు,

0: అడగబోయేది పంచభక్ష్యాలు. మా అమ్మ నాకు ఎప్పుడు చదివితే పంచభక్ష పరమాన్నాలు పెడతా అన్నది. ఆ పంచభక్ష్యాల గురించి నువ్వే చెప్పు.
1: పంచ అంటే ఐదు కదా, భక్ష్యం, భోజ్యం, లేహ్యం, చోహ్యం, పానీయం.
0: నీకు చక్రవర్తుల పేర్లు తెలుసా?
1: అశోక చక్రవర్తి, అక్బర్ చక్రవర్తి.
0: వీళ్ళు కాదు, పురాణ కాలంలో ఉన్న చక్రవర్తులు తెలుసా?
1: నా క్లూ ఇస్తావా? చెప్తాను.
0: అస్సలే అబద్ధం ఆడని వారు ఏమంటారు, కాటి కాపరిగా పనిచేశాడు
1: సత్యహరిశ్చంద్రుడు.
0: ఆ భలే చెప్పావే, సత్యహరిశ్చంద్రుడు. నలుడు, పురుకుసుడు, పురూరవుడు, సగరుడు, కార్తివీరుడు వీళ్ళని చక్రవర్తులు అంటారు. సరే కాని అష్టగంగలంటే తెలుసా నీకు?
1: అష్ట అంటే ఎనిమిది. ఆ చెప్తాను మీను. మా ఇంట్లో లక్ష్మీ పూజ జరిపించినప్పుడు యమునేచ గంగేచ కృష్ణేచ అని విన్నాను.
0: ఆ అవే సరిగ్గా చెప్పావు. అవే గంగ, యమున, కృష్ణ, గోదావరి, సింధు, కావేరి, సరస్వతి, నర్మద. ఈ ఎనిమిదిని అష్టగంగలు అంటారు.
2: ద్వయం నుండి దశ సంఖ్య వరకు బహుబాగా తెలియజేశారు కదా. ఇప్పుడు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన బడికి పోదాం అంటూ సందేశాన్ని ఆంగ్ల భాషలో అందించుటకు 8-9 తరగతుల నుండి ఆయిషా, రీమా, జెసికా సిద్ధంగా ఉన్నారు. విందామా?
3: హాయ్ రీమా, హౌ ఆర్ యూ?
4: హలో ఆయిషా, ఐఎమ్ ఫైన్. వాట్ అబౌట్ యూ?
3: ఐఎమ్ గుడ్. వాట్ హ్యాపెండ్ రీమా? యూ లుక్ సో వరీడ్ టుడే.
4: ఎస్ మై ఫ్రెండ్, టుమారో ఐ హావ్ ఎన్ ఇంటర్ స్కూల్ ఎలక్యూషన్ కాంపిటీషన్ ఆన్ ద టాపిక్ చైల్డ్ లేబర్ అండ్ ఐఎమ్ వెరీ నర్వస్ అబౌట్ ఇట్.
3: డోంట్ వరీ రీమా, ఐ విల్ హెల్ప్ యూ.
4: ఓకే ఆయిషా, firstly I need to know what is mean by child labor. Could you explain me?
3: Yes, of course. Child labor actually refers to working of children at any kind of work that deprives children of their childhood. It affects them socially, mentally, physically and also morally.
4: Oh Aisha, it seems to be a very dangerous threat towards children. I also heard about it in our history class.
3: Yes Reema, child labor has existed to varying extents to most of history, especially during 19th and 20th centuries. Mainly children aged 5 to 14 years used to work for 12 hours a day.
4: Yes, I heard that they used to work in home-based assembly operations, factories, mining and in farms as new boys and girls. But it's too terrible to work so.
5: Hi friends, what are you speaking about?
3: Hello Jessica.
4: I have an elocution competition in my school tomorrow on the topic child labor. Just we are discussing about it.
5: Oh, child labor. It's a burning issue in our society today. As far as my knowledge is concerned, I think it is mainly caused by poverty, lack of literacy, early marriages, high cost of education, low aspiration, etc.
4: But how could we stop it, friends? We can't make our country to be a part of this destruction.
3: Almost every country in the world has laws relating to the eradication of child labor. The International Labor Organization has established to stop this. They made a minimum age convention in the year 1973.
5: Yeah, right. Children under the age of 14 are not allowed to work at all in any manner. If they are forced to do so, they can take the help of child line.
3: Yes, you are right. Every child has right to education under the age of 14. The person who tries to curtail this freedom from children would be punished.
4: Then friends, still what more methods could be considered to stop this?
5: School is the best place to work. Every child should get an opportunity to be educated. This could be done by providing free education to all.
4: I think parents too should have awareness about it. Children should be given first priority by parents. It also needs high level social awareness with proper statistics of huge loss in the future for any developing country.
3: Unfortunately, India too became a part of this slavery. Child is meant to learn, not to earn. We should stop this child labor at any cost for our nation's integrity.
5: Yes, Aisha, do you know that approximately 200 million children are victims of this child labor today?
3: Oh, it's doleful. There is no reason, there is no excuse. Child labor is child abuse. To stop this, Child Act 2 was implemented.
4: Kailash Satyarthi, a hero in the fight against child labor, he struggled hard to achieve his goal. He even won a Nobel Prize for it. I read about him in a book yesterday.
3: Today's children are tomorrow's citizens. Every child has a hidden talent in them. We just need the support of society to come in light.
5: Life of little ones is destroyed when child labor is employed. We should stop this child labor in order to make our nation's future bright. Everyone should get enlightened their minds with the thought of stopping child labor.
3: Along with government, we too should be a part of it and contribute some efforts against this labor.
4: Thank you friends, you both helped me a lot. I'm sure that I'm going to convey this message to all and bag a prize in the competition.
3: Thank you. Okay Reema, all the best. Don't be nervous. Be confident and take care.
2: బాల కార్మిక నిర్మూలన వ్యవస్థ గురించి చక్కగా వినిపించారు కదా. ఇప్పుడు శతక పద్యాన్ని భావస్ఫూరకంగా వినిపించుటకు 9వ తరగతి నుండి సారిక, లక్ష్మీ మానస,

0: కృష్ణ, ఇంతకీ ఈ పద్యంలో నీవు ఎవరి గొప్పతనాన్ని గురించి చెప్తున్నావు మిత్రమా?
1: నేను ఈ పద్యంలో శ్రీరామచంద్రుని గొప్పతనాన్ని గురించి చెబుతున్నాను.
0: రఘునాయక అని రాముణ్ణి ఎందుకు అన్నారు?
1: రఘువంశంలో జన్మించి ఆ వంశానికే కీర్తి తెచ్చాడు శ్రీరామచంద్రుడు. ఆ వంశం వలన శ్రీరామచంద్రునికి కీర్తి రావలసిన అవసరం లేదు. ఆ వంశంలో జన్మించి అందరిలోన ప్రత్యేక లక్షణాలు కలిగి ఉండి నాయకుడయ్యారు శ్రీరామచంద్రుల వారు. అందువలన రాముణ్ణి రఘునాయక అని అన్నారు.
2: రామనామ గొప్పతనాన్ని రమ్యంగా తెలిపారు కదా. ఇప్పుడు పౌష్టికాహారం ఆవశ్యకతను తెలియజేయుటకు 8వ తరగతి నుండి అర్షియా, ఫర్హానా, మౌనిశ్రీ సిద్ధంగా ఉన్నారు. తెలుసుకుందామా?
3: హాయ్ ఫ్రెండ్స్.
4: హాయ్ ఫర్హానా.
3: రోజువారీ జీవితంలో అవసరమైన ఆహారం పౌష్టికాహారం. ఈ రోజు మనం పౌష్టికాహారం ఆవశ్యకత గురించి తెలుసుకుందామా?
4: సరే ఫర్హానా, తెలుసుకుందాం. శరీరంలో పోషకాహారం ఆవశ్యకత ఏమిటి?
5: మన శరీరం ఒక యంత్రం లాంటిది. ఇంధనం లేకపోతే యంత్రం ఎలా పనిచేయలేదో అలా మన శరీరం కూడా ఆహారం లేకపోతే పనిచేయదు.
3: ఆహారం మన శరీరానికి ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుంది అర్షియా?
4: ఆహారం మన శరీరానికి 3 విధాలుగా ఉపయోగపడుతుంది. అవి శరీర నిర్మాణానికి, శక్తిని చేకూర్చటానికి, శరీర కార్యక్రమాల్ని క్రమబద్ధీకరించటానికి.
5: ముందుగా శరీర నిర్మాణాన్ని గురించి తెలుసుకుందామా?
3: ఆ తెలుసుకుందాం. మనం తీసుకున్న ఆహారం శరీర నిర్మాణానికి దోహదపడుతుంది. ఆహారం యొక్క అతి ముఖ్యమైన శరీర నిర్మాణానికి సహకరించటం. మన శరీర సక్రమమైన రీతిలో ఎదుగుతూ, ఆరోగ్యంతో విలసిల్లుతూ పరిపూర్ణ స్థాయికి చేరుకునేటట్లు చేస్తుంది.
4: శక్తిని చేకూర్చటాన్ని గురించి తెలుసుకుందాం. శక్తిని చేకూర్చటానికి ఆహారం మన శరీరానికి అందజేసే 2వ ఉపకరణం ఏమిటంటే మన శరీరం చేసే సంకల్పిత, అసంకల్పిత చర్యలకు అవసరమైన శక్తిని అందించటం.
3: శరీర కార్యక్రమాల్ని క్రమబద్ధీకరించటం అనగా మన మనుగడకు అవసరమైన ఆహారం ద్వారా మనకు లభించే పోషక పదార్థాలు. అవి కార్బోహైడ్రేట్స్, కొవ్వు పదార్థాలు, ఖనిజ లవణాలు, మాంసకృత్తులు, విటమిన్లు, పీచు పదార్థం, నీరు.
5: ఫ్రెండ్స్, క్యాలరీలు అంటే ఏమిటి?
4: క్యాలరీలు అనగా ఆహారంలో ఉండే శక్తిని క్యాలరీల కింద కొలుస్తారు. ఒక క్యాలరీ అంటే 1 గ్రాము నీటిని 1 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతను పెంచగలిగే శక్తి. మనకు రోజుకు ఎన్ని క్యాలరీల శక్తి అవసరం అవుతుందనేది మనం చేసే పని మీద ఆధారపడి ఉంటుంది.
3: మిత్రులారా, కార్బోహైడ్రేట్స్ అంటే ఏమిటి? వీటిని మనం ఎందుకు తీసుకోవాలి?
5: శరీరానికి అవసరమైన శక్తిని అందించే ముఖ్య పోషక పదార్థం కార్బోహైడ్రేట్లు.
4: మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ లేకపోయినా తక్కువగా ఉన్న శరీరం తనకు అవసరమైన శక్తి కోసం కొవ్వు మీద, మాంసకృత్తులు మీద ఆధారపడుతుంది.
3: సాధారణంగా రోజు మనం తీసుకునే కొవ్వు 30% మించకుండాను, ప్రోటీన్లు 10-20% మించకుండాను, కార్బోహైడ్రేట్లు 50% పైన తీసుకోవాలి.
5: మనం ఇప్పుడు విటమిన్ల రకాలు, వాటి ఉపయోగాల గురించి తెలుసుకుందాం. విటమిన్ ఏ మన శరీరానికి కొన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. కంటి ఆరోగ్యానికి, కణజాలపు ఎదుగుదలకు, అభివృద్ధికి, ఎముకలు, చర్మం, వెంట్రుకల ఆరోగ్యానికి, ఇన్ఫెక్షన్స్ తో పోరాడడానికి.
4: మన శరీరంలో ఎంతో అవసరమైన ఖనిజ లవణాలు ఉన్నాయి. అవి ఇనుము, సోడియం, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం. ఇవన్నీ మన శరీరంలో అత్యంత అవసరనీయమైన ఖనిజ లవణాలు.
3: సమతులాహారం కలిసి ఆరగింపు.
5: సమతులాహారం కలిసి ఆరగింపు అంటే ఏమిటి?
3: మన రోజువారీ తీసుకునే భోజనం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిది. అవి రాత్రి పొద్దు పోయాక తినటం మంచిది కాదు. రాత్రి భారీ భోజనాన్ని చేయటం వల్ల నిద్ర ప్రశాంతంగా ఉండదు. టీవీని చూస్తున్నప్పుడు చిరుతిళ్లను తినొద్దు. భోజనాన్ని హడావుడిగా కాకుండా తీరికగా కూర్చొని తినటానికి ఉపక్రమించాలి. రోజులో కనీసం 1 భోజనాన్ని అయినా గాని ఇంట్లో అందరితో కలిసి తినే అలవాటును చేసుకోవడం మంచిది. ఈ విధంగా మనం భోజనం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
5: నేను కూడా ఇప్పటి నుంచి భోజనం విషయంలో జాగ్రత్త పడతాను ఫర్హానా.
4: పాలు పౌష్టికాహారమన్న సంగతిని మనం మాటిమాటికి వింటుంటాము, చదువుతుంటాము.
3: అవును, నిజమే. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో పాలను తమ ఆహారంగా స్వీకరిస్తూ ఉంటారు. ఆరోగ్యాన్ని కాపాడటంలోనూ, రోగాల్ని కుదుర్చటంలోనూ పాలను ప్రత్యేకమైన స్థానముంది.

0: పాలను ప్రకృతి సిద్ధమైన పరిపూర్ణ పోషకాహారం అని చెప్తుంటారు.
1: పాలు మనలో శక్తిని పెంపొందింపజేస్తాయి, జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తాయి, అలసటను పోగడతాయి, సుదీర్ఘ జీవనాన్ని అందిస్తాయి.
2: మనం జీవించటానికి అవసరమైన పోషకాహారాలలో నీరు కూడా ఒకటి.
0: ఫ్రెండ్స్, మనం రోజు ఎంత నీరు తాగాలి?
1: మనం ప్రతిరోజు మనిషికి సగటున 10 నుంచి 12 గ్లాసుల నీరు అవసరం అవుతుంది. ఒక గ్లాసు నీరు అంటే 200 మిల్లీలీటర్లు.
2: మౌనిశ్రీ, నీరు వల్ల ఉపయోగాలు ఏమిటి?
0: ఆహారం జీర్ణం కావటానికి నీరు ఎంతో అవసరం. శరీరానికి నీటి అవసరం ఏర్పడ్డప్పుడు ఆ అవసరాన్ని అది దప్పిక రూపంలో వ్యక్తపరుస్తుంది. ప్రతిరోజు మనలోని కిడ్నీలు 5 గ్లాసుల నీటిని ఉపయోగించుకుంటాయి.
1: మనం ఈరోజు చాలా విషయాల గురించి తెలుసుకున్నాం కదా?
0: అవును, మనం ఈరోజు పోషకాహారాల గురించి, వాటి రకాలు, ఇంకా వాటి ఉపయోగాల గురించి తెలుసుకున్నాం.
3: కాబట్టి మనం రోజు పోషకాహారాలు తీసుకుందాం, మంచి ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఆరోగ్యమే మహాభాగ్యం.
4: ఆరోగ్యమే మహాభాగ్యం అని ఆరోగ్యం గురించి చక్కగా తెలిపారు కదా. ఇప్పుడు మన పండుగలు, మరి ముఖ్యంగా ఉగాది పండుగ. ఉగాది పండుగ విశిష్టతను గురించి సంభాషణ విందామా?
5: మిత్రులారా, ఈరోజు మనం పండుగల గొప్పతనం గురించి తెలుసుకుందాం.
6: హా, మొదలు పెడదాం జాహ్నవి. పండుగలు ప్రతి కుటుంబంలో కష్టాలను మరిపించి నూతనోత్సాహాన్ని, ఆనందాన్ని నింపుతాయి జాహ్నవి.
5: మిత్రులారా, ఇప్పుడు మనం కొన్ని ముఖ్యమైన పండుగల పేర్లు తెలుసుకుందాం. అవి ఏమనగా ఉగాది, శ్రీరామనవమి, వినాయక చవితి, నవరాత్రులు, దీపావళి, సంక్రాంతి, మహాశివరాత్రి. ఇప్పుడు మనం ఉగాది పండుగ గురించి తెలుసుకుందాం.
6: అలాగే తెలుసుకుందాం జాహ్నవి.
5: మిత్రులారా, మీలో ఎవరికైనా ఉగాది పండుగ విశిష్టత గురించి తెలుసా?
6: నాకు తెలుసు జాహ్నవి. మనం ఉగాది రోజున ఉగాది పచ్చడి తయారు చేసుకుంటాం.
7: అంతేకాదు, మనం మన ఇళ్లకి తోరణాలు కట్టుకుంటాం.
5: మీరు ఇద్దరూ చెప్పింది నిజమే మిత్రులారా. అంతేకాకుండా ఈ పండుగకు చాలా విశిష్టత ఉంది. సంవత్సరం, ఆయనం, ఋతువు, మాసం, పక్షం, వారం, దినం, ఇలా కొన్ని ఉపవిభాగాలు ఏర్పరచుకున్నాం. వీటిలో సంవత్సరం అనేది ఒక పెద్ద విభాగం.
7: సంవత్సర ప్రారంభమైన చైత్రశుద్ధ ప్రతిపత్తు విశిష్టమైన పర్వదినం, దీన్ని ఉగాది అంటాం.
5: ఇప్పుడు ఉగాది పండుగ ఏ ఋతువులో వస్తుందో మీలో ఎవరైనా చెప్పగలరా మిత్రులారా?
6: నేను చెప్తాను జాహ్నవి. ఈ పండుగ వసంత ఋతువులో వస్తుంది.
5: సరిగ్గా చెప్పావు మదిహ. ఇది వసంత ఋతువులో ప్రారంభమయ్యే పండుగ. చెట్లని పూలతో, కాయలతో, పండులతో శోభిస్తూ మా జీవితం అంతా మానవ సేవకే అంటూ ఆహ్వానిస్తుంటాయి. వసంత ఋతువుల్లో కుసుమాకరం, మధుమాసం, మాధవం అని అంటారు. మధురానంద నిలయమైన ఈ మానవ ఋతువు ఉగాది పర్వదినంగా రూపొందింది.
7: చాలా బాగా చెప్పావు జాహ్నవి. ఉగాది నాడు ఉదయం సూర్యోదయం సమయానికి తలంటు స్నానం చేయాలి, కొత్త దుస్తులు ధరించాలి, ఇంటి ముంగిట తోరణాలు కట్టాలి.
6: అవును, అలాగే వేపపూత పచ్చడి చేసి దేవునికి నివేదించి భక్తితో స్వీకరించాలి. పంచాంగ శ్రవణం చేయాలి. చైత్రశుద్ధ పాడ్యమి నుండి పూర్ణిమ వరకు 15 రోజులు పండుగలు, పూజలు ఉన్నాయి.
7: ఓహో, అందుకేనా చైత్ర ఆశ్వయుజ మాస ప్రారంభంలో వాతావరణంలో, ఉష్ణోగ్రతలో, ప్రకృతిలో జరిగే మార్పులే మృత్యువుకు కారణాలు.
6: అవును జ్యోష్ణ, ఉగాది పూజలు ఇందుకు ఉపకరిస్తాయి. ఇప్పుడు నేను వేపపూత పచ్చడి ఉపయోగాలు చెప్తాను.
5: అలాగే కానివ్వు మదిహ.
6: వేప పువ్వు, బెల్లం, చింతపండు, ఈ 3 త్రిగుణాల సంకేతం. ఈ 3 మిశ్రమం ఆరోగ్యకరం, వ్యాధికరక క్రిముల్ని, ఉష్ణాన్ని నశింపజేస్తుంది.
5: ఉగాది నాటి ముఖ్యాంశాల్లో పంచాంగ శ్రవణం చాలా విశిష్టమైంది. పంచాంగంలో 5 ప్రయోజనాలున్నాయి మిత్రులారా.
6: అవి ఏమిటి జాహ్నవి?
5: అవి తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం.
7: అవునా?
6: ఇలా ధర్మశాస్త్రాలు నిర్దేశించిన ప్రకారం పండుగలను శ్రద్ధాభక్తులతో, ఉత్సాహంతో ఆచరిస్తే అవి తమకు, సమాజానికి ఎంతో ఆనందాన్ని, అభ్యుదయాన్ని చేకూరుస్తాయి.
3: ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది.
4: ఉగాది పండుగను గురించి చక్కగా తెలియజేశారు కదా. ఇప్పటి వరకు భద్రాద్రి కొత్తగూడెం నుండి సెయింట్ మేరీస్ పాఠశాల విద్యార్థినులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు.

నిలయంలో సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు, అనంతరం 1:20 వనితాలోకం. ఈ కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో యోగాసనాలు వేస్తున్నారు. దేశవ్యాప్తంగా కాసేపట్లో ప్రారంభం కానున్న నీట్ 2026 పరీక్షకు రాష్ట్రంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై రాహుల్ గాంధీతో చర్చించేందుకు సమయం తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట అధ్యకులు రామచందర్రావు లేఖ రాశారు. రాష్ట్రంలో వచ్చే 3 రోజుల పాటు పలు జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఈరోజు భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో జరుపుకుంటున్నారు. కోల్కతాలోని రెడ్ రోడ్ నుండి 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వహించారు. అక్కడ జరిగిన ఉదయపు యోగా సాధనలో వేలాది మంది ప్రజలు ఆయనతో కలిసి పాల్గొన్నారు. శారీరక మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతగానో దోహదం చేస్తుందని రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ ఉదయం లోక్ భవన్ లో ప్రత్యేక యోగా వేడుకల్లో గవర్నర్ పాల్గొన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధుల పర్యవేక్షణలో అందరూ కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గవర్నర్, వేగవంతమైన ప్రస్తుత జీవన శైలిలో ఎదురయ్యే మానసిక ఒత్తిడ్లను జయించడానికి యోగా ప్రతి ఒక్కరికి అంతర్గత ప్రశాంతతను, సానుకూల శక్తిని అందిస్తుందని పేర్కొన్నారు. యోగాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకురావడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక పాత్ర పోషించారని ఆయన కొనియాడారు. దేశవ్యాప్తంగా కాసేపట్లో ప్రారంభం కానున్న నీట్ 2026 పరీక్షకు రాష్ట్రంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. లక్షలాది మంది అభ్యర్థులు హాజరవుతున్న ఈ ప్రతిష్టాత్మక పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా వందలాది కేంద్రాలను సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 4 కేంద్రాల్లో 1128 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. అలాగే జనగామ జిల్లాలోని 2 కేంద్రాల్లో 588 మంది అభ్యర్థులు హాజరవుతుండగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. మహబూబాబాద్, నల్గొండ జిల్లాల్లోని సెంటర్లలో పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్టు అధికారులు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీల అమలుపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో అపాయింట్మెంట్ ఇప్పించాలని కోరుతూ బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకుడు రామచందర్రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సోనియాగాంధీ,

0: రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు వ్యక్తిగతంగా ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు ఓటేశారని, కానీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ గ్యారంటీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారని ఆయన విమర్శించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ఇందిరాపార్కులో బీజేపీ రాష్ట పార్టీ ఆధ్వర్యంలో యోగా వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యకులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ మాట్లాడుతూ, కులమతాలకు అతీతంగా దేశవ్యాప్తంగా ప్రజలు యోగాలో పాల్గొంటున్నారని హర్షం వ్యక్తం చేశారు.
1: మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు యోగా విన్యాసాలు భారతదేశానికే పరిమితం కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా దాదాపు 200 పై దేశాలు యోగాను అభ్యసిస్తున్నారంటే ప్రపంచానికే పరిచయం చేసినటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిజంగా మహనీయులు. మనస్సును శరీరాన్ని మిళితం చేసి మానసిక ఉల్లాసము, శారీరకమైన ఉత్తేజము యోగా ద్వారా వ్యక్తిగా మనం ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది.
0: కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యకులు ఎన్ రామచంద్రరావు మాట్లాడుతూ, యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన నాగరికత వరమన్నారు. ప్రపంచ దేశాలన్నీ భారతదేశాన్ని యోగ భూమిగా గుర్తించాయని, ఇది కేవలం వ్యాయామం కాదని, శరీరాన్ని ఆత్మను ఏకం చేసే జీవన విధానమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లో ఆయుష్ శాఖ నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి మాట్లాడుతూ,
2: 2014 ఐక్యరాజ్య సమితి వేదికగా యోగా దినాన్ని ప్రకటించాలని చెప్పి ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు కోరినప్పుడు 90 రోజుల్లో 177 దేశాలు దీనికి మద్దతు తెలపడం చాలా గొప్ప విషయం. ఈ రోజు దాదాపు 190 పైగా దేశాల్లో 100 కోట్ల మంది యోగాను ఆచరిస్తున్నారు, యోగాను పాటించారు. యోగాని మనం అందరం కూడా యోగాని ఎప్పుడైతే పరిమితం కాకుండా ఆరోగ్యంగా ఉండాలంటే అందరం నిత్యం గంట సమయం పాటు యోగా కేటాయించండి.
0: ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప కానుక యోగా అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ ప్రభుత్వం, ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రంలో ఈరోజు ఎండ తీవ్రతతో పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రాగల 3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రేపు ఎల్లుండి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్తో సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున యెల్లో అలర్ట్ జారీ చేశారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని, మానసిక ప్రశాంతతను, క్రమశిక్షణను ఇచ్చే ఒక గొప్ప జీవన విధానమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ములుగులో నిర్వహించిన యోగా దినోత్సవం కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. యోగా కేవలం వ్యాయామం కాదని, మానసిక ప్రశాంతతకు మార్గమని, ప్రతి ఒక్కరూ రోజుకు అరగంట యోగాకు కేటాయించాలని మహబూబ్ నగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. మహబూబ్ నగర్ పిల్లల మర్రి ఇండోర్ స్టేడియంలో యోగా దినోత్సవ వేడుకల్లో అరుణ పాల్గొన్నారు.
3: ఇంటర్నేషనల్ యోగా డే యూత్ తో పాటు మహిళలు పాల్గొన్నారు. రోజు రోజుకి కూడా యోగా యొక్క ప్రాధాన్యతను, ప్రాముఖ్యతను ప్రజల లోపల పెద్ద ఎత్తున అవగాహన కలుగుతుండడం, దీని ద్వారా ప్రతి ఒక్కరు కూడా రోజు వాళ్ళ దినచర్యలో భాగంగా యోగాని చేసుకోవడం మన మానసిక ఉల్లాసం కోసం గాని, మానసిక ఒత్తిడులను ఎదుర్కోవడానికి, గుడ్ హెల్త్ ను కూడా మెయింటైన్ చేయొచ్చు అనేది అందరూ గ్రహిస్తున్నటువంటి విషయం.
0: ఈరోజు గచ్చిబౌలిలోని శాంతి సరోవర్ లో బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యోగా గురువు దేవేందర్ సాహ్వి ఆసనాలను చేయించగా డైరెక్టర్ కుల్దీప్ దీది, అంజలి సిస్టర్ రాజయోగ ధ్యాన ప్రాధాన్యతను వివరించారు. ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి ఆధ్యాత్మిక విద్యను ఉన్నత విద్యలో భాగం చేయాలని సూచించారు.
4: సో ఈ రోజు మనం కూడా ఈ ఇంటర్నేషనల్ యోగా డే యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, మనము ప్రపంచానికి అందించినటువంటి ఒక గొప్ప వరం ఏంటంటే ఈ యొక్క యోగాను అంతర్జాతీయంగా చేయడం అన్నట్టు. ఇది 2014 లో మనము యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఇండియా ప్రతిపాదనను అంగీకరించి ఈ రోజు 12th ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేస్తున్నాము.
0: అన్నమయ్య పీఠం అధ్యక్షులు శ్రీ శ్రీ విజయ శంకర స్వామి మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల వ్యసనానికి రాజయోగమే సరైన పరిష్కారమన్నారు. లవ్ యోగా వ్యవస్థాపకులు నాగేశ్వరరావు భగవద్గీతలోని యోగా సందేశాన్ని గుర్తు చేశారు.

0: మెదక్లోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రతిమా సింగ్, ఆయుష్ అధికారి మోహన్ రెడ్డితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
1: మనకి యోగా చేసిన తర్వాత ఒకటి పాజిటివ్ మైండ్ సెట్ ఉంటుంది, ప్రశాంతంగా డైలీ 10-15 మినిట్స్ కూడా చేస్తే సో ఫర్దర్ ఆలోచించడానికి, మీ ప్లానింగ్ గురించి, మీ గోల్ కి ఎలా రీచ్ అవ్వాలి, ఎలా చేయాలి, మీ కెరియర్ లో ఎలా ముందుకు వెళ్ళాలి, అది చేయడానికి మీకు చాలా హెల్ప్ అవుతుంది.
0: నిర్మల్ పట్టణంలో అంబేద్కర్ భవన్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిత్యం యోగా సాధనతో శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత లభిస్తుందని జనగామ జిల్లా వైద్యాధికారి డాక్టర్ మల్లికార్జునరావు అన్నారు. జగిత్యాల ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో డాక్టర్ బి సత్యప్రసాద్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మినీ స్టేడియంలో యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. జిల్లా యువజన క్రీడల శాఖ ఎన్సీసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆసనాలు వేశారు. హన్మకొండ జేఎన్ఎస్ గ్రౌండ్స్ లో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ పాల్గొని యోగాను ప్రతి ఒక్కరూ జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. చారిత్రక ఖిల్లా వరంగల్ ప్రాంగణంలో సుమారు 500 మందితో కలిసి కలెక్టర్ డాక్టర్ సత్యశారద యోగాసనాలు వేశారు. యోగాను ప్రతి ఒక్కరూ తమ నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నరేష్ పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఈనాటి వనితా లోకం కార్యక్రమం వినబోయే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలిలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. తనువును మనసును ఆత్మను ఏకం చేసే ఒక మహోన్నత సాధనం యోగా. మరి ఈ యోగాకి ఒక ప్రత్యేక రోజు ఏర్పాటు చేసుకుని దాన్ని ఆచరించడం పట్ల, దాని ప్రభావం ఎంతో ఉండబట్టి మనం ఒక ప్రత్యేకమైన రోజును ఏర్పాటు చేసుకుని దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అలాగే అష్టాంగ యోగా ప్రభావం మహిళల ఆరోగ్యంపై ఏ విధంగా ఉంటుంది అనే అంశం గురించి మనకు వివరించడానికి మన స్టూడియోస్లో మనతో ఉన్నారు యోగా గురువు కామేశ్వరి ద్విభాషి గారు. వారిని అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్కారం కామేశ్వరి గారు.
3: నమస్తే.
2: కామేశ్వరి గారు, యోగా ఈ రోజుల్లో అందరూ చాలా విరివిగా వింటున్నా వాడుతున్నా ఆచరిస్తున్న ఒక సాధనం. ఎందుకు యోగాకి ఒక ప్రత్యేకమైన రోజు ఏర్పాటు చేసి మనం గుర్తు చేసుకోవాల్సి వస్తుంది?
3: యోగశక్తులు పొందడానికి కారణజన్మలు కానవక్కర్లేదు. సామాన్యులు కూడా 5 నుంచి 10 నిమిషాల వరకు చేస్తే దానివల్ల శారీరక శక్తులే కాక మానసిక శక్తులు కూడా వస్తాయి. అయితే దీని అవసరం ఎందుకు అంటే, మన దేశంలో అన్ని రకాల వ్యాకులతలు పెరిగిపోయి నేటి యువతరానికి అసలు సమయమే ఉండట్లేదు. వాళ్ళకి అనేక రోగాలు చుట్టుముడుతున్నాయి. వీటన్నిటినీ గ్రహించి పరిశోధించి ఎంతోమంది శాస్త్రవేత్తలు యోగాని అంటే 2000 సంవత్సరాల క్రితము మనకి పతంజలి మహర్షి గారు అందించిన యోగ సూత్రాలని క్రోడీకరించారు. సో ఆ యోగ సూత్రాల్లో 2000 సంవత్సరాల క్రితమే వాళ్ళు ఇప్పటి ఉన్న వ్యాకులతలకి బాధలకి అనారోగ్యానికి అన్నిటికీ మూలం మనసే అని గ్రహించి, సో ఆ మనస్సుని ఏ విధంగా మనం చేసే పని పట్ల శ్రద్ధ పెట్టాలి, ఆ మనసుతో ఏ విధంగా మనం మమేకం అవ్వాలి, మనస్ఫూర్తిగా పనిచేయాలి. ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా పనిచేస్తే ఆ పనికి ఒక విజయం అనేది జరుగుతుంటుంది. సో ఈ యోగాలో ఉండే ఉపయోగాలన్నిటినీ గమనించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు 2014 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితిలో సెప్టెంబర్ 29 ఒక ప్రతిపాదన చేశారు. యోగాని అంతర్జాతీయంగా దాన్ని ప్రాచుర్యం కల్పించాలనే ఉద్దేశంతో దాన్ని ఒక అంతర్జాతీయ దినంగా ప్రకటించాలనేసి అనుకున్నారు. దానికి 177 దేశాలు వారి ఆమోదం తెలిపాయి. అప్పటి నుంచి తర్వాత జూన్ 21, ఎందుకంటే ఈ జూన్ 21 నాడు అతి పెద్ద దినం. జూన్ 21 అంటే మనకి సంవత్సరంలో ఎక్కువ పగలు ఉండేది జూన్ 21, అందుగురించి జూన్ 21 నాడు ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితిలో ప్రతిపాదించడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ 190 దేశాలు వాటిని అదే రోజున ఆచరిస్తున్నాయి, అమలు పరుస్తున్నాయి.
2: ఓకే కామేశ్వరి గారు, ముందుగా మనం అష్టాంగ యోగా గురించి వెళ్ళే ముందు మీరు అసలు యోగా ట్రైనర్గా అవ్వడానికి ఏంటి కారణం, యోగాలో మీరు ఎంత ముందుకు వెళ్ళారు, అలాగే ఎంత విజయాన్ని ఇందులో సాధించారు మా శ్రోతలతో పంచుకోండి.
3: నాకు చదువు అయిపోగానే అంటే ఇక డిగ్రీ చేతికి రాగానే మా నాన్నగారు సడన్గా నా చేతిలో చనిపోవడం జరిగింది హార్ట్అటాక్ తోటి. తనకి మధుమేహం ఉంది. పోయే ముందు చెప్పారనమాట, అంటే ఏదైనా సమాజానికి ఉపయోగపడే పని చేయాలమ్మా అని చెప్పారు. అయితే ఈ చెప్పిన తర్వాత సడన్గా అయ్యేటప్పటికల్లా నాకు కొంచెం దాని నుంచి తట్టుకోవడానికి చాలా కష్టం అనిపించింది. అయిన తర్వాత అప్పుడు నా ముందున్నవి 2 సవాళ్లు. ఒకటి ఏంటంటే, నా కాళ్ళ మీద, ఇప్పుడు మా నాన్నగారు చెప్తుంటారు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడితే నువ్వు ఎవరికి తలవంచవలసిన అవసరం లేదు అనేసి, అందుకోసము 24 గంటలు పనిచేసి మొత్తానికి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం, ఒక చిన్న ఉద్యోగాన్ని సంపాదించాను.

0: అదైన తర్వాత వివాహం అవడము, తర్వాత పిల్లలు, అది రొటీన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒకసారి మరీ చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ కి ట్రైనింగ్ కి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకేమనిపించిందంటే, ఇక్కడ చెయ్యాలి, చెయ్యాలి అంటే ఏదైనా ఒకటి క్వాలిఫికేషన్ ఎక్కువ ఉంటేనే కానీ మనం చేయలేము. అప్పుడు మా నాన్నగారు అనేది గుర్తొచ్చింది, ఏం చేయాలి, సమాజానికి ఉపయోగపడాలి, అట్ ద సేమ్ టైం నాకు మానిటరీ బెనిఫిట్ ఉండకూడదు, అంటే ఆ విధంగా ఉండాలి అంటే దేనిలో వెళ్ళాలి అని అప్పటి నుంచి ట్రై చేశాను. 2003 నుంచి ప్రయత్నం చేస్తున్నాను. అయితే 2007 నాటికి నామల్ల యూనివర్సిటీలో 2007 సంవత్సరంలో మొట్టమొదట పీజీ డిప్లొమా ఇన్ యోగా చేయడం జరిగింది. దానిలో వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీరు చేసేది ప్రతిరోజు చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, అదే టైంలో మీరు వేరే వాళ్ళకు కూడా చెప్పాలి. అది అక్కడ అక్కడ ఒక కండిషన్, రోజు ఏం చేశామనేది రాయాలన్నమాట. అలా రాస్తూ రాస్తూ అదే 2007 నుంచి నేను మార్నింగ్ ఆఫీస్ 10 నుంచి 5 వరకు ఆఫీస్ ఉంటుంది ఖైరతాబాద్ లో చేసేదాన్ని. ఎర్లీ మార్నింగ్ 5 నుంచి 6 క్లాసులు పెట్టుకునేదాన్ని. అలాగే సాయంత్రం 6 నుంచి 7 వరకు దూరం నుంచి వచ్చేవాళ్ళు చెప్పేవాళ్ళు. అట్లా అంటే మొట్టమొదటగా అక్కడ నుంచి మొదలైంది
1: యోగా ప్రయాణం.
0: తర్వాత అక్కడ జిపిఆర్ఏ క్వార్టర్స్ లో ఉండేవాళ్ళము. అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళే నాకు ఎంతో సన్నిహితంగా ఉండి వాళ్ళు కూడా నేర్చుకొని వాళ్ళు నాకు సహాయం చేసి, దాంతో అక్కడ పిల్లలకు కూడా యోగా ఒక సమ్మర్ క్యాంపు లాగా పెట్టేదాన్ని ప్రతి సమ్మర్లో. అలాగే వాళ్ళకి చిన్న చిన్న కాంపిటీషన్స్ అవి, ఎందుకంటే వాడికి ఇన్స్పిరేషన్ ఉండాలి అన్నట్టుగా కాంపిటీషన్స్ కండక్ట్ చేసేదాన్ని. దాని తర్వాత ఈ రిటైర్ 2010 ఎంఎస్సి యోగా చేయడానికి ఇంట్లో వాళ్ళు మొట్టమొదటి కొంచెం ఇబ్బంది, తర్వాత వాళ్ళు నా ఇంట్రెస్ట్ని గమనించి ఎంఎస్సి యోగా కూడా పంపించడం జరిగింది. దానిలో ఒక ప్రాజెక్ట్ చేయాలన్నమాట. అయితే మిడిల్ ఏజ్ ఉమెన్ మీద ఒక ప్రాజెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే చాలా మంది స్త్రీలు తమ ఆరోగ్యం గురించి లక్ష్య పెట్టరు, ఎందుకంటే కుటుంబం కోసం కేటాయిస్తారు, అలాగే కెరీర్ పరంగా కేటాయిస్తారు, కానీ ఆ టైం మాకు టైం లేదు అని అంటారు. ప్రతి ఒక్కరికి 24 టైమే ఉంటుంది. ఎంతో మంది ఎన్నో చేస్తుంటారు, మనకి టైం ఎందుకు ఉండదు, టైం మన చేతులు, మనం టైం చేతులు కాదు అని ప్రతి ఒక్కళ్ళకి చెప్తూ వాళ్ళని ఇన్స్పైర్ చేసుకుంటూ యోగా ఒక్కొక్కళ్ళకి, అంటే నా దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళకి నేను చెప్తుండే. అప్పటికి ఇంకా నాకు ఈ రాఘవేంద్ర రాయల యోగా పెట్టాలని ఒక ఐడియా లేదు. 2007 నుంచి ఊరికినే అంటే ఇలాగా పెట్టడం జరిగింది. ఆ పేరు మీదన్ని ప్రోగ్రాంలు చేయడం జరుగుతుంది. ఎంఎస్సీ యోగా చేసిన తర్వాత మా ఆఫీస్లో ఆయనకి యాక్చువల్గా ఒక ప్రాబ్లం వచ్చింది. నాకు అంతవరకు తెలియదు యోగాలో కూడా ఇంత థెరపీ ఉంటుందన్న సంగతి నాకు తెలియదు. ఏం చేశారంటే, నాకు ఈ ప్రాబ్లం ఉందని అక్కడ మా ఫ్రెండ్కి ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంకి ఎలా యోగా చేయాలి అని అడిగారు. అడిగిన తర్వాత నేను ఏ సింప్టమ్స్ ఎలా ఉంటాయి ఏంటి అన్ని అడగడం జరిగింది. చెప్పారు. చెప్పిన తర్వాత నేను అప్పుడు వైవాకి వెళ్తున్నాను, వైవాకి వెళ్ళి వచ్చిన తర్వాత నేను మీకు చెప్తానని చెప్పాను. అందుగురించి నేనేమన్నానంటే, ఒక యోగా సెషన్ పెట్టండి కామన్గా అందరికీ. ఆ సెషన్లో నేను అది మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో దాని గురించి చెప్తాను, ఈ ప్రాబ్లంకి ఇది చేయండి అని చెప్తాను. లాస్ట్ అయిపోయిన తర్వాత మీకు నోట్స్ ఇస్తాను, ఆ నోట్స్ని ఫాలో అవ్వండి అని చెప్పాను. సో అయిపోయింది. 10 ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అందరికి మీటింగ్ హాల్లో చెప్పడం జరిగింది. అయిపోయిన తర్వాత నేను ఎంసీఆర్ హెచ్ఆర్డీకి వచ్చేసాను, ఆయన ఎక్కడికో వెళ్ళిపోయారు. ఒక జనవరి 1 రోజున నాకు ఒక ఫోన్ చేశారు. 20 నుంచి ఉన్నది ప్రాబ్లమ్ నాకు సెట్ అయింది మేడం, మీరు యోగా బుక్ రాస్తే కనుక నేను మీకు స్పాన్సర్ చేస్తాను. అప్పుడు నాకు అనిపించింది, ఓ యోగాలో ఇంత ఉన్నదా. తర్వాత ఇంకొకటి ఏంటంటే, నాకు అంతకుముందు స్పెట్స్ ఉండేవండి. అక్కడ వైవాకి వెళ్ళినప్పుడు నేను స్పెట్స్ తీసుకెళ్ళడం మర్చిపోయాను. మర్చిపోయిన తర్వాత అప్పుడు నాకు అనిపించింది, ఏంటి అంత అగమ్య స్పెట్స్ లేకుండా నేను ఎట్లాగా ఉంటాను అని అనిపించింది. కానీ ఒక నెంబర్ లాస్ట్ కూర్చున్నాను, కానీ స్క్రీన్ మొత్తం బాగా కనిపించింది అనమాట. అప్పుడే రెగ్యులర్ యోగా చేస్తే కళ్ళకు కూడా ఎఫెక్ట్ ఉంటుంది అని నా ఎక్స్పీరియన్స్ మీద నేను గ్రహించిందండి. అంటే కొన్ని యోగాలో ఏంటంటే, మనం చేస్తున్న కొద్దీ మనకి ఎక్స్పీరియన్స్, యోగా ఇస్ ఏ ఎక్స్పీరియన్స్, మనకి ఆ ఫీలింగ్ వస్తే మనకి ఏవైతే జరుగుతాయో మనకి తెలియకుండానే మనకి తగ్గిపోతూ ఉంటాయి. సో అదొకటి నాకు ప్లస్ పాయింట్ అయింది.

0: అంటే యోగాలో మీరు చాలా మిరాకిల్సే చూశారు. అయితే మన సంకల్పం గొప్పదయ్యి ఏ ప్రతిఫలం ఆశించకుండా మన పని మనం చేసుకుంటున్నప్పుడు ఇటువంటి గొప్ప రిజల్ట్స్ అనేవి చూస్తాం. అలాగే మీకు వచ్చిన అవార్డ్స్ గురించి కూడా ఇక్కడ మీరు ప్రస్తావించాలి, మీ గోల్డ్ మెడల్స్ గురించి చెప్పండి.
1: అయితే ఇప్పుడు 2018లో వరల్డ్ ఛాంపియన్షిప్ చెన్నైలో జరిగిందండి. దానికి యోగాసన కాంపిటీషన్కి నేను వెళ్ళడం జరిగింది. అయితే ఇద్దరు ఆటోమేటిక్గా ఇద్దరి మధ్య టగ్ ఆఫ్ వార్ జరుగుతుంది. అయితే అక్కడ దానిలో గోల్డ్ మెడల్ వస్తే గనక డైరెక్ట్గా చైనాలో వెళ్ళడానికి, ఫైనల్స్కి వెళ్ళడానికి అవకాశం అనమాట. అయితే జస్ట్ ఒక డ్రెస్ కోడ్ కారణంగా నేను అది మిస్ అయిపోయాను. అయితే నాకు అనిపించింది అక్కడే ఎందుకు గోల్డ్ మెడల్ మన దగ్గర ఎందుకు సాధించకూడదు, మన దగ్గర కూడా ఉంటాయి కదా ప్రోగ్రామ్ అని. అప్పుడు డిస్టిక్ట్ రంగారెడ్డి మేడ్చల్ హైదరాబాద్ డిస్టిక్ కాంపిటీషన్ 2022-23లో జరిగిందండి. జరిగినప్పుడు దానిలో గోల్డ్ మెడల్ వచ్చిందనమాట. అలాగే 23, 24, 25 కూడా నాకే గోల్డ్ మెడల్ రావడం జరిగింది. దాని తర్వాత స్టేట్ లెవెల్ కాంపిటీషన్ మన అక్టోబర్లో జరిగింది. దానిలో స్టేట్ లెవెల్లో కూడా గోల్డ్ మెడల్ యోగాసన ఛాంపియన్షిప్లో జరిగిందనమాట. సో తర్వాత నాకు అనిపించింది ఓకే చాలు ఇంతవరకు, ఎందుకంటే నేను ఏదైతే అనుకున్నానో వచ్చేసింది. అందుకోసం అప్పటి నుంచి నేను కాంపిటీషన్స్కి వెళ్ళలేదు, ఎందుకంటే మనము వేరే వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. ఎంతసేపు మన గురించి మనం కాదు, ఇంకొకటి ప్రచారం అనేది ఎక్కువ ఉన్నా కూడా ప్రాబ్లమే అవుతుంది. అందుకోసం మన ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే బాగుంటుంది అనేసి ఇంకా కాంపిటీషన్స్కి వెళ్ళడం అనేది ఆపడం జరిగింది.
0: ఆలోచన చాలా ఉన్నతమైనదండి. అసలు నేను నాది నాకే పేరు రావాలనుకునే ఈ సమాజంలో మీరు ఎంత ఉన్నతంగా ఆలోచించడం చాలా హర్షణీయం. అయితే మన మన టాపిక్కి మనం వచ్చేద్దాము. అష్టాంగ యోగా అంటే ఏంటి?
1: పతంజలి మహర్షి యోగా సూత్రాలని క్రోడీకరించి అష్టాంగ యోగాన్ని తయారు చేశారండి. ఈ అష్టాంగ యోగాలో ఎందుకు ఉపయోగం అంటే, దీన్ని రాయల్ యోగా అని కూడా అంటారు, కింగ్లీ యోగా అని కూడా అంటారు. దీనిలో మనకి 8 అంగాలు ఉంటాయండి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. అయితే ఇప్పుడు యోగా చేస్తున్నప్పుడు ఓన్లీ ఆసనాలు ఒకటే కాదు, ఆసనాలు కాకుండా యమ, నియమ, యమలో 5 మళ్ళీ ఉంటాయండి. యమ ఏంటంటే మన సమాజంలో ఏ విధంగా ప్రవర్తించాలి, నియమ మనల్ని మనం ఏ విధంగా సరిచేసుకోవాలి, అంటే ఇదేమో సోషల్ డిసిప్లిన్, ఇది ఇండివిజువల్ డిసిప్లిన్. అయితే సోషల్ డిసిప్లిన్లో ఏంటి వస్తుందంటే మొట్టమొదటి అహింస. ప్రస్తుతం సమాజంలో ఎక్కువ ఉన్నది ఈ అహింస, అంటే ప్రతి ఒక్కళ్ళకి అసహనం ఎక్కువైపోయింది. అసహనం వల్ల ఏంటంటే మనం అనుకున్నది కనుక జరగకపోతే వేరే వాళ్ళ మీద అటాక్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే అటాక్ అంటే అది మాటల పరంగానో శారీరకంగానో మానసికంగానో ఏదో విధంగా హాని చేయడం అనేది జరుగుతుంది.
0: అంతవరకు అవసరం లేదు మేడం. నేను అనుకుంటూ ఏంటంటే ప్రతినిత్యం మనం ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర చూస్తే అర్థమైపోతుంది.
1: ఎగ్జాక్ట్లీ,
0: ఇట్స్ హార్డ్లీ 30 seconds ఇస్తాడు, ఆ 30 seconds కూడా వాళ్ళు వెయిట్ చేయలేరు. ఉన్న ఈ కార్ ని టూ వీలర్స్ వాళ్ళు గుద్దుకుని వెళ్ళిపోవడము, ఆ మిర్రర్స్ కి టచ్ అవ్వడము, లేకపోతే ఒకరికన్నా ఒకళ్ళు ముందు వెళ్ళిపోవాలి, జీబ్రా లైన్స్ క్రాస్ చేయడము, అక్కడే మనకి అంటే 30 seconds వెయిట్ చేయలేని ఓపిక లేని సమాజంలో మనం
1: అసహనం అనమాట. అంటే కొంచెం సేపు కూడా నిజానికి మన మొబైల్లో గంటలు గంటలు ఉపయోగిస్తాం, కానీ ఒక్క 5 నిమిషాలు మన కోసం మనం కేటాయించు. అయితే ఇప్పుడు ఈ అహింసని గనక ప్రతి ఒక్క మహిళ తీసుకుంటే, అంటే తను మాట్లాడే మాట ఎదుటి వాళ్ళకి ఇబ్బందికరంగా లేకుండా, అలాగే మనం చేసే పని ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా. ఇప్పుడు పిల్లలు గొడవ చేస్తుంటారు, పిల్లలు గొడవ చేస్తున్నప్పుడు వాళ్ళని ఒక దెబ్బ వేసే కంటే అలా కాదమ్మా ఇలాగా అని కొంచెం నెమ్మదిగా చెప్తే వాళ్ళు మాట వింటారు. సో మన పిల్లల దగ్గర అంటే మన ఫస్ట్ మన ఫ్యామిలీలోని మనల్ని మనం సెట్ చేసుకునే ఎటువంటి ఇబ్బందులు లేకుండా హాని చేయకుండా ఉంటే మనకి ఉంటుంది. అది ఫస్ట్ అహింస. రెండోది ట్రూత్ఫుల్నెస్ అండి, అంటే నిజం, నిజాయితీగా ఉండడం. ప్రతి విషయంలో నిజాయితీగా ఉంటే ఎదుటి వాళ్ళు గౌరవిస్తారు. సో అందుగురించి మనం ఎప్పుడైతే మనం నిజాయితీగా ఉంటామో మన కుటుంబ సంబంధాలు కూడా నిజాయితీగా ఉంటాయి. మూడోది ఏంటంటే దొంగతనం చేయకపోవడం, ఆస్తేయం. అంటే మనకి ఏదైనా దొంగతనం అంటే మాటలే కావచ్చు, వస్తువులే కావచ్చు, వాళ్ళ అభిప్రాయాలే కావచ్చు, ఏమైనా కావచ్చు. ముఖ్యంగా ఇప్పుడు జరిగేది అభిప్రాయాలను దొంగతనం చేయడం జరుగుతుంది. మన గూగుల్లో ఏ ఉన్నాయి చూడండి, వాటిలో నిజానికి మనకి ఏమీ లేకపోయినా కానీ ఏఐలో కొట్టేసుకుని ఆ ఇన్ఫర్మేషన్ అంతా తీసేసుకుని పేపర్కి వేసేసుకుని నా పేరులో

చేసింది అని అంటే అక్కడి నుంచే దొంగతనం స్టార్ట్ అయింది. గూగుల్ నుంచి దొంగ అంటే ఒక పుస్తకం చదివే ఓపిక ఉండట్లేదు. అందుకోసం ఆ స్త్రీ ఏమంటే దొంగతనం చేయకపోవడం, ఆశించకపోవడం. ఎప్పుడైతే మనం ఎదుటి వాళ్ళ నుంచి ఆశిస్తామో అది గనక రాకపోతే బాధ ఎక్కువైపోతుంది. ఆ బాధతోటే అన్ని ఈ వెనకాల అబద్ధాలు చెప్పడం అనేది, వెనకాల అహింస అన్ని హింస అన్ని వచ్చేస్తుంది, దాన్ని కనెక్టెడ్ అనమాట. నెక్స్ట్ నాలుగోది సెలిబసీ. సెలిబసీ అంటే బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అంటే మ్యారేజ్ చేసుకోకుండా ఉండడం కాదు, వివాహ బంధానికి కట్టుబడి ఉండడం. ప్రస్తుత సమాజంలో చాలా వరకు మహిళలు, అంటే నేను మహిళలను తక్కువ చేయట్లేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళకి సమాన గౌరవం ఇవ్వట్లేదని నేను అనుకోవడము, సమాన గౌరవం ఇవ్వట్లేదనే ఉద్దేశంతో వాళ్ళు బయటకు వెళ్ళడం జరుగుతుందేమో అనుకుంటున్నాను. అంటే నాకు అదొక ఒపీనియన్, ఎందుకంటే మనం ఎప్పుడు మహిళలను తక్కువ చేయకూడదు. సో అలా ఉన్నప్పుడు వాళ్ళకేంటంటే వాళ్ళు ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి రెస్పెక్ట్ ఆశిస్తారు. ఎప్పుడైతే రెస్పెక్ట్ రాలేదో, ఆశించలేదో, అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు వేరే దానికి వెళ్ళడం అనేది తప్పే కాదంటే అది నేను సమర్థించడం లేదు. అలా కాకుండా వివాహ బంధానికి కట్టుబడి ఉంటే ఫ్యామిలీ నిలబడుతుంది, పిల్లలు ఇబ్బంది పడకుండా ఉంటారు. అందుకోసమని బ్రహ్మచర్యం అనేది పతంజలి మహర్షి గారు దీనిలో కూర్చడం జరిగింది. ఇది మహిళలకు చాలా ఉపయోగం. తర్వాత ప్రత్యాహారం. ప్రత్యాహారం అంటే మన సెన్సెస్ని, అంటే మన ఇవి ఉంటాయి కదా, మన ఫైవ్ సెన్సెస్ ఉంటాయి కదా జ్ఞానేంద్రియాలు, వాటిని మనం కంట్రోల్లో పెట్టుకుంటే మనకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అంటే దానివల్ల ఏంటి, పోటీతత్వం, ఎదుటి వాళ్ళకు ఉంది అని మనకి కావాలి. అలాగే మనకి ఏదైనా తినాలనిపిస్తుంది అనుకోండి, మన కంట్రోల్ చేసుకుంటే మనం తినం, దానివల్లే మహిళ ఆరోగ్యం దెబ్బతింటుంది. మన సెన్స్ ఒక హాఫ్ ఇంచ్ మన నాలుకని కంట్రోల్ చేసుకుంటే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. సో సెన్సెస్ కంట్రోల్ అంటే అది మన బయట విషయాలే కాదు, ఆహార విషయాలే కాదు, ఒంటి విషయాలే కాదు, ఏదైనా కానీ ఉపయోగపడుతుంది. సో యమాలో ఈ ఐదు క్రోడీకరించబట్టే ఇవి గనక మహిళ గనక ఫాలో అయితే గనక సో ఆ కుటుంబము ఒక నందనవనమే అవుతుంది. తర్వాత నియమాలు ఏంటంటే ఇండివిజువల్ డిసిప్లిన్, అంటే వ్యక్తిగత సూత్రాలు అన్నమాట. ఈ వ్యక్తిగత సూత్రాల్లో మొట్టమొదటిది నియమం అండి. నియమంలో ఫస్ట్ది ఏంటంటే ప్యూరిటీ, స్వచ్ఛత. అంటే మన చుట్టుపక్కల వాతావరణాన్ని మనం శుభ్రం చేసుకోవడం, అలాగే మనల్ని మనం శుభ్రం చేసుకోవడం, మన బాడీలో ఉన్న టాక్సిన్స్ని బయటికి పంపించడం, మాట స్వచ్ఛత, మనసు స్వచ్ఛత, వాతావరణం స్వచ్ఛత, ఇవన్నీ గనక ఉంటే మనకి చాలా వరకు ఆరోగ్యపరంగా మనకి చాలా చక్కగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, ఈ మహిళలకి ఎందుకు ఇలాగా స్వచ్ఛత మీద అవగాహన లేదని చెప్తాను. మనం ఒక మెయిడ్ని పెట్టుకుంటాం, మెయిడ్ పదింటికి వస్తుంది, పదింటి దాకా మనము ఇల్లు ఓడవకుండా ఉంటాం, ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం. అదే ఒక ఐదు నిమిషాల పని వాళ్ళు చేస్తే గనక వాళ్ళకి శారీరకంగా బాగుంటుంది, కొన్ని 5 నుంచి 10 క్యాలరీలు ఖర్చవుతాయి, ఇబ్బంది లేకుండా ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది. అందుకోసం ఈ స్వచ్ఛత అనేది మనం అమలు పరిచినట్లయితే, అంటే ఎక్కడైతే మనకి చెత్త కనిపిస్తుందో తీసేయడం అనమాట. అది మనం చేస్తే మన పిల్లలు కూడా చేస్తారు, అంటే మనం ఏదైతే అమలు చేస్తాం పిల్లలు కూడా అమలు చేస్తారు. సో అందుకోసం స్వచ్ఛత అనేది మొట్టమొదటిది అనమాట. రెండోది కంటెంటిమెంట్, అంటే సంతోషం. అంటే బాధ వస్తే ఎక్కువగా బాధపడిపోవడం, సంతోషం వస్తే పొంగిపోవడం, ఈ రెండు కాకుండా ఒకటే బ్యాలెన్స్డ్గా ఉండాలి, అప్పుడు మనకి ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు రావు. మూడోది తపస్సు, అంటే ఏదైనా ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యం దిశగా వెళ్ళడం అనేది. చాలామంది మహిళలు, అంటే మేము జాబ్ చేస్తున్నా చేయకపోయినా కానీ ఒక లక్ష్యం లేకపోతే టైం అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఏదైనా ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ఆ లక్ష్యాన్ని సాధించాలి అనుకుని దాని గురించి ఆలోచిస్తాం, అప్పుడు ఏంటంటే మన కుటుంబము బాగుంటుంది, అలాగే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. సో ఏదైతే మనం చెయ్యాలి అనుకుంటామో అది ఒక లక్ష్యంగా పెట్టుకొని చెయ్యాలంటే, తపస్సు పూర్వకాల మునులు చేసేవాళ్ళు చూడండి, ఒకటి పెట్టుకొని వర్షమైనా గాలైనా ఎండైనా అక్కడే ఉండి అడవుల్లో ఉండేవాళ్ళు. కానీ మనం అడవుల్లో ఉండవలసిన అవసరం లేదు, మనకేంటంటే కావలసిన సౌకర్యాలు ఉన్నాయి. ఈ కావలసిన సౌకర్యాలలో మనం చేసే లక్ష్యం అట్లీస్ట్ ఒక 10 నిమిషాలు దానికి కేటాయిస్తే దానివల్ల మనకి ఉపయోగం ఉంటుంది. మూడోది అది. నాలుగోది ఏంటంటే అతిగా కూడబెట్టడం అనమాట. అంటే అతిగా అంటే మనకి ఎంత వరకు ఉంటే మనం ఉండడానికి ఒక ఇల్లు చాలు, 10 ఇళ్ళు అవసరం లేదు, అలాగే మనకి కావాల్సింది ఎంతవరకు కావాలో అంతవరకు చాలు.

అంతకు మించి గనక సంపాదిస్తే దాన్ని కాపాడుకోవడానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది. దానివల్లే అన్ని అనారోగ్యాలు వస్తాయి. సో అప్పటి పతంజలి మహర్షి వీటన్నిటిని గమనించుకొని పెట్టడం జరిగింది. చివరిది ఏంటంటే, మనం చేసే ప్రతి పని మనం చేస్తాం, అన్ని పనులు చేస్తాం, కానీ ఫలితాన్ని ఆశించకూడదు. ఎప్పుడైతే మనం ఫలితాన్ని ఆశిస్తామో ఫలితం మీదనే దృష్టి ఉంటుంది, చేసే పని పట్ల ఉండదు. అందుకోసం మనం చేసే పని చేయాలి, ఫలితాన్ని భగవంతుడికి వదిలేసేయాలి. సో ఈ యమనియమాలు గనక మహిళలు గనక పాటిస్తే గనక వాళ్ళకి ఆరోగ్యపరంగా మానసికంగా శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు. దీని తర్వాత మూడోది ఆసనం. ఈ ఆసనం ఏంటంటే, మనము ఒకటే స్థితిలో ఎక్కువసేపు ఉండడం ఆసనం అంటే. అది ప్రాణాయామం కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, ఏమైనా కావచ్చు, శరీరంలో రకరకాల భంగిమలతో ఆసనాలని కూర్చడం జరిగింది. 84 లక్షల ఆసనాలు ఉంటే మనకి క్రమేణ తగ్గిపోతూ 84 వచ్చాయి. ఇప్పుడు 32 ఆసనాలు, ఫండమెంటల్ ఆసనాలు 32,

స్థితిలో ఎక్కువసేపు ఉండడం ఆసనం అంటే. అది ప్రాణాయామం కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, ఏమైనా కావచ్చు, శరీరంలో రకరకాల భంగిమలతో ఆసనాలని కూర్చడం జరిగింది. 84 లక్షల ఆసనాలు ఉంటే మనకి క్రమేణ తగ్గిపోతూ 84 వచ్చాయి. ఇప్పుడు 32 ఆసనాలు, ఫండమెంటల్ ఆసనాలు 32. అయితే కొంతమంది యోగా గురువులు వాటిని, అంటే బీకేఎస్ అయ్యంగారు అలాంటి వాళ్ళు వాటిని వేరే పాశ్చాత్య భంగిమలు చేర్చి 500 వరకు తీసుకెళ్లడం జరిగింది. అయితే మనకి ఏవైతే కనుక 32 ఆసనాలు కనుక సక్రమంగా వేస్తే కనుక మనకి ఆరోగ్యం అనేది వస్తుంది. తర్వాత ప్రాణాయామ, అన్నిటికంటే ముఖ్యం. ఈ ప్రాణాయామ చివరి 4వది ఎందుకు పెట్టారంటే, మొట్ట యమాని యమాలు చేసినప్పుడు మైండ్ స్టేబుల్గా ఉంటుంది, ఇబ్బంది ఉండదు. ఆసనం చేసినప్పుడు ఆరోగ్యం వస్తుంది. అలాగే ఈ దీనికి ప్రాణాయామం చేసినప్పుడు మన శ్వాసతోటి మనం మానసికంగా చాలా ఉత్సాహంగా ఉండగలుగుతాం. శ్వాస స్థిరంగా ఉంటే శరీరం స్థిరంగా ఉంటుంది, శరీరం స్థిరంగా ఉంటే మనసు స్థిరంగా ఉంటుంది. ఒక స్టెబిలిటీ, ఒక బ్యాలెన్స్ అనేది ప్రాణాయామంలో వస్తుంది. ప్రాణాయామ ముఖ్య అంటే ఆసనాలేమో మన శరీర ఆరోగ్యానికైతే, ప్రాణాయామము మన ఇంటర్నల్ ఆర్గన్స్కి. అంటే ఒక దానికి ఒక 5 నుంచి 6 ముఖ్యమైన ప్రాణాయామాలు ఉన్నాయి. మనం శ్వాస తీసుకుంటున్నప్పుడు మనకి 5 రకాల వ్యవస్థలు ఉన్నాయి మన శరీరంలో. ఆ 5 రకాల వ్యవస్థలు ఉత్తేజితమవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం శ్వాస తీసుకుంటున్నాం అంటే ముక్కుతోనే తీసుకోవాలి, నోటితో తీసుకోకూడదు. ఎందుకు ముక్కుతో తీసుకోవాలి అంటే, ముక్కు దగ్గర మనకి ఫిల్టర్స్ లాగా ఉంటాయి, అవి మనకి డస్ట్ రాకుండా వెళ్ళిపోతుంది. అదే నోటితో తీసుకుంటే ఎక్కువ వెళ్ళిపోయి డైరెక్ట్గా లంగ్స్కి వెళ్ళిపోయి ఇన్ఫెక్షన్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకోసం యోగా చేసేటప్పుడు ముక్కుతో తీసుకోవాలనేది చెప్తారు. అయితే ఇప్పుడు ముక్కుతో మనం తీసుకున్నప్పుడు, మనం స్ట్రైట్గా కూర్చున్నప్పుడు మనం ఎప్పుడైతే ముక్కుతో తీసుకుంటామో, గొంతు నుంచి వెళ్ళిపోయి ఇలా ఇక్కడ విండ్ పైప్ ఉంటుంది, ఆ పైప్ నుంచి వెళ్ళిపోయి అబ్డామినల్ రేంజ్ వరకు రావాలి. ఇలా రావాలి స్థిరంగా కూర్చోవాలంటే నేటి మహిళలకి చాలా ఇబ్బంది, ఎందుకంటే వాళ్ళకి స్థిరంగా నిల్చోవడమే రావట్లేదు. దీనికి తాడాసన అని ఒకటి చెప్తారు అన్నమాట, ఫండమెంటల్ ఆసనం. ఈ తాడాసనంలో చేసినప్పుడు మనకి తెలియకుండానే మన పొట్ట ఎందుల కండరాలకి మంచి మసాజ్ జరుగుతుంది. నిజానికి ఏమంటే చాలా ఈజీగా ఉంటుంది, నిలబడ్డమే కదా. కానీ 1-2 నిమిషాలు టైం పెట్టుకొని, కాళ్ళు స్థిరంగా నేల మీద పెట్టుకొని, ఖాళీ వేళ్లతో సహా, అంటే ఖాళీ భాగంలో మధ్యలో ఒక ఖాళీ భాగం ఉంటుంది, ఆ భాగం మాత్రం టచ్ కాకుండా పాదం మొత్తం నేల మీద ఆనించి ఎదురుగా నిలబడితే, 1-2 నిమిషాలు కనుక మనకి నిలబడితే దానివల్ల వచ్చే ఉపయోగాలు అనంతం. అందుకోసం నిలబడి చేసే ఆసనాలు ఆ ఆసనం నుంచే మొదలు పెడతారు. ఎప్పుడైతే మనం నిలబడి శ్వాస తీసుకుంటామో, మనము శ్వాస పొట్ట వరకు వెళ్ళి అక్కడ ఉన్న అంతర్గత అవయవాలకి చక్కటి మసాజ్ జరుగుతుంది. ఈ చిన్న ఆసనం ఉదాహరణకి మాత్రమే. అలాగే ప్రాణాయామం వల్ల, నెక్స్ట్ ప్రాణాయామం తర్వాత ధారణ. ధారణ అంటే కాన్సన్ట్రేషన్. కాన్సన్ట్రేషన్లో మనం ఏదైనా చేసే పని పట్ల మనకి శ్రద్ధ ఆసక్తి ఉంటే మనం దాని మీద ఏకాగ్రత చేస్తాం ఆటోమేటిక్. అయితే మనం చేసే పని ఇష్టపడాలి. ఇష్టపడితే కష్టమైన పనైనా ఇష్టంగా చేయగలుగుతాం. ఎప్పుడైతే ఇష్టంగా చేస్తామో దాని మీద ఏకాగ్రత కుదురుతుంది. అందుకోసం నేను చెప్పేది ఏంటంటే, ఏ పనైనా సరే మనం అనుకున్నది అంటే మహిళలు ఖచ్చితంగా సాధిస్తారు. దానికి ఈ ధారణ చాలా అవసరం. 7వది ధ్యాన. ధారణ గనక మనము సాధన చేసినట్లయితే గనక ధ్యానం, మెడిటేషన్ కుదురుతుంది. మెడిటేషన్లో మనకి శరీరంలో చాలా రసాయనిక చర్యలు జరుగుతాయి, మనసు ప్రశాంతంగా ఉంటుంది, మన శరీరంలోని ప్రతి అవయవానికి ఆక్సిజన్ అందుతుంది. ఎందుకంటే ధ్యాస పెట్టి చేస్తాం, శ్వాస మీద ధ్యాస. ఎప్పుడైతే శ్వాస తీసుకుంటామో దాని మీద ధ్యాస ఆటోమేటిక్గా వస్తుంది. మనం ఎంత ఎక్కువసేపు అంటే ఎవరెవరు ఎంతసేపు ఉండాలనేది వారి శారీరక పరిస్థితిని బట్టి ఉంటుంది. నెక్స్ట్ సమాధి. సమాధి అంటే ధ్యానంలోని అత్యున్నత స్థితి, అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి పొందడం అన్నమాట. ఆ టైంలో మనకి ఏమీ తెలియదు, చుట్టుపక్కల పక్కన బాంబు పడ్డా కానీ మనకు తెలియదు. అటువంటి పరిస్థితిలో మన శరీరంలో చక్కటి ఆరోగ్యము, మానసిక ప్రశాంతత, అలాగే మనము ఏది చేయాలనుకున్నా మనము, అంటే మనకి నిత్య జీవితంలో చాలా రకాల ఒత్తిళ్ళు ఉంటాయి. సో మన ఒత్తిళ్ళు తట్టుకోవడం కలిగే శక్తిని మనకి

కార్యక్రమంలో ఖైదీ నెంబర్ 150 చిత్రం నుండి పాటను వినిపించమంటూ రాస్తున్న శ్రోతలు, ఇల్లెందు బాటం ఫిట్ బస్తీ నుండి చిన్నపాసి, కన్నాపాసి, బాలాపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, బబిత, కృష్ణ చరిత, చాపెల్, చైతు, అక్షయ, అమృత, అనుష, అనుదీప్, కీర్తి, శతాక్షి, అంబు, జశ్వంత్, భానురాజ్, రాజ్విక, రాజమో, మౌనిక, రాధాపాసి, బవాపాసి, రోహిత్, రోషిణి, రోహితవల్లి, ఉమా, పార్వతీభాయి, చోటాపురన్ పాసి, ఉమాశంకర్, ఎండి షాకిర్, షాహేజాది, మెహ్రాన్, జగన్మాత. వినండి మీ అందరి కోసం ఈ పాట.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం పోకలగూడెం గ్రామం నుండి చిట్టెంశెట్టి రాంబాబు, సుజాత, సంతోష్, అవినాష్, చిట్టెంశెట్టి పొల్లయ్య, సత్యవతి వీరంతా కోరుతున్న పాట మనసులో మాట చిత్రం నుండి చిత్ర పాడిన పాట.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై. ఆకాశవాణి మీది మాది మనందరిది. శ్రోతల ఆనందమే ఆకాశవాణి ఆకాంక్ష. ట్యూన్ చేయండి 100.1 మెగాహెర్ట్స్ పై నాకు నచ్చిన పాట.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
2: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
1: 9989679076.
2: మరొక నెంబర్ 7989701158.

എസ് പി ബാലസുബ്രഹ്മണ്യം, പി സുശീല പാടിന കൊണ്ടവീട്ടി സിംഹം ചിത്രം നുണ്ടി പാട്ടును వినిపించమంటూ రాస్తున్న శ్రోతలు గోపాలపురం గ్రామం అశ్వపురం మండలం నుండి నెమలికొండ పెద్దనాగాచారి, రత్నం, సతీష్, సుజాత, వీరబ్రహ్మాచారి, మహేశ్వరి, వెంకట్రెడ్డి, జ్యోతి, భార్గవచారి, ప్రవీణ్చారి ఇంకా ఇదే పాటను వినిపించమంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయ ఇంకా వారి కుటుంబ సభ్యులు ఇదే పాటను వినిపించమంటూ ఎన్టీఆర్ జిల్లా సుబ్బాయిగూడెం నుండి ఎన్ అప్పారావు, వెంకట నరసమ్మ కోరుతున్నారు. వినండి మీ అందరి కోసం ఈ పాట.

ఇల్లందు కాల్రీస్ కలాసి బస్సు నుండి మేకల మల్లేష్ యాదవ్, లక్ష్మీదేవి, రూపేష్ కుమార్ యాదవ్, శ్రీప్రియ, కళ్యాణ చక్రవర్తి యాదవ్, అనుష, మారేపల్లి కుమారస్వామి, ఇంకా సరోజ, దూడం ఉమాశంకర్, రజిత, సాత్విక, జాడి పెంటయ్య, సూరజ్ పల్లి, జుగల్ కిషోర్ ఖండేల్వాల్, షాకీర్, గట్టికలు శ్రీనివాస్ యాదవ్, కవిత, రామ్చందర్, మురళీధర్ భూతాడ, నరహరి నాయక్. వీరంతా కోరుతున్న ఈ పాట రామచిలక చిత్రం నుండి వినండి మీకోసం.

శివ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను వినిపించమంటూ రాస్తున్న శ్రోతలు, సంగారెడ్డి జిల్లా హాతినూర మండల్ చిద్దుల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య, ఇంకా ఇదే పాటను వినిపించమంటూ రాస్తున్న శ్రోతలు, ఇల్లందు కరెంట్ ఆఫీస్ బాలాజీ నగర్ నుండి మోకాల సర్వయ్య, లక్ష్మీ నరసమ్మ, ప్రసాద్, అనిత, చంద్రశేఖర్, సుమిత, సుమతి, శ్రీనివాసరావు, ఆక్రూ, పప్పి, వినండి మీకోసం ఈ పాట.

0: ఓ కాశీవాసీ రావయ్య నాటకం. రచన శ్రీ పిటి మాధవ్ గారు. నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణ మూర్తి గారు. వినండి నాటకం ఓ కాశీవాసీ రావయ్య.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పించు ఓ కాశీవాసి రావయ్య నాటకం. రచన శ్రీ పిటి మాధవ్. నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి.

0: ఉన్నావు, చిత్రమైన గారడి చేస్తున్నావు, తమాష చూస్తున్నావు. సమే ఎక్కడు
1: మూలమా నీకేటొచ్చింది అలా పాటలు పాడుతున్నావు? పొద్దుటే మందుగాని వేసేసినావైతే పాపం జీవితంలో ఎంతో అలసిపోయి సమాధుల్లో హాయిగా పడుకున్నారు ఆలు, లేగిసి వెళ్ళిపోగలరు. ఏటాలని ఎక్కడ కూడా బతకనివ్వవా? నీ పాటలతో మళ్ళీ సంపెత్తవా? అన్నన్నన్నన్నన్న నాకైతే ఎలాగా తప్పటం లేదు, వాళ్ళకెందుకే కర్మ.
0: అలాగే ఇప్పుడు అలాగే ఉంటది. అదే మనం పెళ్ళిన కొత్తలో అయితే నానేం పాడినా అచ్చు ఘంటసాల గారిలో ఉందని తెగ మురిసిపోయేదని మర్చిపోయాబెట్టే.
1: జీవితాంతం ఒకే అబద్ధం చెప్పి ఎంతకని కాదు ఎంతకని ఇన్ని ఇన్ని నీకు బోరు కొట్టలేదేమో గాని చెప్పి చెప్పి నాకు తెగ బోరు కొట్టేసిన. నీ పాట వింటే చాలు, నాకేదో రైల్లో ప్రయాణం చేసినట్టుగా ఉంటది.
0: ఏట మాట
1: ఏటేటి? ఎక్కడో దూరాన కూసున్నావు, ఎక్కడి మాటల రాటలు రాస్తున్నావని రైల్లో ముష్టోలు అడుకుంటా చూడు, అలాగుండదు.
0: మళ్ళీ అదే మాట.
1: పని పాట లేకపోతే సరే, పని పాట లేనోడు దేవుని నిందిస్తాడంట, పనున్నోడు దేవుని మరిసిపోతాడంట, అలాగున్నది నీ ఎవ్వరం.
0: పని లేకే కదే పాటలు ప్రాక్టీస్ చేస్తాడట. రేపు రాములూరు గుళ్ళో కచేరీకి పనికొస్తాయని ఇంతకే ఏట నొకాలో ఊళ్ళో సంగతులేటి.
1: లాయర్ గారు భార్య మూతులో పడిపోయిందట.
0: మరి పైకి తినేదా?
1: రేపుటికి వాయిదా వేసేశారు.
0: ఏంటి పిల్ల నూతులో ఉన్నా వాయిదా తీసుకురా?
1: లాయర్ కదా మరి.
0: సర్లే అది ఆయనకి అలవాటేమో గానే ఏట నూకాలో ఇవాళ ఎవరైనా పోవటానికి సిద్ధంగా ఉన్నారేమో, పోయి చూసిరావే.
1: నేనున్నానయ్యా, నన్ను కాల్సి అయ్యా.
0: అంత కోపం దేనికి? 10 రోజులు బట్టి ఏ బేరం లేదు కాబట్టి చూసిరమ్మన్నాను. జనాలు ఇలా సావును చేయించేస్తే మరి మనం బతికేదట.
1: అయితే ఏమంటావు? పాడు జన్మ తెల్లారు లేతే చాలు ఎవరు పోతారా అని ఎదురు చూడమే.
0: మరి ఎవరైనా పోతేనే కదా మనం బతికేది, లేకపోతే మనం ఎలా బతుకుతాం చెప్పు.
1: అలాగ అనకపోతే ఏదైనా పని చేసుకుని బతకొచ్చు కదయ్యా. పోయి వాళ్ళ కోసం ఎదురు చూడకపోతే.
0: పిచ్చి మగమా, యుద్ధాలు వస్తాయనే మిలిటరీ, యుద్ధాలు వచ్చాక మిలిటరీ అనుకుంటే కంట్రీ ఎట్ అయిపోతుంది.

0: పోయినోడిని తెత్తారనే మనం ఇక్కడ ఉండేది. ఆయన తెచ్చాకే మనం అనుకుంటే శవం కులిపోదా, అయినా మనకు వచ్చిన పది ఇదే కదే.
1: ఒకళ్ళు పోతేనే గాని బతకలేని బతుకు మనకి ఎందుకయ్యా? అంతో ఎంతో మా అయ్యిచ్చిన మడిసెక్కున్నది. భూములు ఎక్కువైపోయిన మహారాజులు భూమిని కౌలుకిస్తారట, బ్యాంకోళ్ళు అప్పులిస్తారు, ఇత్తనాలు ఫ్రీగా ఇస్తారు. హాయిగా వ్యవసాయం చేసుకుని బతుకుదాం.
0: అబ్బో, ఏంటి వ్యవసాయం చేసి బతికేద్దామనే? వ్యవసాయం చేసుకునే రైతులంతా మన కాడికొచ్చి బుగ్గైపోతుంటే తెలిసి తెలిసి వ్యవసాయం చేస్తానంటావేటే ఎర్రిమోగమ. రైతు పండించే పంటకి దిగుబడి లేకపోవచ్చునేమో గాని మన పంటకు తిరుగునేదే. వరదొచ్చినా ఎండలు ముదిరిపోయినా మరి రోడ్డు మీద తిరిగే లారీలు కార్లు రైళ్లు ఇలా ఎందరో మనకు చేతి నిండా పని అప్పగిస్తుంటే చివరికి పుణ్యం కోసం గుడికెళ్ళినా ఏదే పుష్కరాలు వచ్చినా మన కాడికి వచ్చేస్తుంటే మన ఎందుకే మరో పనిలోకి వెళ్ళిపోవటం? బొద్దునేకపోతే సరి, కాకపోతే అప్పుడప్పుడు చిన్న గ్యాప్ వస్తా ఉంటది అంతే.
1: అంతేనా? అంతేనా? అయితే జీతాంతా ఇదే పని?
0: గుండెదైన ఉన్నాడు చేసే పనే ఇది. కంపెనీలో జాబ్ ఎవడనే చేయగలడు, కానీ సుశానంలో సుశానంలో మాత్రం దమ్మున్నాడే చేయగలడు. అసలు ఏటనుకుంటున్నావు? ఈ పని అంటే శివరికి కన్న కొడుకు పోయి కట్టుకున్న ఆడది కాటికి తీసుకొచ్చినా కరిగిపోకుండా కాల్చడానికి సిద్ధపడాలే హరిశ్చంద్ర మహారాజు నాగా. అందుకే నేను అంటాను, ప్రతి శ్మశానంలోనూ శివయ్యతో పాటు హరిశ్చంద్ర మహారాజుకు గుడోటి కట్టాలని. ఆ గుడేదో నేను కట్టగానే గుడి కట్టడానికి 50 రూపాయలు నేను నీతోనే మొదలెట్ట.
1: నన్ను అడిగితే అడిగావు గాని ఇంకెవన్నీ అడక్క. గుడి పేరు చెప్పి మోసం చేస్తున్నావని సీటింగ్ కేసెట్టి బొక్కలేసి
0: చేసి ఏ పని చేద్దామన్నా భయమే. అది ఓడు శుభం పలకదా?
1: కారు మీద వచ్చినారు. ఇవే పిలుస్తున్నారు. ఏదో పెద్ద బేరం లాగున్నది. ఎన్ని చూడు.
0: నువ్వెళ్ళు, నాన్న చూసుకుంటానులే.
1: ఏడు చూసుకుంటా? కానీ ఏడు చూసుకుంటావు, వచ్చిందల్లా తాగేస్తావు. ఈ నెలలో పిల్లోడికి పీజీ కట్టాల, మరిసిపోనవా?
0: వచ్చే నౌకాలో మన పనికి చదువు ఎందుకే? పైగా కాన్వెంట్ చదువు ఒకటి.
1: నా కొడుకు ఈ పని చెయ్యడయ్యా. నా కొడుకుని 10వ తరగతి వరకైనా నేను చదివిస్తాను. ఆడు ఇంగ్లీష్లోను హిందీలోను గడగడ గడగడ గడగడ గడగడ లాడించేయాల. అప్పుడు నీకు
0: నా గాని తెక్కరేగినదంటే ఆయన ఇప్పుడు చదువు మానిపించేస్తాను.
1: చదువు మానిపించేస్తావా? ఇదిగో ఇదిగో ఇదిగో, నువ్వు ఆ పని చేసినావు అంటే నన్ను రైలుకెళ్ళి
0: బుర్రెట్టేస్తాను. వెళ్ళు, కాకినాడ ప్యాసింజర్ రెడీ ఉంది నీకోసం.
1: ఏమి? మా బుర్రకి ప్యాసింజర్ రైలే కానీ ఎక్స్ప్రెస్ ఈ పనికిరా. వెట్టి
0: నీకు అదే ఎక్కువ.
1: సర్లే, అలాగే ఎడతాను. కానీ ఉన్న ఒక్క గుంట నీ చదివించకపోతే ఎందుకయ్యా నీ బతుకు?
0: నీకేం పట్టిందే ఇవాళ ఇలా తినేస్తున్నావు దయ్యోలాగా?
1: అంతేనయ్యా, అంతే. తాగిన ముందు ఒళ్ళంతా తినేసినా కనబడదు, కానీ పెళ్ళాం తినేస్తే మాత్రం తెగ కనిపించేస్తుంది. చివరికి నువ్వు తాగి తాగి ఆసుపత్రి పాలైపోతే చూసేది పెళ్ళమేనయ్యా. ఈ నిజం నువ్వు ఎప్పటికైనా తెలుసుకోక తప్పదు.
0: అయితే ఇప్పుడేటే? అయితే నాను ఇప్పుడు ఆసుపత్రి పాలవ్వాలా? నువ్వు మరో మాట మాట్లాడినావంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. వెళ్తావా వెళ్ళవా?
1: ఇదిగో ఇదిగో ఇదిగో, నేను మా తమ్ముడికి ఫోన్ కొట్టేస్తాను. ఒరే ఒరే ఒరే తమ్ముడు తమ్ముడు, నానే రాని అప్ప నోకాలి. నువ్వు అర్జెంట్ గా వచ్చి మీ బావుని బొక్కలో నేసేయాల. ఏటి ట్రైనింగ్కి వెళ్దావా? హోరే, నీ ట్రైనింగ్ ఎప్పుడు పూర్తవుతుంది? నువ్వు ఇతగాని ఎప్పుడు లోపలేస్తావు? ఓరే అమ్మ, అంతవరకు నన్ను బతకనిచ్చేట. నా తమ్ముడు పోలీసు, అది మర్చిపోక.
0: నీ తమ్ముడు కాకపోతే హోమ్ గార్డుని పిలుచుకో. నాకేటి భయం? ఎవడైనా మన కాడికి రావాల్సిందే, మనం ఎవడికాడికి పో. అవతల కారులో పెద్ద మనిషి ఎయిటింగ్, నువ్వు ఎడతావా లేదా?
2: ఎవరయ్యా? ఆడిక్కడ
0: రండి బాబు, రండి రండి. నాను నాన్న ఇక్కడ కాటు కాపర్నండి. నన్ను సారయ్య అంటారు బాబు.
2: నన్ను ఆనందరావు అంటారు.
0: అదేటి సార్?

0: మీరు పెద్దోళ్ళు, నాకు పేరు చెప్తున్నారు.
1: లేకపోతే నాకు పేరు లేదనుకుంటావు కదా.
0: ఏటి బాబు, మీ వాళ్ళు ఎవరైనా పోయారా? ఎక్కడ పోయినారు బాబు? ఇంట్లోనా, ఆసుపత్రిలోనా, జబ్బు చేసిపోయినారా, ఐస్పెట్లో పెట్టారా బాబు? ఎన్ని రోజులు ఉంచారు?
1: ఏమిటి, ఇన్ని వివరాలు అవసరమా?
0: అవసరమే బాబు. దాన్ని బట్టే మరి ఎన్ని కర్రలు అవసరమో చెప్పగలను.
1: సరే, ఓ వ్యక్తి పూర్తిగా కాలడానికి ఎన్ని కర్రలు అవసరమో అన్ని సిద్ధం చెయ్యి.
0: అలాగే బాబు. బాబు అది మొత్తం 5,000 అవుద్ది బాబు.
1: 5,000? 6,000 తీసుకో.
0: ఇతర ఆడెవరు మహానుభావుల్లా ఉన్నాడు. చుట్టుపక్కల ఎవరు పోయినా సరే బండెడు కర్రలకు రూపాయి కూడా ఎక్కువ ఇవ్వరు. పైగా బేరాలు ఆడతారు, 100 కలుతావా, 10 కలుతావా
2: అని.
0: అయ్యో, ఏటే ఆ డబ్బులను అలా లాగేసుకుంటాను?
2: ఇయ్యా నీ పంట పండిందిలే, ఇదిగో ఇయ్యి కర్రలకి, ఇదిగో
0: 500.
2: నీకు ఇది సాలే, చేసుకో పండగ చేసుకో. ఇదిగో అలా చూడక, కర్రలయ్యి నేను పేరుస్తాలే.
0: బాబు, మా ఆడ మనిషి నోకాలు బాబు, అంత స్పీడ్ ఎక్కువ.
2: దండాలయ్యా.
1: ఏమిటి, ఇద్దరు కలిసి కలుస్తారా?
0: నాకెప్పుడైనా ఉంటో బాగోపోతే
2: ఉత్తిగో బాబు, ఆడు తాగి పడిపోతే నాను కాలుస్తాను.
0: ఎంతకీ పోయింది ఎవరు బాబు?
1: నా స్నేహితుడు. కారులో గంధం చెక్కలు ఉన్నాయి, అవి కూడా కలుపు.
0: వచ్చే నోకాలో ఆ గంధం చెక్కలు అట్టరావే.
2: అలాగే అలాగే. పోయిన బాబు ఎవరో గొప్పోళ్ళలాగున్నారు. ఇదిగో అట్టుకొచ్చాను అట్టుకొచ్చాను.
1: సరయ్యా, చెట్టు కట్టిన ఆ మూటలేంటి?
0: అయ్యా, అవి పోయినోళ్ళ తాలూకా అత్తికలు బాబు. ఆనకు ఏ నదిలోనో గంగలోనో కలపడానికి ఎక్కడ మోటలు కట్టుకుపోతారు.
1: వాటిని చూస్తే నీకు అంత నవ్వొస్తుందా?
0: లేకపోతే ఏటి బాబు, పోయినోడు మీద నిజంగా అంత ప్రేమే ఉంటే అదేదో వాళ్ళిళ్ళకి తీసుకెళ్లిపోయి ఏ పూజ గదిలోనో ఎట్టుకుని అటునుంచటే నదికి తీసుకెళ్లిపోవచ్చును కదా. అబ్బే, అవి ఇక్కడ కట్టిపోతారు. అవి ఇక్కడ వాటిని పెట్టలు కొట్టేస్తాయి, అవి కింద అడిపోతాయి. కొందరేమో అడావుడిగా వచ్చి ఒకళ్ళు ఒకళ్ళు పట్టుకుపోతారు. మా ఇవి మా అమ్మవి కూడా ఆ మూటల్లోనే కట్టేశాను బాబు. పుణ్యాత్ములు పట్టుకుపోనారు. లేకపోతే నా వల్ల అవుతుందా బాబు కాశీ కట్టుకుపోవడం? అందుకే వాటిని చూసినప్పుడల్లా నాకు ఒకటే నవ్వొస్తుంది బాబు. బాబు, నన్ను పెద్ద చదువు చదువుకోలేదు, ఈ పద్ధతులు తెలవు. ఏదో నాకు తోసిన చెప్పాను బాబు. బాబు, తప్పుగా మాట్లాడితే మన్నించండి బాబా.
1: పర్వాలేదు గాని, నువ్వు ఏ శాస్త్రాన్ని నమ్మవా?
0: నేను నమ్మను బాబా.
2: నేను నమ్మను బాబు. మనిషి మీద మనిషికి నమ్మకం లేకపోతేనే ముహూర్తాల మీద నమ్మకం పెట్టుకుంటారు. ముహూర్తాలే అంత మంచివైతే పెళ్ళైన ఏడాదికే ఆడకూతుళ్ళు ఎందుకు శవాలై సమాధులవుతున్నారు? ఏట్రా అంటే కర్మ కర్మ కర్మ అంటారు బాబు. కర్మ అనుకుంటే కడుపు మంట సల్లారదు బాబు. వాళ్ళ సావుకి కారకులైన ఆ నలుగురిని తెచ్చి పోయినోళ్ళతో పాటు కాల్సెత్తే గాని ఈ సావులు ఆగవు బాబు, ఆగవు.
0: అదంతే బాబు, అది అట్టగా మాట్లాడుతుంది. అది మాట్లాడితే వినాలనిపిస్తుంది, తిరగబడాలనిపిస్తుంది.
1: లేదు సారయ్యా, నిజం మాట్లాడింది. మీ వాళ్ళు ఎవరైనా అలా పోయారా?
0: మా వాళ్లే పోనక్కర్లేదు బాబు. ఎవరు పోయినా అంతా తన వాళ్ళేని అనుకుంటుంది మా నోకాలు.
1: అందరికీ అంత మంచి మనసు ఉండొద్దు సారయ్యా, దాన్ని ప్రేమతత్వం అంటారు. ఆ ప్రేమతత్వాన్ని శివతత్వం అని కూడా అంటారు. ఇంతకీ నువ్వెంతవరకు నమ్ముతావు?
0: నేను నమ్మను బాబు. మా అమ్మ పోయినప్పుడు సిద్ధాంతి గారు చెప్పినాడు, ఒరే సారయ్యా, మీ అమ్మ పోయిన గడి మంచిది కాదురా, ఓ ఏడాది పాటు తలుపులు మూసేయాలని. ఆ గది తలుపులు తెరవకూడదని చెప్పినాడు బాబు. నాకు నవ్వు వచ్చింది. అసలు మా అమ్మ పోవడమే మంచిది కాదు. ఇక అందులో మంచేటి సెడ్డేటి, నేను ఆ గదిలోనే పడుకునేవాణ్ణి. అమ్మంటే ఓ నమ్మకం బాబు, అమ్మంటే అదో దైన్యం బాబు. అదిగో ఆ అమ్మ పోయింది, ఈ అమ్మను అంపింది. దీనికి అన్నీ తెలుసు బాబు. నా ఆకలి తెలుసు, ఇంటికి ఎంతమంది వస్తే ఎంత బాగుండాలో తెలుసు, వాళ్ళని ఎలా చూసుకోవాలో తెలుసు. నాకేటి తెలుసు బాబు, తినడం తెలుసు అంతే. నేను దేవుణ్ణి ఒకటే కోరుకుంటున్నాను బాబు.
1: ఏమిటది?
0: దీనికంటే నాను కాస్త ముందే పోవాలని.
1: మరి పెళ్ళా మీద అంత

0: ప్రేమ ఉన్నవాడివి, అన్ని మాటలు అంటావెందుకు? ఇందాక నేను కారులోంచి అంతా చూశానులే, నువ్వు కర్ర తీయటం, మీద కొరకడం, కొట్టడం.
1: మరి మనకు పెళ్ళానే లోకు కదా బాబో, ఎవరినట్టు ఎవరు ఊరుకుంటారు? అదో ఎర్రిమోగం, ఎంత తిట్టినా కొట్టినా భరిస్తారు గాని ఏటి అందు. నానంటే పేనం బాబు దానికే.
0: సరయ్యా, నీకు ఇక్కడ భయం అనిపించదా?
1: భయమా? నాకెందుకు బాబు, శివయ్య ఇక్కడ ఉండగా భయం ఎందుకు బాబు? పోయినోడు భయపడ్డు, భయం ఉన్నోడు బతుకుండగా ఇటువైపు రాడు. అందుకే మా అయ్య అంటుండేవాడు బాబు, పోయినోడిని అందరూ శ్మశానంలో ఒగ్గేసి వెళ్ళిపోయినా శివయ్య తోడుగా నీడగా ఉంటాడని. శివయ్య తోడుండగా మరి నాకెందుకు బాబు భయం? లేకపోతే శవాన్ని ఎలా కలుస్తా బాబు?
2: ఎలాంటి కబుర్లే నిన్నైనా చెప్తాడు బాబు, కానీ ఒక పాడి కాసి తీసుకెళ్ళమంటే మాత్రం తీసుకెళ్ళడు. ఊర్లో శివాలయం లేదా అంటాడు. మరి ఊర్లో ఏడు కొండలో గుడి ఉన్నది కదా, అందరూ తిరుపతికి ఎందుకు బాబు వెళ్తున్నారు? కాంతంత బోధపడేలాగా చెప్పండి బాబు.
1: నేందో గోల బాబు, ఈ పిచ్చి మా అయ్యకి ఉండేది. ఒరే సారయ్యా, నేను బతుకుండగా ఓ పాలి కాశీకి తీసుకెళ్లరా, అక్కడ హరిశ్చంద్ర ఘాట్ చూడాలనుంది అని అడుగుతుండేవాడు బాబు. కాశీకి తీసుకెళ్ళడం నా వల్ల అవుతుందా బాబు? అసలే మా బతుకులు అంతంత మాత్రం.
2: మనకి ఇదే కాశీ గాని. నా పని అయిపోయింది, నన్ను ఇంటికి వెళ్తున్నాను. పిల్లోడు బండి నుంచి వచ్చేస్తాడు. ఇగో రాత్రికి
1: ఏటే
2: బొమ్మిడాలు పులుసు వండుతాను, ఎక్కువ తాగుదాక నాటికి రుచి తెలీదు.
1: సరేలే గాని, అలాగే ఉండదు గాని. ఉసన్ ఒకలో ఆ డబ్బులు మాత్రం మిగల్చకపో, అప్పుడుంటది నీ పని.
2: డబ్బులు డబ్బులు డబ్బులు అని ఏటలా తినేస్తున్నావు? నేనేమన్నా మా పుట్టింటికి పంపించేస్తానన్నా ఏంటి? పిల్లడు చదువు కోసమే కదా దాపన్నాను.
1: అది గది, దీనికి ఎవడో చెప్పాడు బాబు కోపంలోనే అందంగా ఉంటదని. అదిగో అప్పటి నుంచి నవ్వడం మానేసింది. ఆడు చెప్పింది అబద్ధమే అంటే నా మాట ఎందు?
2: ఆడెవడో చెప్పడం కాదయ్యా, నిన్ను కట్టుకుని కానించి నవ్వడం మర్చిపోయానన్న సంగతి చెప్పరాదా? ఆ బాబు నమ్ముతాడు. బాబు నీకు తెలిసిన మంచి పేడర్ అడ్రస్ ఇవ్వండి, మా ఆయనకి ఎడాకు ఇచ్చేస్తాను.
1: ఇచ్చేస్తావు ఎడాకు? మరి అలా ఆయన పీజాడని చెప్తావు.
2: అతగాడు పోయినప్పుడు ఫ్రీగా కాలుతానయ్యా నీకెందుకు? ఓ పాలు కాసులు తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళ గాని కబుర్లు చెప్తాడు, కబుర్లు ఎన్నైనా చెప్తాడు.
1: ఒకలో కాశీకి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి వదిలేయాలట, ఈసారి ఎలాగైనా కాశీకి తీసుకెళ్లి నిన్ను ఒగ్గేస్తాను. అప్పుడు నాకు నీ నసుడు తగ్గుద్ది.
2: ఆ పంజాయి పేడ ఎరగడైపోద్ది, నాకు ఇద్దెప్పలైనా తప్పుతే. అక్కడ మాత్రం శవాలు ఉండవా, పాను ఉండదా? కాశీలో ఒగ్గేస్తాడంట, కాశీలో ఒగ్గేస్తాడు, కాశీలో.
1: అది సంగతే, మా ఆడదే పదో తరగతి దాకా చదివింది బాబు, అందుకే బాబు దానికి పొగరం.
0: సరయ్యా, కాశీకి పెడతావా?
1: ఏటి బాబు ఏటంటున్నారు?
0: అదే, నీ కొడుకుని మీ ఆవిడ్ని తీసుకుని కాశీకి వెళ్తావా?
1: నా వల్లే అట్టగోతుంది బాబు. అదే
0: పర్వాలేదయ్యా, ఆ డబ్బు నేనిస్తాను, వెళ్ళిరండి. ఇగో ఈ 10,000 సరిపోతాయా?
1: బాబు ఏటి బాబు, నాకేం మాట్లాడాలో తెలియటం లేదు బాబు, నాకంతా అయోమయంగా ఉంది, ఎంతెంతగా ఉంది.
0: ఇందులో వెంటే ఉంది సారయ్యా, డబ్బు లేక నువ్వు వెళ్ళలేకపోతున్నావు, డబ్బు ఉండి కూడా చాలా మంది వెళ్ళలేరు. నా కారణంగా మీరెళ్ళిన తృప్తి నాకుంటుంది, అదైనా దక్కని. తీసుకో, తీసుకోవయా, పర్వాలేదు. నీకున్న దాంట్లో కొంతైనా ఇతరులకు దానం ఇస్తే నువ్వు ధనవంతుడివి, ఇంకా ఏదో కావాలని కోరుకుంటే నువ్వు భేదవాడివే. నన్ను కాస్త ధనవంతుడిగా ఉండనివయ్యా సారయ్యా, అదే శివతత్వం. అందులో శివదర్శనం అంటే మాటలా?
1: ఏటా బాబా,
0: ఏం లేదు గాని, ఇదిగో ఈ డబ్బు తీసుకో.
1: వద్దు బాబా, వద్దు బాబా.
0: తీసుకోవయ్యా, ఇలాంటి నోట్లు నా దగ్గర చాలా పడున్నాయిలే, తీసుకో.
1: వద్దు బాబా.
0: తీసుకో, పర్లేదు తీసుకో.
1: సరే గాని బాబా, నువ్వెవరువో గాని, ఏళ్ళగాని ఏళ్ళలో ఇక్కడికి వచ్చిన మా శివయ్యవు బాబు. రోగం వచ్చిపోతున్నామన్నా శంభు ముంతైనా తాకట్టు పెట్టండి, రూపాయి కూడా అప్పు పుట్టని ఈ రోజుల్లో. తిరిగి ఆ రూపాయి తెచ్చకపోతే

0: అమ్మ నా బూతులు తిట్టే ఈ రోజుల్లో నోరు తెరిచి అడగకుండానే కాశీకి పోవడానికి కావసులు ఇస్తున్నావంటే అద్గో ఆ శివయ్య నిన్ను మా కోసం అంపినట్టుంది బాబు. బాబు నీ కాళ్ళకి దండం పెట్టాను బాబు.
1: సరయ్యా సరయ్యా, ఏమిటయ్యా కాళ్ళమే పడుతున్నావు అంత వద్దు గాని నువ్వు నాకు వాటి ఇవ్వాలయ్యా.
0: చెప్పండి బాబు, నానేం చేయాలో చెప్పేయండి.
1: ఏమీ లేదు, మధ్యలో శవం పూర్తిగా కాలలేదని ఎవరిని డబ్బు కోసం ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే సరిగ్గా ఇదే శ్మశానంలో 25 ఏళ్ల క్రితం డబ్బు లేని కారణంగా నా తల్లి అస్థికలు తీసుకోవడానికి నేను రాలేకపోయాను.
0: క్షమించండి బాబు, మాదో దిక్కుమాలిన బతుకు. మనం ఎంత అడిగినా కానీ రాల్చిన వాళ్ళు మధ్యలో శవం పూర్తిగా కాలలేదంటే మాత్రం డబ్బిస్తారు బాబు. మీరు పోతేనే కదా బాబు మాం బతికేది. అదిగో అటు చూడండి బాబు, అది డాక్టర్ బాబు సమాధి. ఆ బాబు బతికినంతకాలం వచ్చిన జనానికి అవసరం ఉన్నా లేకపోయినా గుండెలు కోసేసి ఆపరేషన్ చేసేసి పీడించి మరీ లక్షలు లక్షలు గడించాడు. చివరికి ఆ బాబుకే గుండె జబ్బు వచ్చిపోయాడు. ఇద్దరు పిల్లలు, వాళ్ళ పిల్లలు ఆత్తుల కోసం కొట్టుకుని కోర్టుల దాకా పోయారు. కాని బాబు చివరికి అతగాడి శవాన్ని మోయడానికి కూడా నలుగురు నలుగురంటే నలుగురు మిగలలేదు. ఇంత పెండం పెట్టే దిక్కు లేకుండా పోయింది. ఇతగాడిని అటు పిల్లలు తిట్టుకున్నారు, అవసరం లేకపోయినా గుండెలు కోసేయడం వల్ల కూలోళ్ళు తిట్టుకున్నారు. మరి వాళ్ళు కూలి పనికి వెళ్ళారు కదా బాబా. ఇతగాడేమో సమాధిలో పడున్నాడు. ఇంతమంది పెద్దలు చేసే మోసం ముందు బాబో నా మోసం ఏ పాటది అనుకున్నాను బాబు ఎన్నాళ్ళు. కాని బాబు పోయిన మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను బాబు, ఈ రోజు నుంచి పైసల కోసం ఎవరిని ఇసిగించను బాబు. నన్ను నమ్మండి బాబు.
1: నమ్ముతాను సారయ్యా, నువ్వు త్రోవ భాష్యకారుడివి, నమ్మకుండా ఎన్నుకుంటాను.
0: ఏటేటే ఏటి బాబయ్య ఏటంతన్నారు?
1: భగవంతుడి దగ్గరికి మార్గం చూపేవాడిని త్రోవ భాష్యకారుడు అని అంటారు సారయ్య.
0: నాకదేటి తెలదు బాబు, నేను నా పనిని ప్రేమిస్తాను బాబు. మీరేం అనుకోకపోతే శవాన్ని తెచ్చే లోపులు నేను కాసింత మందేసుకుని వచ్చేస్తాను బాబు.
1: తాగి చేస్తే తప్పు కదా సారయ్య?
0: ఏటి బాబు తప్పు, ఏటి ఇదేమన్నా గవర్నమెంట్ ఉద్యోగం అనుకున్నారా? తాగకుండా చేయడానికి పెద్ద పెద్ద లారీలు బస్సులు కార్లు నడిపే వాళ్ళే ఒళ్ళు కొవ్వెక్కి తాగి నడిపి జనాల మీద పోనిస్తంటే మరి వాళ్ళని కాల్చేవాడిని నాను తాక్కుంటే ఎట్లా బాబు?
1: అందుకని నువ్వు తాగుతావా? నలుగురు ఏమనుకుంటారయ్యా?
0: ఎవరు బాబా నలుగురు? మనం బాగున్నప్పుడు మన కూడా ఉండే ఆ నలుగురు, మనం పాడైపోతే దూరంగా వెళ్ళిపోయి నవ్వుకునే ఆ నలుగురు వీళ్ళేనా బాబు మీరని ఆ నలుగురు? ఆ నలుగురు కోసం నేను ఎప్పుడు ఆలోచించను బాబు. ఆ నలుగురిని మర్చిపోయే వరకు తాగెత్తాను బాబు. బాబు నా గొడవ ఎప్పుడు ఉండేదే గాని నానిప్పుడు కట్టెల దుకాణానికి వెళ్ళి కట్టెలు పట్టించుకొని వస్తాను బాబు. బాబు ఎండగా ఉంది, ఇక్కడ మీరే ఉంటారు గాని పోయి మీ కారులో సల్లంగా కూర్చోండి బాబు.
1: నాకిక్కడ బానే ఉందయ్యా, నువ్వు వచ్చే వరకు నీ ఆస్థానాన్ని కాపలా ఉంటాను. నిజంగా ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటుందని నేను అనుకోలేదు.
0: ముందు అలాగే ఉంటారు బాబు, కాసేపు అయితే బోరు కొడుతుంది. ఇందాక కారులో ఘంటసాలూరి పాటలు ఎన్నడ్డాయి కదా, ఆ ఇంటూ కూర్చోండి బాబు. కూకోండి బాబు, ఇప్పుడే తెలిపొచ్చేస్తాను.
1: సరే గాని ఈ డబ్బు ఎక్కడ దాస్తావు?
0: ఇదిగో బాబు, నా బ్యాంకు ఇక్కడే ఉన్నది బాబు. నన్ను బ్యాంకులు నమ్మను బాబు. మా అయ్య కట్టబడి దాచిన బేడా పరక డబ్బులు బ్యాంకులో వేశాను వడ్డీ వస్తుందని. ఆ బ్యాంకులు ఎత్తేసినారు, పోలీసులు కేసులు కట్టినారు, కానీ దమ్మిడి చేతికి రానేది. మరి అప్పటి నుంచి ఇదిగో ఈ డబ్బాయే, పోయినాడికి డబ్బులతో పని లేదు, బతుకున్నాడు శ్మశానానికి మాత్రం రాడు. కాబట్టి నా బ్యాగు డోకానేది బాబు.
1: సారయ్యా నువ్వు ఏం చదువుకున్నావు?
0: నోకాన్ని బాబా.
1: అబ్బో పెద్ద చదువే
0: బాబు. మరి నేను బేగి వెళ్ళి కట్టెలు పట్టించుకుని వచ్చేస్తాను, తవరు కూకోండి.
1: సరే వెళ్ళిరా.
0: సన్నాసే.
2: ఏంటి బాబు?
0: 8 గుళ్ళు కట్టెలు బేగి రిచ్చాలు వేసుకుని ఆడ పేరుసాయి. నేను కాస్త సొక్కేసుకొని బేగి వెళ్ళిపోచ్చేస్తాను, నువ్వు బేగెళ్ళాలి మరి అర్జెంటు. ఒరే బాబు ఓ కాయ కిరసనాయి కూడా ఒట్టుకెళ్ళు, సాయంత్రం అయిపోతుంది, బేగెళ్ళరా బేగెళ్ళ.
2: మరి ఎక్కడ సార్ బాకీ?
0: ఇగోరా డబ్బులు మొత్తం ఇచ్చేస్తాను.

0: ఎంత తాగిస్తున్నాను,
1: తాగింది ఎక్కువ తక్కువ తెలియటం లేదు.
0: ఎందుకంటే ఇవాళ మనం చాలా కుషీగా ఉన్నాం. ముంద బాబు థ్యాంక్స్ చెప్పాల.
2: ఏది ఆవుపించడం లేదు,
1: సమయానికి రాలేకపోయినందుకు శవాన్ని కాల్చలేనందు సారి కూడా చెప్పేసేయాలి ఆ బాబుకి.
0: బాబు శవం బాబా, బాబా బాబా
2: ఏంటి బాబు ఎక్కడ ఆవుపించడం లేదా? కారులో కూఫన్ ఉంటారు
0: బాబు. బాబా
2: ఏంటన్నా కారులో కూడా నేరు, కారు గీసి ఎక్కడికి పోనాడు? ఎక్కడ శవాన్ తెచ్చిన జాడ కూడా లేదు,
0: దండలు లేవు, చల్లిని పూలు లేవు, పైసలు లేవు.
2: మరి కాలుతున్న శవం ఎవరిది? మా నౌకాలు కూడా ఎక్కడ లేదు, ఎవరిద శవం? మరి
3: ఆనంద బాబు, ఆనంద బాబు కాలిపోతున్నాడు. అయ్యో చెప్పులు ఇక్కడే ఉన్నాయి, చుట్టుకుంటూ కూడా ఇక్కడే పడి ఉండేది. బాబు బాబు ఏటి బాబు, ఏటి ఘోరం ఏటి బాబు, ఎవరు చేశారు ఈ పని
0: బాబు? లేనా కొరక ఏడిసిన చాలు కానీ నీ ఏట్రా ఆ చూసేటి ఏట్ర అలా చూస్తున్నావు? అది పోలీసుని ఎప్పుడు చూడండి ఏంటి,
2: లేకపోతే యూనిఫారం చూడగానే నోరు పడిపోయినవా?
0: మాట్లాడివేట్రా, అసలు ఏం జరుగుతుంది అక్కడ?
2: నాకేం తెలియదు బాబు, సుశానంలో జరిగింది నీకు కాక ఇంకెవరికి తెలుస్తుందిరా? కారులో వచ్చిన బాబు ఏమయ్యాయి?
0: నిజం చెప్పరా కొరక.
2: బాబు బాబు ఘోరం జరిగిపోన్నాడు బాబు.
0: అదే అడుగుతున్నాను రా, ఘోరం ఎలా జరిగిందని.
2: నాకేం తెలియదు బాబు.
0: తాగుపోతే ఏదో అక్కడ మూతిలో తన్నీకెళ్ళను ఏట్రా. అంటే నన్ను కంటికి నన్ను ఏమైనా సినిమా పోలీసులో గోపిస్తున్నాను ఏట్రా?
2: బాబు నాకు చెప్పి నిజం బాబు.
0: అమ్మ తోడు బాబు
2: తెలరా మేమని. అమ్మ సచ్చి చాలా కాలం అయిపోయింది.
0: మరి అమ్మ తోడు అంటే పెట్టరా?
2: చనిపోయినా అమ్మ అమ్మే కదండి.
0: అవునరా, అసలు బాబు నింది కాల్చేసినావురా?
2: నాకు కాల్చబెట్టు బాబు, నాకేం తెలదట ఏంట్రా?
0: నీ తల్లి మీదరే
2: అది ఇంటికి వెళ్ళిపోన్నాడు బాబు.
0: మరి నువ్వెక్కడికి వెళ్ళినావురా?
2: నేను బ్యాందీ కొట్టుకెళ్ళినాను బాబు. తిరిగి వచ్చేసరికి ఘోరం సరిపోనాడు బాబు.
0: అంటే అది ఇంటికి వెళ్ళిపోయి నువ్వు బ్యాందీ కొట్టుకెళ్ళిపోతే మరి ఇక్కడ ఎవరుంటారు నీ అమ్మ మూడు?
2: మా అయ్యి చనిపోయి చాలా కాలం అయిపోయినా.
0: నాతో ఎక్కడ ఆడుతున్నావు ఎట్రా? చూసినావా నాటి ఎలాగుందో, లోపలికి దిగేసి దించి గెలగ తిప్పించినానంటే గెలగలు ఆడి గుండె చచ్చిపోతున్నా కొడక.
2: ఇప్పుడు మాత్రం బతుకున్నా నేటి బాబు.
0: చెప్ప
2: నాకేంటి తెలుసు బాబు.
0: చెప్పండి
2: బాబు.
0: నాకేంటి తెలుదు
4: ఏటి, రాత్రి అంతా ఇక్కడ ఉండిపోదాం అనుకున్నావా?
0: రాత్రి అంతా ముగ్గురు రాకపోతే నువ్వేడు చేస్తున్నావా?
4: మందు ఎక్కువ అయిపోతే రాడు బాబు, నేను తిడతానని భయం అని తీసుకెళ్ళటానికి నన్ను వచ్చినాను.
0: మరి ఆడు రాకపోతే నువ్వెవరితో ఉన్నావే
4: బాబు? పోలీస్ బాబు. ఏట మాటలు, నీకు నైట్ డ్యూటీలు ఉంటాయి కదా బాబు, మరి మీ ఇంటికాడ ఆడవాళ్ళు?
0: అమ్మా సే నిన్ను నమ్మికే స్టేషన్కి తీసుకెళ్ళి తో నడిపించేస్తాను కదా.
4: స్టేషన్కి తీసుకెళ్తాం. ఎట్టి వేసినంటే నాకు ఎట్టన భయ్యం అనుకున్నావా ఏటి? ఆ మనిషి అనుకున్నావా, పశువు అనుకున్నావా, అలా కొట్టేస్తావా ఏటి? తప్పుడు కేసు రాసేసి లోపల వేసేద్దాం అనుకున్నావా? వేసి బాబు వేసి. ఇదిగో మావేటి భయపడం, నీటిని నమ్ముకున్నోళ్ళం అండి.
0: అంటే ఏటే వదిలేస్తే నువ్వు రోజు తెలియగా మాట్లాడేస్తుంటావా? చెప్పు చెప్పరా కొడుక.
2: బాబు నీరు కొట్టి స

0: తీసిన నాకు చెప్పేది సుబ్బాబు, నన్ను వచ్చేసరికి ఆ బాబు మాటల్లో కాలిపోతున్నాడు బాబు. అసలు ఏం జరుగుతుందో నాకేటి బోధ పండేది బాబు. నీ ఎంత చెప్తే అంత బేరపడకుండా డబ్బు ఇచ్చినా బాబు, కళ్ళు ఎదురుకుండా మంటల్లో పడి మస్ అయిపోతుంటే పిచ్చెక్కిపోయింది బాబు. నా కాలు చేతులు ఆడలేదు, మరి గట్టిగా అరిసినాను, బాల పెట్టాను, ఎవరూ రాలేదు. ఆ మంటలు ఆడపడానికి ప్రయత్నించినాను బాబు, కానీ బాబు అప్పటికే ఆ బాబు కాలిపోన్నాడు బాబు.
1: ఇప్పుడు చెప్పవే నీ ఉపన్యాసాలు. నీ మొగుడు బతుకున్నాను కాయించినాడా, సంపేసి కాయించినాడా, లేక ఎవరితోనైనా చేతులు కలిపినాడా? నా ఎంక్వైరీలో తేరాలి ఇప్పుడు.
2: ఏంటి మావా, ఏంటి వేరశక్తిలో నీకు తెలుస్తుందా? నువ్వు సరిగ్గా చూసినావా? అయ్యో ఎంత పనైపోనది, మల్లె పువ్వులంటూ మనిషి మాడి మసైపోనాడు. మూల మూల ఎంత చక్కగా మాట్లాడినాడు. ఇప్పుడేడు చేయడు, ఇప్పుడేడు చేయడు దేవుడా. ఏయా అసలు నువ్వు శ్మశాన వదిలి ఎందుకు వెళ్ళినావయ్యా? ఆ మాయగారు మందుకేనా? చూడు ఏం జరిగిందో, సాగు మొన్న మాటకి ఇల్లు ఉంటుందయ్యా. తాగుడు మండిపోను, మండిపోను.
0: జీతంలో మరి నేను ఎప్పుడు తాగినా నీవిట్టాను.
1: నోరు ముయ్యండిరా, పోయినోడి కోసం మీరు ఏడుస్తున్నారు, అది ఎలా పోయాడా అని నేను ఏడుస్తున్నాను. చెయ్యాల్సిందంత చేసి డబ్బు కోసం ఎవరితోనూ చేతులు కలిపేసి ఇప్పుడు దెయ్యం దేవుడని నాటకాలు ఆడతారా? రేయ్ నువ్వు ఎలాగ చెప్పవరా, నిన్ను స్టేషన్కి తీసుకెళ్లి గుడ్డలోడ పైనుంచి వేలాడి తీసి కుమ్మేస్తా నా కొడక, నిజం దానంత నదే బయటకు వస్తుంది. డబ్బుల కోసం మనిషిని చంపేస్తారు.
2: అదిగో అదిగో ఆ మాటే అనద్దండి బాబు. మా కాడికి చాలా సవాలు వస్తాయి, శవాన్ని సోగని పోల్చేస్తాం బాబు. ఏ మనిషి ఎలా చచ్చిపోయాడు? కాసుల కోసం కక్కుట్టిపడి తేడాగా ఉన్న ఏ శవాన్ని ఇప్పటిదాకా కాల్చలేదు. మేమే మీ కేసులకు బోరుడి కేసులు అప్పగించినాం. మీ పాత సిఐని ఎస్ఐని అడిగితే చెప్తారు బాబు మా గురించి. అవతల వాళ్ళు మమ్మల్ని చంపుతారని బెదిరించినా మేమేనాడు బెదరలేదు, నీతి తప్పలేదు.
1: ఏటలో పెట్టిపోతున్నావు. ఇప్పుడు నన్ను కానీ స్టేషన్కి పరిగెత్తికెళ్ళి నీ కాండక్ట్ సర్టిఫికెట్ తీసుకొచ్చమంట. ఏటా నా గన్ తిక్కరేగిందంటే ఆడదాను అని కూడా చూడడం జాగ్రత్త. ఏటా నీ ఉపన్యాసాలు ఇన్నానికి వచ్చాను అనుకుంటున్నావా? ఇదిగో అసలు ఆ పొలివాడు ఇక్కడికి ఎప్పుడు వచ్చాడు, ఎందుకు వచ్చాడు, నీకు ఏడు చెప్పాడు చెప్పండి, అంతా ఇప్పుడు తేలిపోవాలా?
0: చెప్పమంటారా బాబా, అనగాడి స్నేహితులు ఎవరో చనిపోయినారు, శవాన్ని తీసుకొస్తారని చెప్పినారు బాబు. అంతే బాబు.
1: వద్దు వద్దు కదలొద్దు, నిజం చెప్పు. సచ్చినోడిని కాల్చకుండా బతుకున్నోడిని ఎందుకు కాల్చేసినారా దొంగగాడిది కొడక?
0: బాబు బతుకున్నోడిని కాల్చడానికి నాకేమన్నా పిచ్చా బాబు? బతుకున్నోడిని ఎవరైనా కాలుస్తారా బాబా?
1: మరి బతుకున్నోడు ఎవరైనా కర్రలు ఆడి మీద ఆడే పేరు చూసుకొని ఆడికి ఆడే చిత్తెట్టేసుకుంటాడేట్రా, ఆడికి మళ్ళీ పిచ్చేట్రా? అంతగా పోవాలనుకున్నాడు ఎవడైనా నీటిలో పడతాడు, రైలు కింద బుర్రెడతాడు, లేదా ఇంట్లో ఉరేసుకొని చచ్చిపోతాడు. అంతేగాని శ్మశానానికి వచ్చి కాల్చుకుని పోతాడరా? నా సర్వీస్ మొత్తం మీద ఇలాంటి కేసు ఎక్కడ చూడలేదు ఎన్నైదు. నువ్వు నేను ఒకటనరా?
0: కాదు బాబు, ఎప్పటికీ కాదు. మీరు బతుకున్నోడిని శవాన్ని చేస్తారు, నాను ఆ శవాన్ని బూడి చేస్తాను బాబు. మీరు నేను ఒకటి అనగవుతాం బాబు, పోయినాక మాత్రం అందరూ ఒకటవుతాం. అంతే బాబు.
1: నువ్వు మీరంతా పొడి చేస్తాను నా కొడక. రేయ్ కూలీ కేసు మీద లోపలేసి కుల్ల పొడి చేస్తే అప్రూవల్ గా మారిపోయి నువ్వే చెప్తాను వాళ్ళ పేర్లన్నీ. చెప్పరు చెప్పరు నా కొడక. దీని వెనకాతలు ఎవరున్నారు
2: బాబు? ఆ బాబు స్నేహితుడు ఎవరో చచ్చిపోనాడని చెప్పి గంధపు చెక్కలు కారులో ఎట్టి అట్టుకొచ్చినాడు బాబు.
1: ఎవడ్రా స్నేహితుడు ఎవడ్రా? మీరు కథలు చెప్పకండి రై, వచ్చిందాడే చచ్చిందాడే, రెండు రోజులైంది అడి ఇల్లు ఇడిచిపోయి.

0: ఆడి కొడుకు కోళ్లు మ్యాన్ మిస్సింగ్ కింద స్టేషన్ కు వచ్చినారు రిపోర్ట్ ఇవ్వడానికి. ఇప్పుడు అనుమానం ఉన్న చోట్లలో అతనం చెప్పాం, ఎవరో చెప్పారు ఆడి కారు ఎక్కడే ఉందని, అది తెలిసి వచ్చాం. ఇంకా సేపట్లో కుక్కలు వచ్చేస్తాయి, మీరు చెప్పపోతే అదే చెప్తే ఏం జరిగిందో.
1: మీకంటే అయ్యే నయ్యం బాబు.
0: అలాగే అలాగే ఇది మీద కూల్ కేసు కట్టి లోపలేసేస్తే అప్పుడు ఉంటుంది నీ బతుకు. అదిగోరా పోయిన కొడుకు కోళ్ళు వచ్చేసినారు, వాళ్ళు కనుక రిపోర్ట్ ఇస్తే అప్పుడు బయటపడుతుంది అసలు నిజం. ఈ పోలీసుడు కర్ర రుచేటో దేశంలో చూద్దు కంటరా
2: బాబు. నాను కర్మనే నమ్ముతాను బాబు, నా కర్మ నీ కర్రలో ఉందంటే అది నా కర్మ అనుకుంటాను బాబు.
0: కర్మ నీది కాదురా నాది, ఇక్కడికి వచ్చి నీ పెళ్ళం మాట్లాడుతున్నాను కదా, అది అదిరా కర్మల్లో కల్లా పెద్ద కర్మ. ఇక్కడి పని పోగానే బందోబస్తు కెళ్ళాలా, పెద్దోళ్ళు కాపలకాయలకు చచ్చిపోతున్నావు రా
2: బాబు. పోయాడు బాబు, ఎవరుండి పోతాం బాబు, అందరం పోతాం. కానీ బాబు ఈ లోకంలో మిగిలింది రెండే రెండు, మంచి చెడు. ఎవరైనా పోతే అయ్యో పాపం పోయాడు అనుకోవాలి, కానీ దొంగన అక్కడ ఉప్పు అన్నాడు భూమికి భారం తగ్గిందని అనుకోకూడదు బాబు.
1: అది గుర్తెట్టుకుని డ్యూటీ చేయి బాబు, పోయినా పుస్తకంలో ఉండిపోతావు, మా పిల్లోడు చదువుకుంటాడు నీ జీవిత చరిత్ర.
0: అంటే ఇప్పుడు నేను పోతే కానీ ఊరుకునే లేవు, ఎలా చెబుతున్నావు దీంతో, నన్ను కూడా మంటలో పెట్టి కాల్చియే, ఓ పని అయిపోద్ది, మా వాళ్ళకి నన్ను మోసుకొచ్చి బాధ తప్పిపోద్ది. ఏ కొబ్బరిలు ఆడుతున్నారా, ఉండండి మీ పని చెప్తాను. అరుగు వచ్చాడు అమ్మా, రండమ్మా రండి, అన్ని చూసుకున్నమ్మా, మీ కార్డులు గోల్డ్ చెక్ బుక్లు సి బుక్.
3: ఇది ఏటీఎం, ఓకే యా సి బుక్
0: సరిపోయి. బాబు ఇక్కడనే ఉత్తరం చూడండి, ఇది మీ నాన్నగారి చేతిరాతో కాదో ఒకసారి చూసి చెప్పండి బాబు.
3: అవుతుంది
0: మరి సంతకం బాబు,
3: ఇది కూడా ఏంది
0: అమ్మ, తవర కూడా చూడండి అమ్మ, సరిపోయిందో లేదో.
4: సరిపోయింది, ఆగ్రాలో తాజ్ మహల్ చూపించలేకపోయావు గాని శ్మశానాన్ని మాత్రం చూపించావులే, అది కూడా సమాదే కదమ్మా. యు బ్రూట్, నీకేం తెలుసే, అది ప్రపంచంలోని వింతల్లో ఒకటి, ఇక్కడ ఇక్కడ అంతకంటే పెద్దంతే జరిగిందమ్మా. వాట్ నాన్ సెన్స్ ఈస్ టాకింగ్.
2: అది అంతేనమ్మా, అది అలాగే మాట్లాడుతుంది, మనం దాని నోట్లో నోరెట్లేమమ్మా.
0: రే ఎవరు అనుకున్నాయి అమ్మాయి, ఎమ్మెల్యే జోగులింగం గారు అమ్మాయి, రాబోయే మంత్రివర్గ విస్తరణలో అతనికి మంత్రి పదవి గ్యారంటీ, తెలిసిందా?
1: తెలుసు బాబు. ఆ బాబు నాకెందుకు తెలదు బాబు, మా గుడిసెల కాడికి చాలా సార్లు వచ్చి అది చేసేస్తాం ఇది చేసేస్తామని చెప్పి మమ్మల్ని ఉద్ధరిస్తానని చెప్పి తెగ ఊగిపోయి వాడు. మా వాళ్ళు ఈనాటికి తెగిపోయిన చెప్పులు కుట్టుకుంటున్నారు గాని ఆ బాబు మాత్రం చెప్పులు మార్చినంత సులువుగా పార్టీని మారుస్తూ ఈ చుట్టుపక్కల ఎన్నో భూములు కబ్జాసేసేసాడు. మరి ఆ బాబు ఎప్పుడు తెలుసుకుంటాడో చివరికి ఇక్కడికే రావాలని. రవి ఇది ఇది వినడానికి నన్ను ఇక్కడ తీసుకొచ్చా నువ్వు?
0: మీరు 10 నిమిషాలు ఓపిక పట్టండి అమ్మా.
1: ఏంటిది?
0: సీనియర్ ఎఫెన్స్ ఎంక్వైరీ చేస్తే రేపు ఏం వచ్చినా తిరుగుండదు, ముందు మీ దగ్గర స్టేట్మెంట్ తీసేసుకుందాం.
1: ఇప్పటిదాకా కర్రతో తీసుకున్న స్టేట్మెంట్ చాలదటి బాబు, ఇలాంటి వాళ్ళు ఉండేది మా ఊరు చివర తెలుసా నీకు? నిజమేనమ్మా, మేము ఊరు చివర ఉన్నా చివరికి మీరు కూడా మా కాడికి రావాల్సిందే. ఇదిగో ముందు దాని నోరు మూయిస్తారా లేదా?
0: అది చాలా కష్టం ఇప్పుడే తెలిసిందమ్మా, ఇప్పుడే నాకు సినిమా చూపించింది, ఇంకా మాట్లాడిస్తే ఇంకో సినిమా చూపించేస్తుంది, ఒకే రోజు 2 సినిమాలు చూసే ఓపిక నాకు లేదమ్మా.
1: పోలీస్ అయ్యుండి ఇలా మాట్లాడతారేంటండి?
0: తప్పదమ్మా, ఇంతకు ముందులో లేవు మా బతుకులు. పోలీసు వాళ్ళు చిన్న తప్పు జరిగితే చాలు పబ్లిక్ గోల గోల చేసేస్తున్నారు, పేపర్ వాళ్ళు తెగ రాసేస్తున్నారు, మీడియా వాళ్ళు చూపించిందే తెగ చూపించేస్తున్నారు. మీ నాన్నగారి ఫైల్ అలాగని మూసేయమన్నారు, మీరు కాస్త సహకరిస్తే మిగతావన్నీ స్టేషన్లో మా రైటర్ చూసేసుకుంటాడు, అవసరమైతే మంచి కథలుతాడు. అందుకే కదమ్మా ప్రతి స్టేషన్కి రైటర్ని ఇస్తారు, మరి కథలు రాసేవాడిని రైటరేనే కదమ్మా అంటారు. హలో అయ్యా సిఐ గారా, నమస్తే అండి సార్, వచ్చారు సార్, అన్ని సరిపోయాయి సార్, సార్ ఇక్కడ సిగ్నల్ అందట్లేదు సార్. సార్ అదేనండి, బయటకు వచ్చి మాట్లాడతాను సార్. సార్ వచ్చేస్తాను సార్, బయటకు వచ్చేస్తాను సార్.
5: అంతా నీ వల్లే జరిగింది.
1: ఏంటి నా వల్ల ఏం జరిగింది
5: కాదా మరి?
1: నేను పొమ్మన్నానా?

0: నాన్న నేనా పొమ్మనది?
1: పోకుండా ఎలా ఉంటానుకుంటున్నావు? పోకుండా ఎలా ఉంటానుకుంటున్నావు? అతను ఇక్కడికి రావడానికి కారణం నువ్వు.
0: అయితే
1: పోవడానికి కారణం కూడా నువ్వే.
0: మరీ బాగుంది.
1: తన చితిని తానే ఏర్పరచుకుని కాల్చుకుని చనిపోయే తెగింపు అతనికి వచ్చిందంటే నీ మాటలు అతను ఎంతలా వేధించి ఉంటాయో ఒక్కసారి ఆలోచించు. చివరికి మనకి కాటికి మూసుకుపోయే పని కూడా మిగల్చలేదా మహానుభావుడు. ఎందుకంటే నువ్వు నీ పనిలో బిజీ, నేను నా పనిలో బిజీ. మనం ఎంత బిజీ అంటే
0: అంటే నీ ఉద్దేశం పనులన్నీ మానుకొని తిరగాలనా?
1: విను, తిన్నావా నాన్న అని అడిగే టైం నాకు గాని అన్నం పెట్టే టైం నీకు గాని లేనప్పుడు బహుశా కాటికి తీసుకెళ్లే టైం కూడా మనకు ఉండదని ఇలా చేసి ఉంటాడు. ఆ రోజు నువ్వు నా ఒక్క మాట నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే పోయింది మా నాన్న కాబట్టి నాకింకా వినిపిస్తూనే ఉన్నాయి ఆ మాటలు.
0: రవి,
1: ఏమిటి?
0: ఎందుకు అసలు మీ నాన్న మాటి మాటికి అలా వంటగది వైపు చూస్తారు? ఏ హాల్లో ఉండలేడా? తన గదిలో తను పడుకోలేడా?
1: ఇప్పుడు టైం ఎంత అయింది?
0: 2 అయింది.
1: మరి షుగర్ పేషెంట్ 2 గంటల వరకు ఏమీ తినకుండా ఆకలికి ఎలా ఉండగలనుకున్నావు?
0: మరి బాగుంది.
1: పెద్ద ఆయనకి వేళ కింద తిండి పెట్టాలి ఇంగిత జ్ఞానం కూడా నీకు లేకపోతే ఎలాగా?
0: నన్నేం చేయమంటావు? నేను ఇప్పుడే మహిళా మండలి మీటింగ్ కి వెళ్ళొచ్చాను, నీకు చెప్పాను కదా.
1: నువ్వు ఏ మీటింగ్ కన్నా వెళ్ళు. అతనికి వేళకి భోజనం తినేలా ఏర్పాటు చేయమని నీకు లక్షాలు చెప్పాను.
0: ఏ ఆ మాత్రం ఆగలేరా మీ నాన్న?
1: ఆగలేరు.
0: అయితే ఒండుకు తినవను?
1: అతనికి మంచినీళ్ళు తెచ్చుకోవడమే తెలియదు, అసలు వంటగదిలో ఏది ఎక్కడుందో కూడా తెలియదు. అటువంటిది ఈ రోజు అతను ఆకలికి ఆగలేక వంటగది వైపు ఆశగా చూస్తున్నారంటే మనం అతన్ని ఆకలితో ఎంతలా చంపేస్తున్నామో అర్థం చేసుకో.
0: అంతగా ఆకలికి ఆగలేకపోతే హోటల్లో తినమని చెప్పు.
1: అది ఆయన ఒంటికి పడదు.
0: ఏ లోకల్లో పెళ్లం పోయిన వాళ్ళంతా బతకడం లేదా? మీ నాన్నని మరో పెళ్లి చేసుకోమని చెప్పు రవి.
1: వాట్?
0: యా, రేపు మీ నాన్న పోతే ఆ వచ్చే ఆవిడికి పెన్షన్ వస్తుంది, మీ నాన్న ఓ ఆడదాన్ని ఉద్ధరించినట్లు అవుతుంది. దుగ్గనక అవసరమైతే నా హెల్ప్ తీసుకోవను.
1: అమ్మకి ఇచ్చిన స్థానాన్ని మరో స్త్రీకి ఇవ్వడం అనికి ఇష్టం లేదని నీకు చాలా సార్లు చెప్పాను.
0: అయితే తీసుకెళ్లి ఓల్డ్ ఏజ్ హోమ్ లోనే చేర్పించు. ఈ విషయం నీకు చాలా సార్లు చెప్పాను నేను.
1: నేను ఇంకా బతికే ఉన్నాను.
0: నేను కూడా బతికే ఉన్నాను, హాయిగా బతకాలని కూడా అనుకుంటున్నాను. అంతేగాని మీ నాన్నకి సేవలు మాత్రం చేయాలనుకోవడం లేదు.
1: అయితే ఏం చేద్దామంటావు?
0: చేసేదేముంది, విడిపోదాం. నువ్వెలాగో మీ నాన్నను వదలలేవు, అతను నిన్ను వదలలేడు, కనీసం నువ్వు నన్నైనా వదిలే.
1: ఓకే ఓకే, అలాగే కానీ రవి రవి ఆగరా, ఆగు.
2: ఏంటా ఇది? నా తిండి కోసం మీరిద్దరూ ఇంతలా దెబ్బలాడుకుంటారా? ఏమవుతుందో, ఒక మూడు తినకపోతే ఆ రోజు ఏకాదశి అనుకుంటారు. అమ్మా, వాడి మాటను నువ్వేం పట్టించుకోకమ్మా, వాడి తరఫున నేను క్షమాపణ చెబుతున్నాను.
0: ఏదో అనుకున్నాను గాని మీ నాన్నలో చాలా పెద్ద యాక్టరే ఉన్నాడు.
1: రమ్య,
0: అవును, ఈ గొడవ అంతటికి కారణం అతనే అని తెలిసి కూడా చూడండి చూడండి ఎలా వెళ్ళిపోతున్నారు. ఏ ఆ మాత్రం ఆగలేడా ముసలుడు?
1: రమ్య, ఆగలేరు. అసలే కాదు, ఎవరు ఆఖరికి ఆగలేరు.
0: ఆగాలి, పెట్టేదాకా ఆగాలి.
1: ఏం మాట్లాడుతున్నావు? నువ్వు అసలు మనిషివేనా?
0: ఆ మనిషినే. మీ నాన్నకి ఆకలైతే అన్నం పెట్టగలను గాని ఆలిని కాదు మంచం ఎక్కడానికి.
1: రమ్య!
0: ఎస్, నేను చెప్పింది ఏమైనా అబద్ధమా? ఈ రోజు ఆకలికి ఆగలేని మహానుభావుడు రేపు పెళ్ళం లేడని రమ్మంటాడు. చెప్పండి,
1: టూ మచ్.
0: వెళ్ళమంటారా?
1: టూ మచ్. రమ్య, ఏమిటో
0: కొడతారా? ఏంటి
1: కొట్టారా? చంపాలా నిన్ను? నా తండ్రి అంత మాట్లాడతావా?
0: అయ్యో,
1: ఏ మాట వస్తే మాట్లాడతావా? నువ్వు చంపేస్తావు.
2: హే రవి, ఏమిటి ఆవేశం? ఎందుకు అలా కొడుతున్నావు నువ్వు?
1: నాన్న, అది ఎవరు విన్నారు? మీరు
2: విన్నాను రా, అంతా విన్నాను. అమ్మా చాలమ్మా, నువ్వన్న ఆ ఒక్క మాట చాలు. ఇక నాకు జీవితంలో ఆకలి వేయదమ్మా, నేనేమి ఆకలితో చచ్చిపోను, కాకపోతే ఆకలే నాలో చచ్చిపోతుంది. ఈ లోకంలో ఏ కోడలు అనకూడని మాట, ఏ మామగారు వినకూడని మాట నువ్వన్నావంటే ఇది వినడానికే నేను ఇంకా బతుకున్నాను అని అనిపిస్తోందమ్మా. వాళ్ళమ్మ చాలా అదృష్టవంతురాలు, ఇవన్నీ ఏవి వినకుండానే వెళ్ళిపోయిందమ్మా. వాళ్ళమ్మ పోయిన తర్వాత అన్ని వాడిలోనే చూసుకున్నానమ్మా. అన్నం పెట్టినప్పుడు నీలో నీలో మా అమ్మని చూసుకున్నానమ్మా. నువ్వు ఇంత మాట అన్నావంటే నేను ఇంట్లో ఉండడం నీకు ఎంత మాత్రం ఇష్టం లేదని తెలుస్తోంది.

0: ఇంట్లోనే కాదమ్మా, ఈ లోకంలోనే ఉండను, ఈ లోకంలోనే ఉండను
1: వెళ్ళకండి నాన్నా. నాన్నా
2: రవి వెళ్ళివ్వు, నాలుగు రోజుల్లో ఆయనే తిరిగి వస్తారు, ఈలోగా కొంపేమీ మునిగిపోదు.
0: రమ్య రమ్య, నువ్వెంత తప్పు చేసావో తెలుసా? నీ నాన్నకు ఆకలేస్తే అన్నం పెట్టగల కానీ ఆడిన కాను మనసు ఎక్కడానికి అన్నావు. ఎంత నింద వేశావు రమ్య, ఆ నింద తట్టుకోలేక చనిపోయాడు మా నాన్న. చాలా తప్పు చేశావు, చాలా తప్పు చేశావు రమ్య. ఏ ఆడది చేయడానికి పాపం చేశావు. ఎప్పటికీ నా అర్థమైందా? లేదు, నీకెలా అర్థమవుతుంది?
2: ఏంటి ఏంటి వాళ్ళు చాలా వింతగా మాట్లాడుతున్నావు, నీకు అంతరాత్మ అప్పుడప్పుడు పనిచేస్తుంటుందా?
0: అంతరాత్మ? నా అంతరాత్మ నీ దగ్గర ఎప్పుడో తాకట్టు పెట్టాను.
2: అంతరాత్మ ఏం కర్మ, కొంపను కూడా తాకట్టు పెట్టావు కదా.
0: మరి నేను చేసుకున్న తర్వాత అన్ని

సంప్రదాయంలో కూడా యోగా. ఈశ్వరుడు తపస్సు చేస్తున్నప్పుడు పద్మాసనంలో ధ్యానయోగంలో ఉన్నట్లు పురాణాలలో వర్ణించబడి ఉంది. లక్ష్మీదేవి ఎప్పుడూ పద్మాసినియే. మహావిష్ణువు నిద్రను యోగనిద్రగా వర్ణించబడింది. తాపసులు తమ తపస్సును పద్మాసనంలో అనేకంగా చేసినట్లు పురాణ వర్ణన. ఇంకా లెక్కకు మిక్కిలి ఉదాహరణలు హిందూ సంప్రదాయంలో చోటు చేసుకున్నాయి. బుద్ధ సంప్రదాయంలో, జైన సంప్రదాయంలోనూ, సన్యాస శిక్షణలోనూ యోగా ప్రధాన పాత్ర పోషిస్తుంది.

మనం ఎదుర్కొంటున్న అనేక రుగ్మతల నివారణకు యోగా ఓ ఉత్తమ సాధనంగా కనిపిస్తుంది. అంతర్గత శక్తిని మేల్కొల్పి మానవ చైతన్యాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లే అమూల్యమైన జీవన వేదం యోగా.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెడ్స్పై చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా సింహాసనం చిత్రం నుంచి రాజ్ సీతారాం సుశీల పాడిన పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఈ కథ ఒక గృహిణి ఇంక తన మనసులోని మాటది.
2: కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీస్
1: అన్ని అయిపోయాయి.
3: బడ్జెట్ రెడీ అయిందా?
1: 5,000 మిగిలాయి.
3: కొత్త చీర తీసుకుంటావా?
1: వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను.
3: ఇంకోటి
1: వద్దు. ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి.
3: చెప్పవులే,
1: ఇక వెళ్ళమ్మా.
4: ఆర్బీఐ అంటుంది,
5: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
6: శ్రీరంగ నీతులు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: నూరు పాయింట్ 1 మెగాహెర్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట ఆది చిత్రం నుంచి మల్లికార్జున్ సునీత పాడిన పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిలక జోస్యం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట.

0: నీ కొలుకులు.
1: నీ తలుకులు
0: అబ్బా, నీ కొలుకులు
2: తలుకులు
0: గిలిగిలి
2: గిలిగిలి. చాలే చాలే.

0: pensaré.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: నూరు పాయింట్ 1 మెగాహెడ్స్పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తరువాత పాట పెళ్ళి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:50 కావస్తుంది. మరికొద్దిసేపట్లో వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

మైన ఆవులు గేదెలను దాటినప్పుడు వీర్యం ద్వారా సూక్ష్మజీవులు వ్యాపిస్తాయి. పాలు, వెన్న, మాంసోత్పత్తుల ద్వారా శరీరంపై గాయాల ద్వారా, కంటి పొర ద్వారా సూక్ష్మజీవులు మనసుల్లో వ్యాధిని కలగజేస్తాయి. సూక్ష్మజీవులతో కలుషితమైన కృత్రిమ గర్భోత్పత్తి పరికరాల ద్వారా కూడా వ్యాధి వ్యాపిస్తుంది. మరి వ్యాధి లక్షణాలు ఎలా ఉన్నాయంటే, చూడి పశువుల్లో గర్భస్రావాలు సాధారణంగా 6-7వ నెల తర్వాత సంభవించడం ఈ వ్యాధి యొక్క ప్రధాన లక్షణం. చూడి మోపగానే సూక్ష్మజీవులు మాయను, గర్భకోశాన్ని ఆశించి వ్యాధిగ్రస్తం చేస్తాయి. క్యాటిలిడాన్స్ కుళ్ళిపోవడం వల్ల పిండము మరణించి గర్భస్రావం అవుతుంది. గర్భస్రావాలు ఈ విధంగా 2-3 ఈతల్లో సంభవిస్తాయి. ఈనుకొని పోయిన పశువులు మాయను సరిగ్గా వేయవు. తద్వారా పశువుల గర్భకోశంలో చీము చేరి వంధత్వానికి దారితీస్తుంది. పశువుల పునరుత్పత్తి ప్రక్రియ దెబ్బతింటుంది. దూడలు ఒకవేళ పుట్టినా చాలా బలహీనంగా ఉండి కొద్ది గంటల్లో మరణిస్తాయి. ఆబోతులు, దున్నల్లో వృషణాల వాపు కలుగుతుంది. వ్యాధిగ్రస్తమైన పశువుల వీర్యంలో సూక్ష్మజీవులు ఉంటాయి. వీర్యంలో చనిపోయిన వీర్యకణాలు ఉంటాయి. కాలేయం దెబ్బతింటుంది. మెడ ప్రాంతంలోని వినాల గ్రంథులు వాచిపోతాయి. పాల ఉత్పత్తి తగ్గిపోతుంది. పశువులు కీళ్ళ నొప్పులతో బాధపడుతూ సరిగ్గా నడవలేకపోతాయి. మరి ఈ వ్యాధి నిర్ధారణ ఏ విధంగా చేయాలి అన్న వివరాలు ఈ విధంగా అందిస్తున్నారు. చూడి ఆఖరి దశలో అకస్మాత్తుగా అనేక గర్భస్రావాలు సంభవించడం, మాయ సరిగ్గా వేయకపోవడం మొదలగు లక్షణాల ద్వారా ఈ వ్యాధిని గుర్తించవచ్చు. మరి ఈడ్చుకొని పోయిన పశువుల రక్తం, పిండం, రక్తం, పాలు, గర్భాశయపు మట్టు మొదలగు పదార్థాలను ప్రయోగశాలలో పరీక్షిస్తే సూక్ష్మజీవులు కనపడతాయి. మందల్లో పడి పశువుల పాలతో మిల్క్ రింగ్ టెస్ట్ చేయడం ద్వారా, విడి పశువులో వాటి రక్తంతో అగ్లూటినేషన్ టెస్ట్ చేయడం ద్వారా ఈ వ్యాధిని గుర్తించవచ్చు. మరి ఈ వ్యాధికి నివారణ ఏ విధంగా చేపట్టాలి అన్న వివరాలు వివరిస్తున్నారు మన రైతు సోదరులకు శాస్త్రవేత్తలు. చికిత్స వల్ల ప్రయోజనం లేదు గనక ఈ పరీక్షల ద్వారా నిర్ధారితమైన వ్యాధిగ్రస్తమైన పశువులను ముందుగా మంద నుండి తీసివేయాలి. వ్యాధిగ్రస్తమైన పశువులు మిగిల్చిన మేతను, గర్భకోశ ముట్టును, మాయను, పిండాన్ని కాల్చివేయాలి. వ్యాధిగ్రస్తమైన పాలను వినియోగించకూడదు. చేతులకు ఎలాంటి గాయాలున్నా జాగ్రత్త పడాలి. టీకాలు చేయించడం శ్రేయస్కరం. దూడలకు 4-6 మాసాల వయసులో S19 S19 టీకాలు వేసుకోవాలి. ఈ విధంగా పశువుల్లో బ్రూసెల్లోసిస్ వ్యాధి గురించి పివి నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు రాజేంద్ర నగర్ నుండి మనకు ఈ వివరాలు అందించారు. మరిన్ని వివరాల కోసము డాక్టర్ ఎల్ గోపాల్ గారిని సంప్రదించవచ్చు. వీరు కాలేజీ ఆఫ్ వెటర్నరీ సైన్స్, రాజేంద్ర నగర్, హైదరాబాద్, డిపార్ట్మెంట్ ఆఫ్ వెటర్నరీ మైక్రోబయాలజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా హెడ్గా ఉన్నారు. వారు మీకు ఒక ప్రామాణిక సమాచారము ఈ బ్రూసెల్లోసిస్ వ్యాధి గురించి తెలియజేస్తారు. కావున రైతు సోదరులు, పశుపోషకులు, పశుపాలకులు ఇప్పుడు చెప్పినటువంటి వివరాలను ఆకలింపు చేసుకుని మీరు వీరిని సంప్రదించవచ్చు. వీటి యొక్క బ్రూసెల్లోసిస్ వ్యాధిని నిర్మూలించవచ్చు.

పశువుల నుండి మనుషులకు సోకే స్వభావం ఉన్న వ్యాధులలో బ్రూసెల్లోసిస్ వ్యాధి అతి ప్రమాదకరమైనది. బ్రూసెల్లా అబార్టస్ అనే బ్యాక్టీరియా వల్ల పశువుల్లో సోకే ఈ అంటువ్యాధిని బ్యాంక్స్ వ్యాధి అని కూడా అంటారు. బ్రూసెల్లా సూక్ష్మజీవులు ఎక్కువగా పశువుల జననేంద్రియాలను పొదుగును ఆశించి వ్యాధిగ్రస్తం చేస్తూ ఉంటాయి పశువులను. తద్వారా చూలి పశువుల్లో గర్భస్రావాలు, కోడెలు, దున్నల్లో సంతానోత్పత్తి శక్తి తగ్గిపోవడం సంభవిస్తుంది. ఈ వ్యాధి పశువులకు, మేకలకు, పందులకు, మనుషులకు సోకుతుంది. మరి ఈ వ్యాధి ఏ విధంగా వ్యాప్తి చెందుతుందంటే, వ్యాధిగ్రస్తమైన పశువులో గర్భస్రావం సంభవించినప్పుడు పిండం ద్వారా, గర్భకోశ స్రావాల ద్వారా సూక్ష్మజీవులు మేతను, నీటిని కలుషితం చేస్తుంటాయి. ఈ మేతను, నీటిని మిగిలిన పశువులు తీసుకోవడం ద్వారా వాటికి ఈ వ్యాధి సోకుతుంది. ఈడ్చుకొని పోయిన పశువులు, ఇతర పశువులు చెరువుల్లో, నీటి కుంటల్లో పొర్లినప్పుడు గర్భకోశ స్రావాలు నీటిని కలుషితం చేయడం ద్వారా ఈ సూక్ష్మజీవులు వ్యాపిస్తాయి. వ్యాధిగ్రస్తమైన కోడెలు, దున్నలు ఆరోగ్యకరం

మీరు ఇంతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ ఈరోజు అత్యంత భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కోల్కతాలో స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన మూడు భారతీయ నౌకాదళ నౌకలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. భారత్ అధ్యక్షతన 11వ బ్రిక్స్ ఇంధన శాఖ మంత్రుల సదస్సు ఈ నెల 25-26 తేదీల్లో హర్యానాలో నిర్వహిస్తారు. ఫిఫా ప్రపంచకప్లో ఈ రాత్రి గ్రూప్ హెచ్ మ్యాచ్లో స్పెయిన్ నేషనల్ ఫుట్బాల్ జట్టు సౌదీ అరేబియా నేషనల్ ఫుట్బాల్ జట్టుతో తలపడుతుంది. నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ ఈరోజు అత్యంత భద్రతా ఏర్పాట్ల మధ్య నిర్వహించారు. దేశంలోని 551 నగరాల్లో, విదేశాల్లోని 14 నగరాల్లో ఈ పరీక్ష జరిగింది. మొత్తం 22,79,000 మందికి పైగా అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు ఇంగ్లీష్తో పాటు 12 భారతీయ భాషల్లో నిర్వహించారు. పరీక్షకు ముందు నిన్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించి అన్ని వ్యవస్థల పనితీరును పరీక్షించింది. ఇందులో జామర్లు, సీసీటీవీ కెమెరాలు, బయోమెట్రిక్ వెరిఫికేషన్ సిస్టమ్స్ వంటి భద్రతా ఏర్పాట్లను పరిశీలించింది. పరీక్ష సజావుగా, పారదర్శకంగా జరగడానికి పర్యవేక్షకులు, కోఆర్డినేటర్లు, పరిపాలన అధికారులు, పోలీసులతో పాటు 2 లక్షలకు పైగా సిబ్బందిని నియమించారు.

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన మూడు భారతీయ నౌకాదళ నౌకలు ఐఎన్ఎస్ దోనగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రైలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ, నౌకా నిర్మాణ రంగంలో భారతదేశం ఒక కొత్త దార్శనికతతో ముందుకు సాగడం ప్రారంభించిందన్నారు. ఇటీవలి సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం పలు విధానపరమైన సంస్కరణలు ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. దేశీయ నిర్మాణ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు ప్రధానమంత్రి గుర్తు చేశారు. నౌకల నిర్మాణం, నౌకల మరమ్మత్తు, నిర్వహణను ఒక ప్రధాన జాతీయ మిషన్లో భాగంగా పరిగణిస్తున్నట్టు మోదీ తెలిపారు.
1: 2014 तक देश का कुल डिफेंस प्रोडक्शन 40,000 करोड़ रुपए के आसपास था. आज यह बढ़कर लगभग 1,80,000 करोड़ रुपए तक पहुंच गया है. और साथियों, एक तरफ देश में रक्षा उत्पादन तेजी से बढ़ा है, दूसरी तरफ हमारा डिफेंस एक्सपोर्ट अभूतपूर्व गति से बढ़ रहा है.
0: ఈ యుద్ధ నౌకలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టడం భారతదేశ భవిష్యత్తుకు సంకేతమని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. రాబోయే సంవత్సరాల్లో భారతదేశ సముద్ర రంగం లక్షలాది కొత్త ఉద్యోగాలను సృష్టించే సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు. దేశంలో రక్షణ రంగ ఉత్పత్తి వేగంగా వృద్ది చెందడమే కాకుండా రక్షణ ఎగుమతులు కూడా మునుపెన్నడూ లేని వేగంతో పెరిగాయన్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో నిర్వహించిన రాణి దుర్గావతి విశ్వవిద్యాలయం 36వ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ విభాగాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆమె బంగారు పతకాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముర్ము, రాణి దుర్గావతి ధైర్య సాహసాలకు ప్రతీక అని, భారతీయ మహిళలకు నిరంతరం స్ఫూర్తినిస్తూ భవిష్యత్ తరాలకు కూడా ఆదర్శంగా నిలుస్తారన్నారు. 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశ నిర్మాణ లక్ష్యం సమాజంలోని ప్రతి వర్గానికి, ప్రతి వ్యక్తికి అభివృద్ది ఫలాలు చేరినప్పుడే సాధ్యమవుతుందన్నారు. సమాజ అభివృద్దికి విద్య అత్యంత ప్రభావవంతమైన సాధనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ గవర్నర్, విశ్వవిద్యాలయ ఛాన్సలర్ మంగుబాయి పటేల్, ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, ఉన్నత విద్యాశాఖ మంత్రి ఇందర్ సింగ్ పర్మర్ హాజరయ్యారు. రాష్ట్రపతి రేపు కునోన్ నేషనల్ పార్కును సందర్శిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత్ అధ్యక్షతన 11వ బ్రిక్స్ ఇంధన శాఖ మంత్రుల సదస్సు ఈ నెల 25-26 తేదీల్లో హర్యానాలో నిర్వహిస్తున్నారు. ఇంధన భద్రత, సుస్థిరత, ఇంధన లభ్యత, ఈక్విటీ, సాంకేతికత, ఆవిష్కరణలు అనే మూడు అంశాలపై ఈ సదస్సులో ప్రధానంగా దృష్టి సారిస్తారు. బ్రిక్స్ కు చెందిన 11 సభ్యదేశాల ఇంధన మంత్రులు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొని ఇంధన భద్రత, సుస్థిర అభివృద్ది, ఆవిష్కరణల రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేస్తారు. ఈ సదస్సు గ్లోబల్ సౌత్ దేశాల ప్రాధాన్యతలను ముందుకు తీసుకెళ్లడానికి భారత్కు ఒక ముఖ్యమైన వేదికగా నిలవనుంది. అలాగే సమగ్రత, సమానత్వం, సుస్థిరతతో కూడిన ప్రపంచ ఇంధన భవిష్యత్తును రూపుదిద్దడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుంది. రాజస్థాన్లోని బికనేర్ రైల్వే స్టేషన్లో లాల్ఘర్, సబర్మతి రైలును కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, రాజస్థాన్ సరిహద్దు ప్రాంతమంతటా రైల్వే నెట్వర్క్ను ఏర్పాటు చేయడానికి పనులు కొనసాగుతున్నాయని తెలియజేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు రైల్వే అనుసంధానం కల్పించవచ్చని, జాతీయ భద్రత దృష్ట్యా ఇది వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా భారతీయ రైల్వేల ఆధునీకరణ వేగంగా కొనసాగుతోందని, దేశంలోని 1,300 రైల్వే స్టేషన్లలో ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని, వాటిలో రాజస్థాన్లోని అనేక స్టేషన్లు కూడా ఉన్నాయని తెలిపారు. అశ్విని వైష్ణవ్ జైపూర్లోని ఖతీపురా రైల్వే స్టేషన్ నుండి ఖతీపురా దర్భంగా అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభిస్తారు. అలాగే ఖతీపురాలో నిర్మించిన మెగా కోచింగ్ టెర్మినల్ను ప్రారంభించి రాష్ట వ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసిన పలు ప్రయాణికుల సౌకర్యాలను ప్రజలకు అంకితం చేస్తారు. ఈరోజు భారతదేశంతో పాటు ప్రపంచ

0: వ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో జరుపుకున్నారు. కోల్కతాలోని రెడ్ రోడ్ లో జరిగిన యోగా దినోత్సవ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వహించారు. అక్కడ జరిగిన యోగా సాధనలో వేలాది మంది ప్రజలు ఆయనతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ ప్రసంగిస్తూ జూన్ 21న భూమిపై కొన్ని ప్రాంతాల్లో అత్యంత సుదీర్ఘమైన పగలు సమయం ఉంటుందని, యోగా వల్ల అదిప్పుడు అతిపెద్ద సామాజిక వేడుక దినంగా మారిందని అన్నారు. యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని, ఇది ఏ వయసు వారికైనా పరిమితం కాదని పేర్కొన్నారు. యోగాను కేవలం నిర్దిష్ట సందర్భాలకే పరిమితం చేయకూడదని, దానిని మన జీవితాల్లో ఒక భాగంగా చేసుకోవాలని ఆయన కోరారు.
1: యోగ హమే జీవన్ కో బ్యాలెన్స్ వే మే జీనే కి కలా సిఖాతా హై. యోగ హమే డూ యర్ డోంట్ సిఖాతా హై. ఔర్ జబ్ హమ్ హమారే శరీర్ కో సహీ ఢంగ్ సే చలానా సీఖ్ లేతే హైన్ వో స్వాస్థ్య హమారా స్వభావ బన్ జాతా హై. సాథియో, యోగ కేవల్ హమారే శారీరిక్ స్వాస్థ్య పర్ హీ ఫోకస్ నహీ కర్తా. యోగ మానసిక స్వాస్థ్య సే శారీరిక్ స్వాస్థ్య కా మార్గ దిఖాతా హై.
0: ఫీఫా ప్రపంచ కప్ లో ఈ రాత్రి గ్రూప్ హెచ్ మ్యాచ్ లో స్పెయిన్ నేషనల్ ఫుట్బాల్ జట్టు సౌదీ అరేబియా నేషనల్ ఫుట్బాల్ జట్టుతో తలపడుతుంది. అమెరికాలోని అట్లాంటాలో జరగనున్న ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 9:30 ప్రారంభమవుతుంది. మరొక గ్రూప్ జి పోర్లో బెల్జియం నేషనల్ ఫుట్బాల్ జట్టు ఇరాన్ నేషనల్ ఫుట్బాల్ జట్టుతో ఆడుతుంది. అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో జరిగే ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12:30 ప్రారంభమవుతుంది. పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే గురువారం వరకు అస్సాం, మేఘాలయలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఆ శాఖ పేర్కొంది. దీంతోపాటు మంగళవారం వరకు బీహార్, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, రాయలసీమ, కరైకాల్, కేరళ, మాహే ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలియజేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీట్ యూజీ 2026 రీఎగ్జామినేషన్ ఈరోజు అత్యంత భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కోల్కతాలో స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన 3 భారతీయ నౌకాదళ నౌకలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, జానపద గేయాలు వింటారు.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

వచ్చేటప్పుడు నీవెంత ఏది రాదు, పోయేటప్పుడు నువ్వు తీసుకపోయేది లేదు. వచ్చేటప్పుడు నీవెంత ఏది రాదు, పోయేటప్పుడు నువ్వు తీసుకపోయేది లేదు. కట్టే మట్టి తప్ప కాదోయ్ నీదిక్కడ, కట్టే మట్టి తప్ప కాదోయ్ నీదిక్కడ, నడిచే మార్గం ఒకటే.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో

ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

కోయిలమ్మ ఓ కోయిలమ్మ ఒక్క పాట పాడవమ్మ ఓ కొత్త పాట పాడవమ్మ గంతులేసి ఆడే ఓ నెమలమ్మ ఇంద్రధనుసు విరిసేనమ్మ ఆ రంగుల

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

జానపద గేయాలు విన్నారు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్ని చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి చిత్రం నుంచి పాటని వినిపించమని కోరుతున్న శ్రోతలు ఇల్లెందు బాటం ఫీట్ బస్తీ నుంచి చిన్నపాసి కన్నపాసి బాలాపాసి అరుణదేవి అరుణ్ కుమార్ అమృత బబిత కృష్ణ చరిత చాపెల్ చైతు అక్షయ అమృత అనుష కీర్తి శతాక్షి అంబు జశ్వంత్ భానురాజ్ రాజా మౌనిక రాధాపాసి భవాపాసి రోహిత్ రోషిణి రోహిత్ వల్లి ఉమా పార్వతీబాయి రాజ్విక చోటా పూరన్ పాసి ఉమాశంకర్ ఎండి షాకీర్ షహజాది మొహరాన్ జగన్మాత మరియు వారి కుటుంబ సభ్యులు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులో చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై. ఆకాశవాణి మీది మాది మనందరిది. శ్రోతల ఆనందమే ఆకాశవాణి ఆకాంక్ష. ట్యూన్ చేయండి 100.1 మెగాహెర్ట్స్ పై నాకు నచ్చిన పాట.

సీతారామయ్య గారి మనోరాలు చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతానగర్ మండలం రాఘవాపురం నుంచి గుండేటి వెంకటరాములు, అదృష్టమ్మ, చారిబాబు, ప్రభుదేవ, భద్రమ్మదేవి, కళ్యాణ్దేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీప్రసన్న, మంగమ్మ, స్వరూప, నాగయ్య మరియు వారి కుటుంబ సభ్యులు

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.

0: పన్నెండు వసంతాల కేంద్ర ప్రభుత్వ పరిపాలన ధారావాహిక 21వ భాగం రికార్డింగ్ కార్యక్రమం వింటారు.
1: ఎన్ఆర్ఈ జీపీ స్థానంలో కేంద్రం ప్రతిపాదించిన విబిజీరామ్జీ చట్టం 2025పై తెలంగాణ మంత్రివర్గ ఉప సంఘం ఆందోళన వ్యక్తం చేసింది.

మీరు ఇంతవరకు 12 వసంతాల కేంద్ర ప్రభుత్వ పరిపాలన ధారావాహిక 21వ భాగం రికార్డింగ్ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా రాముడు వచ్చాడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రా బృందం పాడిన పాట వింటారు.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మధురిమ అలనాటి మధురి గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వెలుగు నీడలు చిత్రం నుంచి ఘంటసాల పేసుశీల పాడిన పాట.

0: ఉమ్మడి కుటుంబం చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట.
1: చెప్పు

మధురిమ అలనాటి మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట కులగోత్రాలు చిత్రం నుంచి ఘంటసాల పిసిసిలా పాడిన పాట.

మధురిమ అలనాటి మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట జయసింహ చిత్రం నుంచి ఘంటసాల లీలా పాడిన పాట.

అలనాటి మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తరువాత పాట ధర్మదాత చిత్రం నుంచి ఘంటసాల జయదేవ్ సుశీల వసంత పాడిన పాట.

మధురిమ అలనాటి మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట సుమంగళి చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట.

మనోరంజన్ హిందీ చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఖయామత్ సే ఖయామత్ తక్ చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్ పాడిన పాట.

0: మనోరంజన్ హిందీ చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట మైన్ ఐసా హీ హూన్ చిత్రం నుంచి సోనూ నిగమ్ బేబీ అపర్ణ పాడిన పాట.
1: पापा आप दूसरे पापा जैसे क्यों नहीं हो?
2: मैं दूसरे पापा से अच्छा पापा हूँ. मैं बहुत काम करता हूँ. बाकी पापा संडे को आराम करते हैं, मैं संडे को भी काम करता हूँ, इसीलिए मैं अच्छा पापा हूँ.
3: ऐसा ऋतु दीदी कहती है.

మీరు విన్న ఈ పాట డ్యాన్స్ డ్యాన్స్ చిత్రం నుంచి విజయ్ బెనిడిక్ట్ పాడిన పాట. మనోరంజన్ హిందీ చిత్రగీతాలు విన్నారు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు. రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 5:55 వందేమాతరం, 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో శివభక్తి గీతాలు వింటారు. 6:30 సుభాషితం సమర్పణ శ్రీ కె స్థలసాయి. 6:35 రైతు సమాచారంలో పాలు పితకడంలో జాగ్రత్తల గురించి తెలుసుకుంటారు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 చిత్రగీతాలు వినవచ్చు. 7:45 విజ్ఞాన సంచికలు, విజ్ఞాన సంచిక కార్యక్రమం. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 కిన్నెర లహరి. 9:30 ఏకచిత్ర గానం వినవచ్చు. 10:00 చిత్రగీతాలు వింటారు. 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పండిట్ డికే దత్తార్ గారి వయలిన్ వాద్యం వింటారు. 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో యవ్వన దశలో హార్మోన్ల అసమతుల్యత వలన కలిగే మార్పులు, తల్లిదండ్రుల పాత్ర ప్రసంగం వింటారు. 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 1:50 ఉర్దూలో వార్తలు. 2:00 మిడ్ డే న్యూస్. 2:15 దోపహార్ సమాచార్. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 2:30 పాటల పల్లకీలో శ్రోతల ముచ్చట రికార్డెడ్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది.

3:30 ఏకచిత్రగానం వినవచ్చు. సాయంత్రం 4 గంటలకు చిత్రగీతాలు వింటారు. 5:30 జానపద గేయాలు వింటారు. ఇక సాయంత్రం ప్రసారంలో 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:35 చిత్రగీతాలు వినవచ్చు. 6:45 సామూహిక గీతం వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్ ధరలు. 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 రైతే రాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారంలో పంట మార్పిడి, విత్తన శుద్ధి, జానపద గేయం, జీవాలలో వచ్చే వ్యాధులు, ఆరోగ్య సంరక్షణ గురించి తెలుసుకుంటారు. 7:45 వికసిత్ భారత్, ఖేతీ బచావో అభియాన్ కార్యక్రమం గురించి కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ టి భరత్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు. 8:00 కిన్నెర లహరి. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూసెట్ 9. 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 మధురిమ అలనాటి మధురి గీతాలు వినవచ్చు. 10:00 కృష్ణమాయ చింది యక్షగానం ప్రసారమవుతుంది. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. నిలయంలో సమయం సరిగ్గా 11:04 దాటి 30 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. మరలా రేపు ఉదయం 100.1 మెగాహెడ్స్పై మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.